శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ 10వ తేదీ శనివారం. సమయం 5:58 దాటి 48 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం వింటారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి.

సుత సర్వలోక సర్వజ్ఞ శత్తన తవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుధ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

మద్ధౌత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంత్రు మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్ఞానము అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి.
1: కలియుగంలో మానవ జన్మ ప్రాప్తించడం అదృష్టము. కానీ కలియుగం అంతా మాయచే కప్పబడి మనుజులు అజ్ఞానాంధకారంలో చరిస్తున్నారు. తరించే మార్గం కోసం అన్వేషించి జ్ఞానాన్ని పొందాలనే తపనతో ఉన్నారు. ఈ జ్ఞానం అంటే ఏమిటి? మనకు తెలియని దానిని గురించి మనకు పనికి వచ్చే విషయాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానం వృద్ధి చేసుకుంటే విజ్ఞానంగా భాషిస్తుంది. విజ్ఞానం అంటే విశిష్టమైన భావనా ప్రపంచం, ఆచరణీయమైన ఆలోచనా సరళియే విజ్ఞానం. జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎవరి ద్వారా పొందాలి అనే విషయానికి వస్తే, ప్రతివారూ ఒక గురువును పొంది వారి శిక్షణలో సంపూర్ణ జ్ఞానవంతులు కావడానికి ప్రయత్నించాలి. జ్ఞానం పొందిన జీవి సుఖశాంతులతో ఉంటాడు. గురు శుశ్రూషయా విద్య అనే సూక్తి పాటించి గురూపదేశాన్ని పొంది విద్యతో పాటు వినయాన్ని, సదాచారాన్ని, సజ్జన సాంగత్యాన్ని, క్రమశిక్షణను పొంది జీవనయాత్రలో సఫలీకృతుడవుతాడు. జ్ఞానగమ్యాన్ని చేరాలంటే సదాచార సంపన్నులు, ఆధ్యాత్మిక కోవిదులు గ్రంథాలలో ప్రవచించిన విషయాలను అభ్యసించి ఆచరణలో చూపినప్పుడు జ్ఞానం లభ్యమవుతుంది. సృష్టియాదిలో బ్రహ్మదేవుడు సకల చరాచర జీవజాతులకు జన్మనిచ్చి కొంత జ్ఞానాన్ని ప్రసాదించాడు. మనిషి పుట్టి పెరిగిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ తల్లిదండ్రుల వలన విద్యాలయ ప్రవేశానంతరం గురు శిక్షణలో విద్యను నేర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతున్నాడు. జ్ఞానాభివృద్ధికి మనిషి పలు రకాల ప్రయోగాలను చేసి ఆచరణలో చూపుతున్నాడు. జనం పెరుగుతున్న వేళలో జ్ఞానం కూడా వృద్ధి చెందుతూ ఉంది. ప్రతి యుగంలోనూ ఆ కాలంలో పెద్దల, మునుల, సనాతనుల ఆజ్ఞలను పాటించి వారిని గురువుగా భావించి జ్ఞానవంతులైనట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. గురువులు చెప్పిన సూక్తులు, సుభాషితాలే జ్ఞానగమ్యాలుగా మారినవి. గురువులను ఉన్నత స్థితిలో నిలబెట్టాయి. జ్ఞానవ్యాప్తి సుఖజీవనానికి తృప్తి. జ్ఞానవంతుడే యోగి, పండితుడు. గురుశబ్దంలోని పరమార్థమును ఒక శ్లోకంలో గుకారో అంధకారస్య రుకారస్థ నిరోధక అన్నారు. గుకారం అంటే గూశబ్దం, అంధకారాన్ని సూచిస్తే రుకారం ఆ చీకటిని తొలగించి వెలుగునిస్తుందని అర్థం. ఆ వెలుగే జ్ఞానం. మంచి చెడుల విచక్షణను నిర్ణయించేది జ్ఞానమే. జ్ఞాన సముపార్జన ఒక యజ్ఞం లాంటిది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి జ్ఞానబోధ చేశాడు. ఏ యుగంలోనైనా యజ్ఞాల కంటే జ్ఞానమే శ్రేష్టమైనదన్నాడు. అన్ని కర్మములు జ్ఞానములో పరిసమాప్తిని పొందుతాయని కర్మములన్నింటికీ జ్ఞానమే పరమగమ్యంగా తెలిపాడు. ఆ జ్ఞానం పొందే విధానాన్ని గురువుల ప్రాపులో ఎలా ఉండాలో ఒక శ్లోకంలో ఇలా వివరించారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షేంతితే జ్ఞానం జ్ఞానినే సత్వదర్శన అన్నారు. జ్ఞానం పొందాలంటే వినయంతో నమస్కరించి సమయం కనిపెట్టి తిరగాలని, గురువాజ్ఞ పాలించాలని, అలా చేసిన నాడు ఆత్మజ్ఞానులైన వారు జ్ఞానాన్ని అందిస్తారని సూచించారు. జ్ఞానవంతుడు మోహమునందడు. జీవి చేసిన పాపములు జ్ఞానమనే పడవలో దాటవచ్చని చెప్పాడు. జ్ఞానవంతుల జ్ఞానము అగ్నిలా వెలుగుతూ ఉండి సమస్త కర్మలను భస్మం చేస్తుంది. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. జ్ఞానంతో సమమైనది, పవిత్రమైన వస్తువు జగతిలో మరి ఒకటి లేదన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కూడా పలికారు. జ్ఞానం కలగాలంటే శ్రద్ధ కావాలి, గురుభక్తితో గురువాక్యాలను పాటించాలి అన్నారు. అజ్ఞానంలో ఉన్నవారు దేనిని సాధించలేరు. జ్ఞానిని ఏ కర్మలు బంధించలేవు. కలిమానవులు జ్ఞానవంతులై ఆదర్శ జీవనాన్ని అలవరుచుకొని మార్గదర్శకులుగా నిలవాలి. అజ్ఞానం మూఢత్వం.

0: తో సమానం. చీకటిమయం అజ్ఞానులు జ్ఞానుల సాంగత్యంలో తరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో జ్ఞానము అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం రైతుకు సందేశం. ఈనాటి రైతుకు సందేశం కార్యక్రమంలో ప్రత్తిలో సూక్ష్మ పోషక లోపాలు, నివారణ చర్యల గురించి వివరాలు వింటారు.

0: రైతుకు సందేశం, మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ్టి కార్యక్రమంలో ప్రత్తిలో సూక్ష్మ పోషక లోపాలు నివారణ చర్యల గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాధారంగా సాగు చేస్తున్న వాణిజ్య పైర్లలో ప్రత్తి ముఖ్యమైనది. తెల్ల బంగారమని ప్రత్తిని కొనియాడటం రైతన్నలకు తెలియనిది కాదు. ప్రత్తి సాగు ఏటా పెరుగుతున్నది. ప్రపంచ స్థాయిలోనూ మన దేశము ప్రత్తి సాగులోనూ, ఉత్పత్తిలోనూ, ఎగుమతులలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కాయతొలుసు పురుగును తట్టుకునే బీటీ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత ప్రత్తి దిగుబడి పెరిగింది. కానీ ఇటీవల వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవటం, కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ప్రత్తి మొక్క ఎదుగుదల, ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. ప్రత్తిలో పోషక పదార్థాల యాజమాన్యంలో లోపాలు, సూక్ష్మధాతు లోపాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రత్తి ఉత్పత్తి పడిపోవటానికి మరో కారణం. అధిక దిగుబడినిచ్చే బీటీ ప్రత్తి పైరుకు శాస్త్రవేత్తలు సూచించిన ఎరువుల మోతాదును తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దఫాలు వేయాలి. ఏళ్ల తరబడి ఒకే పైరును సాగు చేయటం వలన నేలలో కొన్ని రకాల పోషక పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. రైతన్నలకు నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాల గురించి తెలిసినంతగా ఉపపోషకాలు, సూక్ష్మ పోషకాల గురించి తగినంత అవగాహన లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. భూమిలో పోషకాలు తగిన మోతాదులో ఉన్నప్పటికీ నేలలోని తేమ, ఉష్ణోగ్రతలలో మార్పు వలన అవి పైర్లకు సక్రమంగా లభ్యం కావు. ప్రతి మొక్క వేర్లు నేలలోకి చొచ్చుకొని పోగల శక్తి కలిగి ఉండటం వలన సాధారణ పరిస్థితులలో సూక్ష్మ పోషక పదార్థ లోపములు ఏర్పడవు. కాని పైరు ఎదుగుదల దశలో నీటి ఎద్దడికి లోనైనా, నేలలో నీరు అధికంగా నిల్వచేరినా, ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా పోషకాలు మొక్కకు సులభంగా లభ్యము కావు. దీంతో వాటి లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. పైర్లను బాగా పరిశీలించి లోప లక్షణాలను గుర్తించడంతో పాటు మట్టి నమూనాలను, మొక్క అడుగు భాగాలను విశ్లేషించి సూక్ష్మ పోషక లోపాలను నిర్ధారించుకోవాలి. అలాగే మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వాలంటే 17 రకాల పోషక పదార్థాలు అవసరం. ఈ పోషకాలన్నీ సేంద్రియ ఎరువుల వాడకం వలన మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. కాని ఆధునిక వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గటంతో ప్రత్తిలో ఉపపోషకాలలో మెగ్నీషియం, సూక్ష్మ పోషకాలలో జింకు, బోరాన్, మాంగనీస్ లోపాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇప్పుడు జింకు లోప లక్షణాల విషయానికి వచ్చినట్లయితే, జింకు ధాతువు లోపము మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. ఆకుల మీద తుప్పు లేదా ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొమ్మ చివరి ఆకులు ఎదుగుదల నిలిచిపోయి ముడతలు పడతాయి. కనుపుల మధ్య దూరము తగ్గుతుంది. సేంద్రియ పదార్థము తక్కువ

0: ఎక్కువైనా సున్నము భాస్వరము పాళ్లు ఎక్కువైన నేలల్లో ఈ లోపాలు కనిపిస్తుంది. దీనికి నివారణ చర్యగా ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటును చివరి దుక్కిలో వేసి కలియదున్నాలి. భాస్వరం ఎరువులతో కలిపి జింకును వేయకూడదు. జింకు వేసిన తర్వాత కనీసము 3 రోజుల తర్వాతే భాస్వరం ఎరువులను వేసుకోవాలి. ఒకసారి జింకు వేస్తే 2 పంటలకు సరిపోతుంది. పైరులో లోపాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేటును కలిపి ఆ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 దఫాలుగా పిచికారీ చేయాలి. ఇక బోరాన్ లోప లక్షణాలు. మొక్కల జీవన ప్రక్రియలో బోరాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంజైముల కార్యకలాపాలపై ఇది ప్రభావం చూపుతుంది. కణ విభజనకు, కణాల గోడలు కట్టడానికి తోడ్పడుతుంది. అలాగే ఆకుల్లో తయారయ్యే ఆహారము మొక్కలోని అన్ని భాగాలకు చేరటంలో బోరాన్ తోడ్పడుతుంది. ఈ సూక్ష్మ పదార్థము లేనప్పుడు పూల స్వరూపము, అక్షరపత్రాలు చిన్నవిగా ఉన్నప్పుడే లోపలకు ముడుచుకుపోతాయి. ఆకుల కాడలు కొంతమేర దలసరిగాను మరికొంతమేర పలచగాను ఉంటాయి. అక్కడక్కడ సున్నాల మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. బోరాను లోపము అధికముగా ఉన్నప్పుడు పూత మొగ్గదశలోనే ఎండిపోతుంది. కాయలు తొలిదశలోనే రాలిపోతాయి. మొక్కలు గిడసబారతాయి. ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. కాయలు తగినంతగా అభివృద్ధి చెందవు. ఆకారం కోల్పోతాయి. పెరిగే దశలోనే నిలువున పగుళ్లు ఏర్పడతాయి. సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లోనూ ఈ లోపం కనిపిస్తుంది. దీనికి సంబంధించి నివారణ ఏంటంటే, పైరు విత్తిన 60 రోజుల నుంచి 90 రోజుల లోపల లీటరు నీటికి 1.5 గ్రాముల చొప్పున బోరాక్స్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. బోరాక్స్ సాంద్రత మోతాదుకు మించితే పైరుకు హాని జరిగే ప్రమాదం ఉంటుంది. తరువాత మాంగనీస్ లోప లక్షణాలు. ప్రతి మొక్కలకు మాంగనీస్ సూక్ష్మధాతువు అతి తక్కువ మోతాదులో సరిపోతుంది. ఇది ఇనుమును మొక్కలోని అన్ని భాగాలకు చేరవేసేందుకు ఉపకరిస్తుంది. దీనివలన పత్రహరితము తయారవుతుంది. అధిక ఆమ్ల నేలల్లో సాగు చేసిన ప్రతి సాగులో కొత్తగా వచ్చే ఆకులలో ఈ ధాతులోపము అధికంగా కనిపిస్తుంది. ఆకులు పసుపుగా లేదా ఎర్రబారినట్లు, ఈనెలు ఆకుపచ్చ రంగులోనూ కనబడితే మాంగనీసు లోపంగా గుర్తించవచ్చు. ఆకులు ముడుచుకుపోయి వివిధ రకాల మచ్చలు ఏర్పడతాయి. ఆకారం కోల్పోతాయి. మొక్క పెరిగే కొద్దీ ఆకులు దలసరిగా మారి తదుపరి గట్టిగా గిడసబారతాయి. లోప నివారణకు గాను 30 కిలోల నుంచి 50 కిలోల వరకు మాంగనీసు సల్ఫేటును నేలలో వేయాలి. లేదా లీటరు నీటికి 2 గ్రాముల మాంగనీసు సల్ఫేటును కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు.
2: ఆకాశవాణి, మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమంలో ప్రత్తిలో సూక్ష్మ పోషకాల లోపాలు, నివారణ చర్యలు గురించి విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు.

0: బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్దం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, MMTS, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా PRT వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ PRT వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, 2వ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో 2వ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్దమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు, కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తిశ్రద్దలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు.

0: ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవటంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
1: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవేర్నెస్ అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీ లో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోప ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆట పాట గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 22333, ఎస్టీడీ కోడ్ 08596. 7:45 హిట్ మీ ద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో

వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 8:30 వెస్ట్ గోదావరి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 క్రియేటివిటీ అంటే ఏమిటి అనే అంశం గురించి శ్రీ వి నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. 10:00 వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అలాగే 10:15 వివిధ్ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం 4:50 పాటల పరవళ్లు కార్యక్రమంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి, అలాగే ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆయనను గురించిన విషయాలు, అనంతరం సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఇంటర్నేషనల్ న్యూస్ ప్రసారమవుతాయి. 6:00 అనంతరం 11:00 హిందీలోను, 6:05 ఇంకా 9:00 అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. అలాగే 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇంకా 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి ప్రస్తుత పరిస్థితులలో మిరప సాగులో పాటించవలసిన మెలకువలు గురించి కృష్ణా జిల్లా విజ్ఞాన్ కేంద్రం గరికపాడు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కలగారితో ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ప్రసారమవుతాయి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా బోడపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి సినీ గీతల కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి బర్త్డే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 అలనాటి మధురాలు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఆహారం ఆరోగ్యం కార్యక్రమం వింటారు.
1: హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాహితి. ఈరోజు మనం చాలా కామన్ గా కనిపిస్తున్న ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. మీకు విషయం తెలుసా, మన భారతదేశంలో 10 కోట్ల మంది జనాభా వరకు టైప్2 డయాబెటీస్ తోటి బాధపడుతున్నారు, మరియు ఇంకా 13 కోట్ల మంది ఈ ప్రీ డయాబెటీస్ ఫేజ్ లో ఉన్నారు. మన భారతీయులకి కొద్దిగా రిస్క్ ఎక్కువ వేరే దేశస్తులతో పోల్చుకుంటే, ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ లీన్ మజిల్ మాస్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ మన ఆహారపు అలవాట్ల ద్వారా ఆ రిస్క్ ని మనం తగ్గించుకోవచ్చు. ముందుగా మీకు అందరికి ఒక చిన్న

0: కృష్ణ. చక్కెర ఎక్కువ తింటేనే డయాబెటీస్ వస్తుందా, లేదా ఎక్కువ అన్నం తినడమే ఈ డయాబెటీస్ కి కారణమా? నిజానికి సమాధానం ఏంటంటే ఇదంతా కాదు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఒక షుగర్ తినడం వల్ల వచ్చే వ్యాధి కాదు, అది మన జెనెటిక్స్, బాడీ వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, ఓవరాల్ డైట్ మరియు లైఫ్ స్టైల్ ఇవన్నీ కలిపి మన డయాబెటీస్ రిస్క్ ని ప్రభావితం చేస్తాయి. అయితే మంచి విషయం ఏంటంటే మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులతోటి టైప్ 2 డయాబెటీస్ ని డిలే చేసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రివెంట్ చేయడం కూడా సాధ్యం అవుతుంది. దీనికి ఒక మంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు ఒక క్లినికల్ ట్రయల్ ని కండక్ట్ చేశారు. దాని వల్ల ప్రూవ్ అయింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాటి వల్ల మనకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ని 58% తగ్గించుకోవచ్చు అని చెప్పి ప్రూవ్ అయింది. అంటే మనం రోజు చేసే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చాయిసెస్ చాలా ముఖ్యమైనవి. కాబట్టి మొదటిగా మనం మరి డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఏం తినాలి? మొదటిగా మనం ఒక సింపుల్ ప్లేట్ మెథడ్ గురించి గుర్తు పెట్టుకోవచ్చు. మన ప్లేట్ లో సగం వెజిటబుల్స్, పావు భాగం ప్రోటీన్ అండ్ మిగిలిన పావు భాగం కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. సగం వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ప్రోటీన్ అనే దానికోసం పప్పులు, శనగలు, బీన్స్, ఎగ్, ఫిష్, చికెన్, కర్డ్ లేదా పన్నీర్ లాంటి ఫుడ్స్ అన్ని తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరమే లేదు. రైస్, రోటీ, ఓట్స్, మిల్లెట్స్ వంటి ఫుడ్స్ ని బ్యాలెన్స్ డైట్ లో ఉండవచ్చు, కానీ పోర్షన్ సైజ్ అనేది చాలా ముఖ్యము. రెండవది, మనం తీసుకునే డైట్ లో ఫైబర్ అనేది చాలా పెంచాలి. ఫైబర్ అనేది మనకు ఎక్కువసేపు ఫుల్నెస్ ఇవ్వడమే కాకుండా ఓవరాల్ గా మెటబాలిక్ హెల్త్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మూడవది, షుగరీ డ్రింక్స్ తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, స్వీట్ అండ్ టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లాంటివి మనకు తెలియకుండానే చాలా షుగర్ ని అందిస్తాయి. అందుకే ఒక సింపుల్ రూల్, ఫ్రూట్స్ తినండి, హోల్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం తగ్గించండి. ఎందుకంటే హోల్ ఫ్రూట్ లో ఫైబర్ ఉంటుంది, జ్యూస్ లో మాత్రం చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ షుగర్స్ కూడా ఫాస్ట్ గా రైజ్ అవుతాయి అన్నమాట. మరి మీరందరూ అంటుంటారు షుగర్ కాకుండా మేడం బెల్లం తినొచ్చా, దాని బదులు హనీ తినొచ్చా, ఇవన్నీ షుగర్ కాదు కదా అంటారు. కాదండి, ఇంత నాచురల్ షుగర్స్ అయినా కానీ అవి కూడా షుగర్సే, కాబట్టి అవి లిమిటెడ్ గానే తీసుకోవాలి, తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అన్నం బదులు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లాంటివి తీసుకుంటే షుగర్ రాకుండా ఉంటుందా అంటే లేదండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవి ఫైబర్ కంటెంట్ లో ఎక్కువగానే ఉండొచ్చు, కానీ అవి కూడా కార్బోహైడ్రేట్సే, కాబట్టి వాటిని కూడా పోర్షన్ కంట్రోల్ లోనే తీసుకోవాలి. ఉదాహరణకు మనం తీసుకునే భోజనంలో ఒక ప్లేట్ లో మనం ఎలా తీసుకుంటాము, అన్నము, కొద్దిగా పప్పు, కొంచెం పెరుగు అలా తింటాము. అలా కాకుండా పావు భాగం అన్నము, హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్ అంటే మన కూరగాయలు, మనం తీసుకోరే క్వాంటిటీ ఎక్కువగా, దానితో పాటు కొద్ది ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రోటీన్ అంటే పప్పు, పన్నీరు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, ఫిష్, చికెన్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ప్లాన్ చేసుకోవాల్సింది మనం ఏం ఫైబర్ తీసుకోవాలి, ఏం ప్రోటీన్ తీసుకోవాలి. ఇవి రెండు డిసైడ్ అయ్యాక మనం ఏం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలనే దాని గురించి ఆలోచించండి. ఏదో మిరాకిల్ డైట్ అవసరం లేదండి. మనకు రెగ్యులర్ గా దొరికే కిచెన్ లో మనం రోజు తినే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ అనే దాన్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే డయాబెటీస్ అంటే అదొక పనిష్మెంట్ కాదు. మనకి ఇష్టమైన ఆహారము వదిలిపెట్టే అవసరం లేదు. మనకు నచ్చిన ఆహారాన్ని పోర్షన్ కంట్రోల్డ్ గా, స్మార్ట్ గా, బ్యాలెన్స్డ్ గా, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఈ మూడు మన ప్లేట్ లో ఉండేటట్టుగా చూసుకోవడమే డయాబెటీస్ ప్రివెన్షన్ కి చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనం
1: ఆహారం ఆరోగ్యం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులోతున్నది
2: నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని

0: కోరారు. తమ అనుభవాలను సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: టెక్నాలజీ కి దృష్టి సే విశ్వ మే జో నయే నయే బదలావ్ ఆ రహే హై బదలావ్ కి దృష్టి సే అప్నే ఆప్ కో ఢాల్నా పడతా హై. ఆప్కే పాస్ క్యా హై, కితని డిగ్రీయా హై, ఉస్కా అప్నా మహత్వ హై హీ, లేకిన్ ఆప్ కో ఆతా క్యా హై, ఉస్కా జవాబ్ హై స్కిల్. జీవన్ మే కోయి న కోయి స్కిల్ హోనా చాహియే, తబ్ జాకర్ కే ఆప్ కాఫీ కాంట్రిబ్యూట్ కర్ సక్తే హై.
0: కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశానంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్టపతి ఆధారాలు కోరుతున్నారని, వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్ లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ, స్టార్ లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్దిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
2: Our defense export financial year 2025-26 mein record 38,424 crore rupees tak pahunch chuka hai aur ye pichle financial year ki tulna mein approximately 60% aur iske sath badi ek achievement ye bhi hai ki is landmark milestone mein DPSUs ka

0: कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है।
1: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ్ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ఆట పాట గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీ అందరికీ ఇష్టమైన ఆట పాట కార్యక్రమంలోకి మీకు స్వాగతం చెప్తూ ఈరోజు కార్యక్రమం ఏంటంటే, సినిమా డైలాగ్ వినగానే ఆ సినిమా పేరు చెప్పేయగలరా, ఆ డైలాగ్ చెప్పిన హీరో లేదా హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా? అయితే ఈరోజు మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను.

0: ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మన కార్యక్రమాల్లో లేడీస్ మాత్రమే పాల్గొన్నారు కదా. అయితే ఇప్పుడు లేడీస్తో పాటు జెంట్స్ కూడా ఈ కార్యక్రమంకి ఫోన్ చేసి మీ ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఈరోజు మేము వినిపించే సినిమా డైలాగ్ని ఏ సినిమాలోనిది, అలా ఆ డైలాగ్ చెప్పిన నటుడెవరు, మీరు చెప్పగలిగితే చాలు. మీ సమాధానంతో కార్యక్రమాన్ని మరింత సందడి చేసేసేయండి. మరింకెందుకు ఆలస్యం? మీ ఫోన్లు సిద్ధం చేసుకోండి, మీ సమాధానాలు సిద్ధం చేసుకోండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా మీ అందరికీ, మీ ఎవరైనా కాల్ చేయొచ్చు. కార్యక్రమంలో ఫస్ట్ డైలాగ్ వినిపించేస్తాను. డైలాగ్ వినేసేసి ఈ ఏ చిత్రంలోంచి కాల్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. ఫస్ట్ డైలాగ్ వచ్చి ఫస్ట్ డైలాగే ఫేమస్ డైలాగ్ ఏం చేసుకున్నామండి, చూద్దామా ఈరోజు ఎవరు కాలర్. హలో
1: మేడం.
0: హలో, నమస్కారం అండి.
1: గుడ్ మార్నింగ్. నమస్తే. శుభోదయం.
0: ఆటా పాటా గేమ్ షో కి మీకు స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: తేజ్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం, సూర్యపల్లి నుంచి.
0: ఏం పేరండి?
1: తేజ్ రెడ్డి.
0: కేసిరెడ్డి గారు?
1: తేజ్ రెడ్డి.
0: రెడ్డి గారు చెప్పండి, ఏ డైలాగ్ విన్నారా?
1: విన్నాం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచిది అది?
1: ఇంద్ర, చిరంజీవి గారి.
0: కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ గెస్ చేశారు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ఓకే, బాయ్ బాయ్.
0: కార్యక్రమంలో నెక్స్ట్ డైలాగ్ ప్లే చేసేస్తున్నాను. ఈ డైలాగ్ ఏ చిత్రంలో ఉందో చెప్పగలరా? యాక్టర్ ఏమో మీరు త్వరగా చెప్పేస్తున్నారు, ఏ చిత్రంలో ఉందో చెప్పాలి ఈసారి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో, నమస్తే అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఆటా పాటా గేమ్ షోకి మీకు స్వాగతం.
2: స్వాగతం మేడం. కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన గ్రామం. హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: హరినాథ్ రెడ్డి గారు.
2: అవును మేడం.
0: చెప్పండి, డైలాగ్ చెప్పండి
2: మేడం. విన్నాను మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలో ఉంది?
2: ఇంద్ర మేడం.
0: ఇంద్ర ముందు కాలర్ చెప్పేశారండి, నేను ఇంకొక డైలాగ్ వినిపించాను, వినలేదా?
2: వినలేదు మేడం.
0: వినండి అయితే.
2: బాలకృష్ణ సినిమా మేడం ఇది.
0: అదే సినిమా చిత్రం పేరేనండి, డైలాగ్ అంటే చెప్పేస్తున్నారు వాయిస్ వినేసి.
2: అవునవునులే మేడం.
0: మీరు ఏ చిత్రంలో సరిగ్గా గెస్ చేయగలిగితే మీరు విన్ అయిపోయినట్టే.
2: ఏదో మేడం తెలియదు మేడం.
0: హరినాథ్ రెడ్డి గారు
2: మేడం,
0: మన రెగ్యులర్ కాలర్ ఆన్సర్ చేయకపోతే ఎలా అండి?
2: అవును మేడం, కొద్దిగా నేను సినిమాలు తక్కువ చూసేది, కానీ బాలకృష్ణ సినిమా అని తెలుసు. వీరశంకర్ రెడ్డి ఏదో ఉంది మేడం.
0: ఇంకొక శ్రోత ఎవరైనా చెప్తారేమో, వెయిట్ చూద్దాము.
2: ఓకే మేడం. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి మీకు. మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: ధనలక్ష్మి మౌరపాకుల మేడం.
0: ధనలక్ష్మి గారు, ఆటా పాటా గేమ్ షోకి స్వాగతం మీకు.
3: థ్యాంక్ యూ మేడం.
0: డైలాగ్ విన్నారా?
3: విన్నాను మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలో ఉంది?
3: అఖండ.
0: రాంగ్ ఆన్సర్ అండి. పోనీ డైలాగ్ చెప్పండి ధనలక్ష్మి గారు. ఓకే ఓకే అండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఎవరైనా శ్రోత చెప్తారేమో చూస్తాను. ఓకేనా?
3: ఓకే మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తుండాలి మన కొత్త షోస్ కి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మీరు వింటున్నారు ఆటా పాట లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
3: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ అండి.
2: ఆటా పాట గేమ్ షోకి మీకు స్వాగతం.
3: స్వాగతం అండి.
2: మీకు స్వాగతం చెప్తున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను చంద్రశేఖర్, మార్కాపురం నుంచి అండి.
2: చంద్రశేఖర్ గారు, డైలాగ్ విన్నారా?
3: విన్నానండి.
2: అందరూ బాలకృష్ణ గారిది అని చెప్పి గెస్ట్ చేస్తున్నారు, కానీ మూవీ నేమ్ గెస్ట్ చేయట్లేదు. మీరైనా చెప్తారా?
3: చెప్తామండి.
2: చెప్పండి.
3: శ్రీమన్ నారాయణ.
2: ఓ, గెస్ట్ చేసేసారండి. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
3: థ్యాంక్స్ మేడం.
2: కార్యక్రమంలో మరొక డైలాగ్ వినిపించేస్తాను.
4: కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే.
2: ఏ చిత్రంలో ఉందో చెప్పగలరా? యాక్టర్ ఏమో తొందర తొందరగా చెప్పేస్తున్నారు. ఏ చిత్రంలో ఉందో చెప్పేసేయండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. ఆటా పాట గేమ్ షోకి స్వాగతం మీకు.
5: ధన్యవాదములు మేడం.
2: చెప్పండి, డైలాగ్ విన్నారా?
5: డైలాగ్ విన్నాను. బాలకృష్ణ,
2: బాలకృష్ణ గారిది చెప్పేసేసారండి. నెక్స్ట్ డైలాగ్ కూడా వినిపించాను.
5: ఒక్కసారి ప్లే చేయండి మేడం, మేము
2: చేస్తాను. మీ పేరు చెప్పలేదు.
5: నా పేరు చిన్నమౌలాలు మేడం. మాది నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడ మండలం, బోడంగూరు గ్రామం.
2: ఓకే మౌలాలి గారు, మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
4: కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే.
2: డైలాగ్ విన్నారండి
5: మేడం? విన్నాను మేడం. ఎన్టీఆర్, ఎన్టీఆర్ బృందావనం మేడం.
2: ఎన్టీఆర్ గారేనండి, కానీ బృందావనం కాదు. మౌలాలి గారు,
5: మేడం బృందావనం కాదా మేడం?
2: కాదండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం కార్యక్రమంలో. హలో,
6: నమస్తే మేడం.
2: నమస్తే అండి.
6: యమదంగ మూవీ మేడం.
2: మీ డైలాగ్ విన్నారా? మీ పేరు చెప్పలేదు. మీ పరిచయం చేసుకోండి శ్రోతలకు. మీ పేరు
6: ధనలక్ష్మి మేడం.
2: ధనలక్ష్మి గారు, ఇందాక కాల్ చేసిన ధనలక్ష్మి ఏనా?
6: అవును మేడం.
2: ఏమండి, కొత్త శ్రోతలకు ఛాన్స్ ఇవ్వండి.
6: ఓకే ఓకే మేడం.
2: ఓకే, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ అయినా? రాంగ్ ఆన్సర్. ఓకే అండి. కాదు కాదండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ టైమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, హలో,
7: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
7: వెంకట్రావు, హైదరాబాద్ అండి.
2: హైదరాబాద్ నుంచి వెంకట్రావు గారు, ఆటా పాట గేమ్ షోకి మీకు స్వాగతం అండి. డైలాగ్ విన్నారా?
7: విన్నాను మేడం. మొదటిది చిరంజీవి అయిపోయింది కదండి, బాలకృష్ణ అయిపోయింది, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, అది చెప్పంటారా?
2: చెప్పండి.
7: ఊసరవెల్లి మేడం.
2: కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ చెప్పేశారు.
7: థ్యాంక్ యూ
2: సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తుండాలి.
7: మళ్ళీ వచ్చిన మళ్ళీ ట్రై చేయొచ్చా? ఒకటే ఛాన్స్ అండి.
2: వేరే శ్రోతలకు కూడా ట్రై చేసే ఛాన్స్ ఇవ్వండి.
7: ఓకే, సంతోషం మేడం. మంచి మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మార్కాపురం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
7: 9:30కి హలో ఎఫ్ఎం స్టార్ట్ చేశారు. సంతోషం అండి. ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక డైలాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను, డైలాగ్ వినేసేయండి.
1: వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ ముగ్గుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండైజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోస్టుకి బదవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతా.
0: ఏ చిత్రంలోంచి డైలాగ్ చెప్తారా అండి? శ్రోతలు ఎవరు కాల్లో ఉన్నారో చూస్తాను. హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి.
0: ఆటపాట గేమ్ షోకి స్వాగతం మీకు.
2: థ్యాంక్ యూ అండి.
0: డైలాగ్ విన్నారా? ఎన్టీఆర్ గారి తర్వాత గెస్ట్ చేసేసారండి. నెక్స్ట్ వేరే వాళ్ళది కూడా వినిపించాను.
2: చెప్పండి.
0: వేరే యాక్టర్ది వినిపించాను, వినలేదా?
2: లేదు మేడం.
0: ఓకే, డైలాగ్ ఒకసారి వినిపించేస్తాను, వినేసేయండి.
2: సరే మేడం.
1: వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ ముగ్గుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండైజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోస్టుకి బదవుతాయి, తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతా.
0: చెప్పండి, ఏ చిత్రంలోనిది ఎవరు చెప్పారు?
2: చిత్రపతి.
0: కంగ్రాచులేషన్స్ అండి, రైట్ ఆన్సర్ చెప్పారు.
2: నా పేరు మేడం కడపగిరి.
0: ఏం పేరండి?
2: సప్తగిరి అండి.
0: సప్తగిరి గారు.
2: సప్తగిరి మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
2: థ్యాంక్ యూ మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆటా పాటా గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మరొక డైలాగ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను, డైలాగ్ వినేసేయండి.

ఏ చిత్రంలో ఉందో శ్రోతలు కనుక్కుంటారో లేదో చూసేద్దాం. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో హలో కాల్ చేసేవాళ్ళు.

0: మీరు వింటున్నారు ఆటా పాట గేమ్ షో. కార్యక్రమంలో మరొక డైలాగ్ వినేద్దాం.
1: ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం.

0: డైలాగ్ వినేశారు కదా, కాలర్తో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రకాశం జిల్లా మండల నుంచి లక్ష్మణ్ స్వామి కుమారపురం.
0: లక్ష్మణ్ స్వామి గారు, ఆటా పాటా గేమ్ షోకి స్వాగతం అండి మీకు.
1: ఓకే మేడం.
0: డైలాగ్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలో ఉంది అది?
1: బిజినెస్ మ్యాన్ మేడం.
0: కంగ్రాచులేషన్ స్వామి గారు, రైట్ ఆన్సర్ చెప్పేశారు. ఎవరు చెప్పారో కూడా చెప్పేసేయండి.
1: లక్ష్మణ్ స్వామి నేనే.
0: లేదు లేదు, డైలాగ్ ఎవరు చెప్పారు బిజినెస్ మ్యాన్ చిత్రంలో?
1: మహేష్ బాబు.
0: ఓకే అండి, రైట్ ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి.
1: ఓకే మేడం.

0: మరి ఈ కార్యక్రమంలో ఇంకొక డైలాగ్ వినిపించేసేస్తున్నాను, వినేసేయండి.
1: ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. గెలిచోడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యు ఫినిష్డ్.
0: వినేశారు కదా డైలాగ్. సో కాలర్ని తీసేసుకుందాం. హలో,
2: హలో మేడం,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు హరి మేడం.
0: హరి గారు?
2: అవును మేడం.
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మార్కాపురం.
0: ఓకే అండి, డైలాగ్ విన్నారా?
2: విన్నా మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోనిది?
2: లక్కీ వార్.
0: ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు చెప్పారో కూడా చెప్పేసేయండి.
2: లక్కీ బాస్ లో దుర్గమ్మ వాళ్ళ నాన్న చెప్పారు.

0: దుల్కర్ సల్మాన్ గారే చెప్పారు.
1: అవునండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: థ్యాంక్ యూ,
0: ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఓకే, కార్యక్రమంలో మరొక డైలాగ్ వినిపించేసేస్తున్నాను, వినేసేసేయండి.
2: నమస్తే, పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగా బీడి పడే సిగ్గుండాలరా, బొగ్గు దొంగతనం చేసి స్టేషన్ లో పండేటందుకు. అలా నమస్తే,
0: ఏ చిత్రంలో డైలాగో శ్రోతలను అడిగే వినేసేద్దాం.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. నా సుమా అండి.
0: సుమా గారు,
1: అవునండి,
0: చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారా? డైలాగ్ విన్నారా?
1: డైలాగ్ విన్నాను, అది కీర్తి సురేష్ గారు చెప్పారండి.
0: అవునండి, ఏ చిత్రమో చెప్పాలి.
1: మూవీ నేమండి.
0: మూవీ నేమేనండి? గేమ్ షో చెప్పండి, ట్రై చేయండి పోని.
1: లేదండి, మూవీ నేమ్ ఐడియా లేదా.
0: ఓకే, నేను ఒక క్లూ ఇస్తాను, అందులో నాని గారు హీరో.
1: ఎవరండి?
0: నాని గారు హీరో.
1: నేను లోపల అండి.
0: కాదండి, నెక్స్ట్ ట్రై చేస్తారా?
1: ఓకే అండి, ఇది కొత్తగా పెట్టారా ఈ ప్రోగ్రామ్?
0: అవునండి,
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.
0: శ్రోతలందరూ కలిసి చాలా హిట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ ని.
1: ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా.
0: ప్రోగ్రామ్ ఎలా ఉంది?
1: చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి,
1: ఓకే ఓకే అండి,
0: నెక్స్ట్ టైం ట్రై చేయండి.
1: ఓకే అండి,
0: థ్యాంక్ యూ సో
1: థ్యాంక్
0: మచ్
1: యూ.
0: ఫర్ ద కాల్.
1: ఓకే అండి.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: చంద్రశేఖర్ అండి.
0: చంద్రశేఖర్ గారు, ఇందాక కాల్ చేశారు కదా.
1: చేశాను మేడం.
0: కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నాను కదండి.
1: సరే, ఫస్ట్ సార్ మేడం.
0: ఓకే, చెప్పండి. ఏ డైలాగ్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: ఏ చిత్రంలోనిది?
1: దర్శనా మేడం.
0: ఓకే, కంగ్రాచులేషన్స్ అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నెక్స్ట్ టైం కొత్త శ్రోతలకు కూడా ఛాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: అడ్వాన్స్ దసరా హ్యాపీ.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు ముందుగానే. మీరింతవరకు ఆట పాట లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150 చిత్రానికి గాను నక్ష్ అజీజ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్ ఇరుముడి చిత్రం నుండి డప్పు సీను గారు పాడిన పాట వింటారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ కార్యక్రమంలో. తర్వాత రాబోతున్న పాట పెద్ద చిత్రానికి గాను మోహిత్ చౌహాన్ పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

వింటున్నారు హిట్ మీ ద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ కార్యక్రమంలో శ్రోతలకు గమనిక. ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం అలాగే శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సప్ నంబర్కు పంపగలరు. మా వాట్సప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నంబర్ మరొక్కసారి 8332905037. కార్యక్రమంలో వినబోతున్న పాట విశ్వనాథన్ సన్స్ చిత్రానికి గాను సుభాషిణి పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట గోవిందుడు అందరివాడేలే చిత్రానికి గాను హరిచరణ్ పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం అందించారు శుద్దాల అశోక్ తేజ.

0: వినే కొద్ది వినాలపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అర్థం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్
1: 08596-22-3393. మీరు వింటున్నారు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్. కార్యక్రమంలో వినబోతున్న పాట పెళ్లి సందడి చిత్రానికి గాను శ్రీనిధి నారాయణ్ నాయర్ పాడిన పాట వింటారు. సంగీతం MM కీర్వాణి.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: last night, levelling the five-match series 1-1. Chasing a target of 250 runs, West Indies overall the score posting 252 runs for the loss of 4 wickets in 18.3 overs, winning the match with 9 balls to spare. Captain Shai Hope led from the front with a magnificent 102 of 45 balls, while Sherfane Rutherford's 84 of 87 set the chase alight. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Pramod. By polls boost, BJP wins both Bengal seats, Assam Lok Sabha seat, headlines the Statesman via the Tribune, headlines ruling parties win by poll battles across four states, Union Territory. The Asian Age headlines Delhi turns into fortress to halt CJP protests today. The papers add that 40,000 plus security personnel deployed, 45 metro stations shut and mobile internet suspended in areas near protest site and diversions in most routes. Another prominent story covered in all newspapers is the Indian origin jurist Navanatham Navi Pillai winning the Nobel Peace Prize. The Hindu says international jurist Navi Pillai wins Nobel Peace Prize. The paper adds that she was born in Durban in Tamil origin parents, grew up under apartheid and studied law at Harvard. And finally, a story in the Indian Express says seized from Thane 2 years ago, infant orangutan sets to return to Indonesia. And with that, it's back to you, Pramod.
0: Thank you, Nina. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for greater focus on health, nutrition and overall development of adolescent girls. Chairs valedictory session of National Departmental Summit on Women and Child Development. Delhi Police denies permission for proposed protests at Jantar Mantar. Today, tightened security across national capital, Delhi Metro shuts entry and exit at 45 stations. All 10 candidates from Uttar Pradesh, including 8 from the BJP and 2 from Samajwadi Party, elected unopposed to Rajya Sabha. US lifts sanctions on sale of Russian diesel in global markets until April next year amid unprecedented price surge. In sports, Putul Sonowal assures country's first ever medal at the World Bowls Champion of Champions after reaching the semi-finals in Australia. And with that, we end the morning news. Have a nice day.
1: Akash?
2: Akashavani, Pashchim Godavari Jilla Samacharalaki Untaru, Rachana Sri I. Subbarao.
3: పశ్చిమ గోదావరి జిల్లా పీఎం సూర్యగర్ పైలట్ ప్రాజెక్టు పనులు 145 కోట్ల పుష్కర నిధులతో పాలకొల్లు అభివృద్ది, గోదావరి డెల్టా ఆధునికీకరణకు నిధులు వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పశ్చిమ గోదావరి జిల్లా సముద్రతీర ప్రాంతమైన పెదమైన వానిలంక గ్రామం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన బీసీ పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పీఎం సూర్యగర్ విద్యుత్ పథకాన్ని కేంద్ర సహాయ మంత్రి సెప్టెంబర్ 30న పీఎం లంకలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 750 మంది జనాభా కలిగిన పెదమైన వానిలంక గ్రామంలో ప్రతి ఇంటికి ఈ పథకం అమలు చేస్తే 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వాల నుంచి రాయితీ లభిస్తుందని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ ఆశావర్కర్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం నరసాపురంలో నిర్వహించిన సందర్భంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన అంగన్వాడీ ఉత్సవాలలో మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు మాతాశిశు మరణాలు నియంత్రణలో పనిచేస్తున్నారన్నారు. అంగన్వాడీల కార్యకర్తల జీతాల సమస్యను కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో సంప్రదిస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలను పట్టువస్త్రాలతో సత్కరించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా అర్హత గల ప్రతి లబ్దిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న భీమవరంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం పనులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించాలన్నారు. జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు సంబంధించి 1200 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నిధులతో కాలువలు, డ్రైన్లను ఆధునీకరిస్తామన్నారు. సీలేరులో తగినంత నీటి నిల్వలు ఉన్నందున సాగునీటికి ఇబ్బందులు లేవని చెప్పారు. 1400 కోట్ల రూపాయలతో 16 మండలాల్లోని 864 ఆవాస ప్రాంతాలకు జల్జీవన్ మిషన్

పనులు జరుగుతున్నాయని, 2027 మార్చి నాటికి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి బీటీసీసీ రహదారులతో పాటు గోకుల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 48 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల భూమిని సమకూర్చనున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 25న ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, నరసాపురం తదితర దూర ప్రాంతాల ప్రజలు గతంలో జిల్లా పరిషత్ కార్యాలయ పనుల కోసం ఏలూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారని తెలిపారు. భీమవరంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రజలకు దూరాభారం తగ్గిందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా, స్వయం ఉపాధి పొందే వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ది పథకం, పీఎం స్వనిధి, పీఎం మత్స్య సంపద యోజన వంటి పథకాల ద్వారా ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే అర్హులైన వారికి బ్యాంకర్లు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపితే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు. భీమవరంలో హోల్సేల్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కూరగాయలు, ఉల్లిపాయలు, వంట నూనెలు, పప్పుల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. వ్యాపారులు తక్కువ లాభాలతో నిత్యావసర వస్తువులను విక్రయించాలని సూచించారు. ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఐ. సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మనసు పలికే శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నంబర్ 22 3393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో శ్రోతలు రేడియోకి దూరంగా ఉండి మాట్లాడండి కాల్ చేసినప్పుడు. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: ధనలక్ష్మి మేడం.
1: ధనలక్ష్మి గారు, అందరు అయిపోతుంటే మీకు మాత్రం బాగా కాల్స్ కలుస్తున్నాయండి. ప్రతి ప్రోగ్రామ్ లో 2-2 టైమ్స్.
2: వన్ టైమ్ మేడం,
1: ఇందాక 2 టైమ్స్ చేశారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
2: మా పోసాని ఈశ్వరమ్మ, మా పిన్ని కోసం అమ్మకు రాజీనామాలో పాట మేడం.
1: అమ్మకు రాజీనామా, ఓకే అండి. ఈరోజు కొత్త ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసాం, విన్నారా?
2: ఇందేది మేడం ఈరోజు.
1: అమ్మకు రాజీనామా కాకుండా ఇంకేమన్నా అందులో ఏ పాట వేయమంటారు?
2: దాంట్లో ఏ పాట అయినా మంచి పాట అయింది మేడం, మా పిన్ని కోసం అడిగింది.
1: ఓకే అండి, సృష్టికర్త ఒక అమ్మ పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
2: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

0: అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్.
2: వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
1: చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ఇక్కడ హెడ్ మైలార్ నుంచి బాలకృష్ణ మేడం. నా పేరు
1: బాలకృష్ణ గారు.
2: మేడం గారు,
1: మనసు పలికే కార్యక్రమానికి మీకు స్వాగతం. ఏ చిత్రంలోంచి పాట వింటారు?
2: తాత మన్వాడలో సోమ మంగళ బుధ అనే సాంగ్ కావాలి మేడం గారు.
1: తప్పకుండా ప్లే చేస్తానండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి.
3: సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది.

0: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్.
5: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
4: చెప్పండి, మనసు పలికే కార్యక్రమానికి మీకు స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: నేను పల్నాడు.

0: సావల్యాపురం నుంచి చేస్తున్నారా? ఓకే అండి. పేరు?
1: మీరావళి.
0: మీరావళి గారు, ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు? తప్పకుండా ప్లే చేసేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మనసు పలికే శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను నాగిరెడ్డిపాళ్ళ నుంచి బొద్దకొండమ్మని మాట్లాడుతున్నా మేడం.
1: కొండమ్మ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. పౌనికి గారు మీరు బాగున్నారా?

0: చేస్తున్నానండి.
1: మీ స్వరము శారా గారి స్వరము ఒకటే ఉంది, గుర్తు పట్టలేకుండా మేడం.
0: ఓకే ఓకే, నేను మౌనికనే మాట్లాడుతున్నాను. ఏ చిత్రంలోంచి?
1: అమ్మా అని పిల్లాడు పాడతాడు మేడం.
0: అమ్మా ఎక్కడెక్కడ దాక్కున్నావు సాంగ్ వేయమంటారా?
1: అవును మేడం.
0: ఓకే అండి, కొండమ్మ గారు మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి మరి.
1: పూర్తి పాట వేయండి మేడం.
0: ఆ పూర్తిగా వేస్తాను.
1: ఓకే ఓకే,
0: థ్యాంక్ యూ అండి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మనసు పలికే. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమంలో ఈరోజు శనివారం అండి. లేడీస్ స్పెషల్, లేడీస్ మాత్రమే ఫోన్ చేయగలరు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: మేడం, నా పేరు మంజుల మేడం, మార్కాపురం నుంచి.
2: మంజుల గారు నవ్వుతూ మాట్లాడుతుంటారండి మీరు మాత్రం.
3: అవును మేడం, చాలా బాగున్నాయి మేడం కార్యక్రమాలు.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: చాలా బాగుంది మేడం, అసలు ఎంత మంచి కొత్త కార్యక్రమాలతో మాకు అసలు ఎంత సంతోషంగా ఉంటుంది మేడం. ఉదయం పని చేసినట్టే ఉండడం లేదు వినుకుంటూ.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు
3: మేడం? అల్లరి పిల్లలు మేడం.
2: అందులో ఏ పాట వేయమంటారు?
3: శ్రీ చక్ర శుభనివాస.
2: ఓకే, తప్పకుండా ప్లే చేసేస్తానండి.
3: మేడం మీరు బాగా యాంకరింగ్ చేస్తున్నారు మేడం, బాగుంది మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: మీరు ఇట్లాగనే మాట్లాడుతూ ఇంకా బాగా యాంకరింగ్ చేస్తూ బాగుంది.

0: మనసు పలికే కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: చెప్పండి మేడం.
0: శుభోదయం మీకు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది డిఎన్ కాలనీ. ఆయన పేరు పిరిపాలు. పాటలు కావాలంట మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట కావాలి?
2: హలో హలో మేడం.
0: ఏ చిత్రంలోంచి అండి?
2: వాన కాదు వాన కాదు వరద రాజా పూల వాన కురిసాలి. అదే మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. పాట వచ్చేసింది, వినేసేయండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కాలర్ రేడియోలో వింటూ కాదండి, ఫోన్లో మాట్లాడండి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. కాల్ హలో, ఫోన్లో మాట్లాడండి.
1: మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కడప నుంచి
0: దేవి గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: అల్లుడు గారి సినిమా మేడం.
0: అందులో ఏ పాట ఏమంటారు?
1: కొండలలో నెలకొని.
0: తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: Thank you.

0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరెవరు మాట్లాడుతున్నారు?
1: సూర్యపల్లి నుంచి చిన్నప్పుడు మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు కదా మేడం?
0: బాగున్నానండి.
1: మేడం
0: లేడీస్
1: నాకు
0: లేడీస్ ఎవరైనా ఫోన్ ఉంటే ఫోన్ ఇవ్వండి, లేడీస్ స్పెషల్ అండి ఈరోజు.
1: సరే మేడం.
0: ఓకే, ఎవరు లేరా?
1: నేను వేరే దారిలో ఉన్నా.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.
1: ఓకే మేడం.
0: హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. సారీ అండి, వాయిస్ బ్రేక్ అవుతోంది, కట్ చేయాల్సి వస్తుంది. శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమానికి ఉదయం 8:35 ప్రసారం అవుతుంది కాబట్టి మీరందరూ 8 గంటల నుండే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ మరొక్కసారి 8332905037. కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో
2: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ గారు.
2: మాకు బావమరిదిలో మాయగారికి అనిపించిన సాంగ్ కావాలి మేడం.
0: బావా బావమరిది, అందులో ఏ పాట అండి?
2: మాయగారి తేనెటీగ.
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
2: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరు వింటున్నారు మనసు పలికే. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం.
0: హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లక్ష్మీదేవి మేడం.
0: లక్ష్మీదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తపల్లి నుంచి. ఏ చిత్రంలో పాట వింటారు?
1: నాకు నువ్వు నీకు నేను మేడం.
0: నీకు నువ్వు నాకు నేను. ఓకే అండి, అందులో ఏ పాట వేయమంటారు?
1: తీరాలన్నాడు మా నాన్నారు.
0: తప్పకుండా అండి. మీరు బావాడారండి మీరు పాట. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

0: కార్యక్రమంలో లాస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో,
1: మేడం గారు చెప్పండి
0: గుడ్ మార్నింగ్
1: చెప్పండి.
0: అండి,
1: చెప్పండి.
0: మీరే చెప్పాలి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి.
1: పేరు మీరాబి.
0: ఓకే అండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: బడిపంతుల చేత నుంచి భారతదేశం బంగారు భూమి పాట పాడతలే,
0: భారత మాతకు జయ జయలు. తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్ మన్.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ సో మచ్.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో క్రియేటివిటీ అంటే ఏమిటి అనే అంశం గురించి శ్రీ వి. నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: CP Grams, Centralized Public Grievance Redressal and Monitoring System.
2: ये है हर भारतीय नागरिक की शिकायत पर त्वरित कार्यवाही की गारंटी का पोर्टल. CP Grams एक ऐसी विश्वसनीय प्रणाली जो प्रत्येक नागरिक को सशक्त बनाती है
1: और सुशासन के हर स्तर पर अधिकारियों के जवाबदेही सुनिश्चित करती है. CP Grams, संवेदनशील, असरदार, जवाबदेह. आज ही लॉगिन करें CP Grams.

కావాలంటే శీర్షికలో ఈ పోటీ ప్రపంచంలో యూత్కి కావాల్సినటువంటి అనేక విషయాలను ప్రసారం చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ పోటీ వాతావరణం ఈ రోజున చాలా పెరిగిపోయింది కాబట్టి సృజనాత్మకత అనే మాటకి చాలా ఎక్కువగా ప్రాముఖ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సృజనాత్మకత అంటే ఏమిటి, ఈ క్రియేటివ్ థింకింగ్, క్రియేటివిటీ గురించి అనేకమైనటువంటి సంస్థలు వస్తున్నాయి, ఎంతో వ్యాపారం కూడా జరుగుతోంది.

0: పైన. బట్ ఓవరాల్గా ఈ క్రియేటివిటీ మీద యావరేజ్ అయిన యూత్కి ఒక అవగాహన వస్తే గాని వారు ముందరికి పోలేరు అనే ఆలోచనతో ఈ పోటీ ప్రపంచంలో అసలు క్రియేటివిటీ అంటే ఏంటి, సృజనాత్మకత అంటే ఏమిటి అనే టాపిక్ని తీసుకుని దానిపైన మీకు తెలియచేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ రోజున ఈ విషయాల గురించి మాట్లాడడానికి అకాడమిక్ కన్సల్టెంట్ మరియు టీచర్ ట్రైనర్ అయినటువంటి శ్రీ వి నాగభూషణం గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి నాగభూషణం గారు.
1: నమస్తే అండి.
0: క్రియేటివిటీ క్రియేటివిటీ చాలా మంది మధ్యన కొత్తగా వినిపిస్తుంది మనకి మాట. ఇంతకు ముందరల్లా ఈ మాట అంటూ లేదు. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండేవాళ్ళు, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆటోమేటిక్గా నేచురల్గా సెలక్షన్ తెచ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ఉద్యోగం తెచ్చుకునేవాళ్ళు. బట్ ఈ రోజున ఆల్ సైడెడ్గా అనేక రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టారు, అనేకమైనటువంటి ఫీల్డ్స్లో ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత పరిస్థితి చాలా మారింది. జాబ్స్ కూడా ఇదివరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి మాటలోంచి ఈ రోజున ఓవర్ ఎంప్లాయ్మెంట్, అసలు ఈవెన్ ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీస్కి తగినంత మంది కూడా అసలు కరెక్ట్ అయినటువంటి వాళ్ళు లేరు అని కూడా చెప్పుకుంటున్నారు కదా. ఈ నేపథ్యంలో అసలు యూత్ అనేటటువంటి వారు క్రియేటివిటీ మీద ఎలా దృష్టి సారించాలి అంటే ఏమిటి, క్రియేటివిటీ అంటే ఏంటి, సృజనాత్మకత ధోరణి ఎలా ఉండాలి, ఈ వివరాలు చెప్పండి.
1: ఇంతకుముందు అయితే మార్క్స్ మీద బేస్ చేసి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, అయితే ఇవాళ అది సాచ్యురేషన్ అయిన కొద్దీ డిఫరెంట్ వేస్లో, అంటే మనుషులు జడ్జ్ చేసి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని తీసుకోవటంలో చాలా మార్పులు జరుగుతున్నాయన్నమాట. ఈ మార్పుల్లో భాగంగా క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కావాలి అనేటువంటి కోరిక ఇప్పుడు ఎక్కువైంది చాలా మందికి. ఒకే రకమైనటువంటి మార్కులు ఉంటాయి చాలా మందికి, వీళ్ళలో ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు క్రియేటివ్గా ఎవరైతే విషయాలని చెప్పగలుగుతారో, విషయాలని అందజేయగలుగుతారో వాళ్ళని తీసుకుంటే కంపెనీలకు కానీ ఆర్గనైజేషన్కి కానీ బాగుంటుంది అని చెప్పిన అనే దీంట్లో చాలామంది ఇవాళ ఆలోచిస్తున్నారు. అయితే ఈ సృజనాత్మకత అంటే ఏంటి అనే ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చినప్పుడు స్పష్టమైనటువంటి డెఫినేషన్ ఇవాళ లేకపోయినప్పటికీ చాలా పరిధులు మాత్రం కొన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పరిధుల గురించి ఇవాళ కొంచెం మాట్లాడుకోవచ్చు. దానికంటే ముందు బ్రాడ్గా ఈ సృజనాత్మకతని ప్రయత్నం చేస్తే ఎలా డిఫైన్ చేయొచ్చు అని చెప్పనంటే, ఒరిజినల్ ఐడియాస్ని సృష్టించగలగటం, సామాన్య ఆలోచన విధానంలోకి భిన్నంగా ఆలోచించగలగటం, సమస్యల్ని త్వరితంగా పరిష్కరించగలగటం అనేటువంటిదే సృజనాత్మకత అని బ్రాడ్గా చెప్పుకోవచ్చు. దీన్ని మనం విడగొట్టి అసలు మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి, ఈ పరిధులు ఏవి అని మనం డిస్కస్ చేస్తే ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అయితే వాళ్ళు మీరు పోటీ ప్రపంచం అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మనకు కావలసినటువంటి దాన్ని మనం సాధించుకోవాలనుకుంటే ఏదైతే ఇతరులు ఆశిస్తున్నారో దాన్ని మనము ఇవ్వగలగటం, అంటే మనకు మార్కులు ఉన్నాయి, కేవలం మార్కులు మనకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు, మరి ఇంకేం చూస్తున్నారు వాళ్ళు అంటే ఈ క్రియేటివిటీ అంటున్నారు, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నారు, పర్సనాలిటీ అంటున్నారు. టోటల్గా వీటినన్నిటినీ ఒక లీడర్షిప్గా వాళ్ళని, ఒక లీడర్గా వాళ్ళని చూడాలనుకుంటున్నారు కంపెనీస్ కానీ లేదంటే సంస్థలు కానీ మల్టీనేషనల్ కంపెనీస్ వరకు అలా ఆశిస్తున్నారనమాట. దానికి ఎదగటానికి చాలా సిద్ధం చేసుకోవాల్సి వస్తుందన్నమాట యూత్. అయితే ఇది ఏ కోశాన స్పష్టత లేకపోవటం మూలాన ఎవరు దీన్ని అటెంప్ట్ చేయటం లేదు. అయితే ఇవాళ మనం ఆ చర్చ ఉంది కాబట్టి దాని మీద చాలామంది శ్రద్ధ వహిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోవలసినటువంటి విషయాల్లో ఈ అంశాలు ఏవి, ఒక్కొక్క దాని మీద మనం స్పష్టంగా మాట్లాడుకోగలిగితే బాగుంటుంది. ప్రస్తుతం చాలామంది అనుకరిస్తున్నారు, చెప్పిందే చేయగలుగుతున్నారు, ఒక సెట్ ప్యాటర్న్ థింకింగ్ వాళ్ళల్లో ఉంటుందన్నమాట. ఆ ఎడ్యుకేషన్ కల్చర్ అయితేనేంటి, హోమ్ కల్చర్ అయితేనేంటి, కంట్రీలో ఉన్నటువంటి ఒక సర్టన్ కల్చర్ అయితేనేమి, ఎక్స్పోజర్స్ అయితేనేమి, ఇవన్నీ చూస్తే ఒక ఇండివిజువల్లో ఒక సెట్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ఉంది. దీన్ని బ్రేక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది సరిపోవటం లేదు ఈ పోటీ ప్రపంచంలో.
0: అంటే ఒక మూస ధోరణిలో ఆలోచిస్తున్నారు, ఒకే మూసలో వెళ్ళిపోతున్నారు
1: అన్నమాట,
0: గానుగెద్దు జీవితంలాగా.
1: అవును అవును, మరి మెకానికల్ గా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని, పర్సనాలిటీ కావాలని చెప్పనని డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. మరి ఇదేంటి పర్సనాలిటీ అంటే కూడా చాలా మందికి అర్థమైనట్లు కూడా కనపడటం లేదు.

0: ఎన్నెన్నో పర్సనాలిటీ క్లాసెస్ చేస్తున్నారు. అయితే నిజంగా మల్టీనేషనల్ కంపెనీస్ చూస్తున్నటువంటిది అక్కడ కూడా సాధించలేకపోతున్నారు. అందుకని మనకు సెపరేట్గా సృజనాత్మకత, క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ అబిలిటీస్ కావాలని చెప్పి అనేటువంటి ఒక నినాదం కూడా మనకు వినపడుతుంది. ఇది ఎందుకంటే కొత్త సందర్భాలు, కొత్త అవసరాలు, కొత్త సవాళ్లు మన ముందు డెఫినెట్గా ఉంటున్నాయి. వీటిని ఈ మూసబోసినటువంటి విధానంలో, మూసబోసినటువంటి ఆలోచనల్లో ఎదుర్కొంటే సమస్యలకి పరిష్కారాలు దొరకవు. అందువల్ల అక్కడ డిఫరెంట్గా ఉండాలి. ఇందాక మనం డెఫినేషన్లో అనుకున్నట్లు ఒరిజినల్ ఐడియాస్ ఉండాలా? సామాన్యంగా ఆలోచించేదానికి భిన్నంగా ఆలోచించాలా? సమస్యల్ని తొందరగా పరిష్కారం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలా? మరి వీటికి సిద్ధత ఏంటి అని చూసినప్పుడు ఒక్కొక్కటే మనం చూస్తే, మొట్టమొదట లెటస్ సే వేగం, స్పీడు ఉండాలి మనిషిలో. ఆ స్పీడు కూడా సృజన శక్తికే గుర్తన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, తొందరగా పని చేయాలి, ఒక పనిని తొందరగా ముగించాలి, తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మూసబోసినటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ స్పీడ్ని అందుకోలేరు. మైండ్ ఆ ప్యాటర్న్లోనే వర్క్ చేస్తూ వస్తుంది, సూత్రాలతోనే పనిచేస్తుంది. సూత్రాలతో ఈ పరిష్కారాలు రావు. సో డిఫరెంట్గా ఆలోచించగలిగేటువంటి శక్తి వాళ్లల్లో ఉండాలి. ఇంకొకటి, ఆపత్కాలాల్లో కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక మూసబోసినటువంటి ఆలోచన నుండి వస్తే చాలా తప్పులు జరుగుతాయి. కాబట్టి అక్కడ వీళ్ల విద్వత్తుని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, సమస్యల్ని అవగాహన చేసుకుని, పరిస్థితులను అవగాహన చేసుకొని చాలా ఇంట్యూటివ్గా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు వ్యవహరించవలసినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. సో ఈ కెపాసిటీస్ని పెంచుకొని వ్యవహరించటమే స్పీడ్కి అర్థం ఉంటుంది. అప్పుడు అది కన్స్ట్రక్టివ్ అవుతుంది ఆ నిర్ణయాలు.
1: కాబట్టి ఏదో హడావిడిగా నిర్ణయం తీసుకోవడం క్రియేటివిటీ అవదు, అందులో వచ్చినటువంటి స్పీడ్ కాదు. అది
0: కాదు,
1: స్పీడ్ అంటే ఆల్ సైడెడ్గా బ్యాలెన్స్డ్గా నిర్ణయం తీసుకోవటం.
0: అవును,
1: త్వరగా అవసరమైన మేరకు డిలే లేకుండా నిర్ణయం తీసుకోవటం,
0: అవును,
1: అది ఒక కన్స్ట్రక్టివ్గా మనం ఆలోచించవచ్చు.
0: అవును. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అల్లర్లు జరుగుతున్నాయి వీధిలో, ధర్నాలు జరుగుతున్నాయి, నిరసనలు చేపట్టారు. మరి వాళ్ళని ఎదుర్కొనటానికి పోలీస్ యంత్రాంగం కానీ, తర్వాత గవర్నమెంట్ కానీ, అధికారులు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక్కడ చాలా కీలకమవుతాయి. స్పీడీగా ఉండాలా, మనం రేపు చూసుకుందామనేటువంటి ధోరణిలో ఉండటానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ జరగాలి అక్కడ. అక్కడ సరి అయిందైతే రిజల్టు సవ్యంగా ఉంటుంది, సరి అంది కాకపోతే ఇంకా టర్మాయిల్, అంటే ఇంకా ఎక్కువ వైలెన్స్కి దారితీస్తుందన్నమాట. అలాంటివి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాగే ఒక
1: రైట్ టైంలో ఒక రాంగ్ నిర్ణయం, ఒక తప్పుగా ఒక డెసిషన్ తీసుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ ప్రభావితాన్ని, ఎక్కువ ప్రభావాన్ని చూపించచ్చు,
0: డెఫినెట్గా చూపిస్తుంది అన్నమాట. ఇంకా ఒక కంపెనీలో వాళ్ళు అనుకోని రీతిలో ఒక మంచి పెద్ద అవకాశం వచ్చింది, మంచి ఆర్డర్ వచ్చింది అనుకుందాం. అక్కడ ఇమ్మీడియట్గా తీసుకోవలసినటువంటి నిర్ణయం ఒకటి ఉంటుంది. వాళ్ళకి మేము చేయగలమా చేయలేమా అనేది చెప్పాలి. ఆర్డర్ని తీసుకోవటమా తీసుకోకూడదా, తీసుకోవటానికి ఉండవలసినటువంటి లక్షణాలు మనకు ఉన్నాయా, మనం అందించగలమా. ఇది స్పీడీగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది రాంగ్ స్టెప్ అయితే కనుక కంపెనీ దెబ్బతింటుంది. కాబట్టి కంపెనీలో యాజమాన్యం కోరేది ఏమిటంటే, ఈ కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్న వాళ్ళు చాలా క్లారిటీతో ఈ స్పీడ్ని కూడా వాళ్ళు అధిగమించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటేనే కంపెనీ పాజిటివ్గా ముందుకెళ్తుంది అని చెప్పనని అంటుంటారు.
1: అంటే ఈ కంపెనీ తాలూకా ఫ్యూచర్ అంతా కూడా వీళ్ళ చేతిలో పెడతారనమాట.
0: ఒక్కళ్ళ చేతిలో ఉంటుంది,
1: ఒకళ్ళ చేతిలో పెడతారు. అటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు అనేటటువంటిది చూడాలి మనం.
0: అవును,
1: దానికి ఎంత క్రియేటివిటీ కావాలి, ఏవి వీళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ అవి ఉండాలి అనేటటువంటిది చాలా ముఖ్యం అన్నమాట.
0: సో ఈ వేగాన్ని అందుకోగలిగినటువంటి సత్తా వాళ్ళ మైండ్లో ఉండాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తే, మన పురాణాల్లో శ్రీకృష్ణుడు కంసమామని వధించిన తర్వాత తీసుకున్నటువంటి స్టెప్స్ చూస్తే చాలా ఫాస్ట్గా అతను వ్యవహరించాడు. ఇది కొంతమంది పెద్దలకి అర్థం కాలేదు. వాళ్ళంతా ఈయన్ని వాళ్లకు రాజుగా చేసుకుని త్రోణ్కి ఎక్కించి రాజ్యాన్ని ఏలేటట్లుగా వాళ్ళు వ్యవహారాలన్నీ నడుపుకుంటున్నారు. అయితే ఇతను వెంటనే నిర్ణయం, అంటే 1 or 2 డేస్లో అతను నిర్ణయం తీసుకునేది ఏంటంటే, నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నేను వెళ్ళిపోవాలి. ఇంట్యూటివ్గా తను ఫీల్ అయింది ఏంటంటే, ఇక్కడ నేనుంటే మధురకి ప్రమాదం అని ఎవరికి ఇక్కడ ఇక్కడ వాళ్ళ

0: వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. అన్నని తీసుకొని, బలరాముని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడు.
1: అంటే ఎందుకని మధురకి ప్రమాదం?
0: జరాసంధుడు అంటే కంసుని మామకు పిల్లల్నిచ్చాడు. సో కంసునికి మామ అవుతాడు. అతను దండయాత్ర చేస్తున్నాడు ఇప్పుడు, ఊహించాడు ఇతను. సో ఇతను ఇక్కడే ఉంటే మొత్తం సిటీకి ప్రమాదం. అందుకని అతని కోపం ఇతని మీదనే కాబట్టి ఇతను దూరం వెళ్ళిపోతే అతని కోసం వస్తాడు, కాబట్టి మధుర సేవ్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనులాగా ఆలోచించి స్వార్థపరుడయ్యి తను రాజ్యాధికారాన్ని తీసుకున్నట్లయితే యుద్ధాన్ని చేసి ఉండేవాడు.
1: ఫలితం ఏంటంటే అవతల ఎన్నో వేల లక్షల మంది ప్రజల మీదకి వెళ్ళిపోతుంది
0: అనవసరంగా. చాలా ఇంట్యూటివ్ గా అంత ఫాస్ట్ గా అతను నిర్ణయం తీసుకోవటం,
1: స్ఫురణకి రావాలి,
0: క్షణానికి రావాలి, అది ఇంట్యూషన్ అన్నమాట. ఆ ఇంట్యూటివ్ గా అతను ఆలోచించగలిగాడు కాబట్టి అతను చాలా పెద్ద ప్రమాదాన్ని, చాలా పెద్ద సంక్షోభాన్ని అతను నివారించగలిగాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు అతను.
1: నాగభూషణ గారు, మనం ఈ పోటీ ప్రపంచంలో క్రియేటివిటీ గురించి మాట్లాడుకుంటూ సడన్ గా మనం వేదాల్లోకి, పురాణాల్లోకి, లేకపోతే మన ఎన్షియంట్ విజ్డమ్లోకి వెళ్ళాము. అయితే ఒక సందేహం ఏంటంటే ఈ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి మన పురాతన గ్రంథాలు, లేకపోతే మన ఎన్షియంట్ విజ్డమ్ ఎంతవరకు పనిచేస్తుంది? దాన్ని కూడా కరికులంలో ఏమైనా ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమైనా ఉంటుందా?
0: మీరు ఎన్షియంట్ విజ్డమ్ అన్నారు. విజ్డమ్కి ఎన్షియంట్ లేదు, నవీనత లేదు. విజ్డమ్ ఈజ్ విజ్డమ్. యాక్చువల్గా మనం రామాయణము, మహాభారత ఇవన్నీ చూసినట్లయితే, ఉపనిషత్తు, గీత వీటిని స్టడీ చేస్తే అవి ఏ కాలానికైనా కూడా మనం వర్తించుకోవచ్చు, మనం అర్థం చేసుకునేటువంటి విధానాన్ని బట్టి.
1: అంటే రిలీజియస్ టెక్స్ట్స్ గా కాకుండా,
0: రిలీజియన్ ని పక్కన పెట్టి వాస్తవాలను చూసి సిచ్యువేషన్స్. ఇప్పుడు మహాభారతంలో చూసుకుంటే 125 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి ఎలా వీళ్ళు ఒక్కొక్కళ్ళు సాల్వ్ చేసుకోవటానికి, పరిష్కారం చేసుకోవటానికి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళు తీసుకునేటువంటి మెజర్స్ కానీ మనకు తెలుస్తూనే ఉంటాయి.
1: అదంతా కూడా ఒక నూతన ధోరణిలోకే వస్తుంది, క్రియేటివ్ గా ఆలోచించడమే అవుతుంది.
0: డెఫినెట్ గా అవుతుంది. అక్కడ అందులో చూస్తే మనకు డెఫినెట్ గా అర్థం అవుతుంది మనం ఎలా ఉండాలి, మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, మనం ఎలా ఆలోచించాలి, మనం ప్రపంచాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అవగాహన వస్తుందన్నమాట. మరి నెక్స్ట్ రెండో అంశము క్లారిటీ. ఒక క్లారిటీ ఉన్నట్లయితే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి. క్లారిటీ లేనప్పుడు నిర్ణయాలు డిఫరెంట్గా ఉంటాయి.
1: అంటే ఒక విస్పష్టమైన అవగాహన,
0: అవును, స్పష్టమైనటువంటి అవగాహన. విషయం అక్కడ విషయం గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, సందర్భం గురించి అవగాహన ఉండాలి, సమస్య గురించి అవగాహన ఉండాలి, ఆశించేటువంటి ఫలితం మీద కూడా మనకు ఒక స్పష్టత ఉండాలి. అప్పుడే ఆ సంపూర్ణమైనటువంటి అవగాహనలో నుంచి మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడూ క్లియర్గానే ఉంటుంది, అది తప్పు అవటానికి వీలుండదన్నమాట. ఎందుకంటే విషయాల గురించి అంటే సబ్జెక్టు గురించి చాలా తీవ్రంగా ఆలోచించుంటాం, సందర్భం గురించి మనం తెలుసుకోనుంటాం, సమస్యను గురించి చక్కగా ఆలోచించుంటాం, మనం ఆశించేటువంటి ఫలితం మీద కూడా మనకు ఒక స్పష్టత ఉంటుంది. అందువల్ల వాటిని అన్నింటినీ సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకుని మనం తీసుకునేటువంటి నిర్ణయం చాలా సవ్యంగాను, అందరికీ మేలు చేసేటట్లుగాను ఉంటుంది. దానికి ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే, ప్రస్తుత విద్యా విధానం చూసినట్లయితే అసలు విద్యా విధానం ఇలా ఉండాలి అని ఎవరికైనా క్లారిటీ ఉందా? టీచర్లకు ఉందా? మేనేజ్మెంట్కు ఉందా? పేరెంట్స్కు ఉందా? అఫ్కోర్స్ దానికంటే ఇంకా ముందు మనం ప్రశ్నించడానికి లేదనుకోండి. అందువల్ల మనకు ఆ స్పష్టత ఉన్నటువంటి స్కూళ్ళను చూస్తే అవి భిన్నంగా ఉన్నాయి, చాలా భిన్నంగా ఉన్నాయి. మనకు దేశంలో వేళ్ల మీద లెక్కించేటట్లుగా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అందరూ వాటి గురించి మాట్లాడుతుంటారు, చాలా బాగుంది ఆ స్కూలు అని. అయితే ఏంటి అక్కడ బాగుంది అంటే అదే సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అక్కడ డిఫరెంట్గా అంటే రిలేషన్షిప్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకేదో వాళ్ళ చిన్న చిన్న మెజర్స్ తీసుకునేటివి డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ టీచింగ్ చేసే విధానాల్లో మార్పులు ఉంటాయి, టీచర్స్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం అనేది ఒక క్లారిటీ నుండినే వస్తుంది.
1: అన్నిటికంటే మించి వాళ్ళపైన ఒత్తిడి తక్కువగా ఉంటుందేమో.
0: డెఫినెట్గా ఒత్తిడి తక్కువ ఉంటుంది.
1: వాళ్ళ మీద ఒత్తిడి తక్కువగా ఉంటే పిల్లల మీద కూడా ఒత్తిడి తగ్గిస్తారు,
0: డెఫినెట్ గా తగ్గిస్తారు. ఇంకోటి ఏంటంటే కొన్ని స్కూళ్ళల్లో, నేను చూసినటువంటి స్కూళ్ళల్లో కూడా ద మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ పిల్లల దాకా వెళ్తుంది అన్నమాట. ఆ ఫ్రెండ్లీ నేచర్లో ఏమవుతుందంటే మనం ఆశించినటువంటి రిజల్ట్ వస్తుంది. అది వాళ్ళకే తెలుస్తుంది, దూరం నుంచి చూసే వాళ్లకు తెలుస్తుంది.

0: అయితే ఏంటక్కడ డిఫరెంటు అని అప్పటికప్పుడు మనం తెలుసుకోలేం. డీప్గా వెళ్ళి వాళ్ళతో పాటు కొంతకాలం ఉంటే కానీ మనకు తెలియదు అనమాట.
1: లాంగ్ టర్మ్
0: ఇదంతా లాంగ్ టర్మ్ వస్తుంది, అది ఇమీడియట్గా వర్క్
1: రేపట్లో మాకు చూపించండి.
0: మార్కుల్లాగా ర్యాంకుల్లాగా మనం వెంటనే చూపించాలంటే అయ్యేది కాదు. ఇది కల్చర్గా డెవలప్ అవ్వాలి. కల్చర్గా డెవలప్ అవ్వాలంటే సూత్రాలు కాదు, పిల్లల్ని ఆలోచింపజేయాలి, టీచర్లు ఆలోచించాలి, ఒక కల్చర్ లాగా తీసుకురావాలి ఇది మొత్తాన్ని. సో ఆ స్పష్టత నుండి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం అక్కడ తయారవుతుందన్నమాట స్కూల్లో. అదే ఒక అస్పష్టత నుండి ఇవాళ మనం చూస్తున్నటువంటి పుట్టగొడుగుల్లా లేస్తున్న స్కూళ్ళు కాలేజెస్లే అయితేనేమి అస్పష్టత. అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎయిమ్ ఏంటి? మార్కులు సాధించటం. ఈ మార్కుల సాధనలోనే ఏమైందంటే మూలాలని కంప్లీట్గా పక్కన పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆశించినటువంటి ఫలితం అక్కడి నుంచి రాకపోతుంది. అట్లాగే మనం సోషల్ ఫ్రంట్లో చూస్తే, మొన్న ఈ మధ్య అంతా మనం కొన్ని చూసాం, ఒక హాస్పిటల్లో ఒక రోగి చనిపోతే బంధువులు వచ్చి ఫర్నిచర్ని ధ్వంసించడం కానీ, డోర్స్ విండోస్ ఇవన్నీ కూడా పగలగొట్టడం కానీ, వాళ్ళ ఆవేశాన్ని వాళ్ళ క్రూరత్వాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించడంలో మనకు ఆ స్పష్టత లేమి తెలుస్తుందన్నమాట. అది ఎంత విధ్వంసం చేయగలదో కూడా స్పష్టత లేకపోవటం తెలుస్తుంది. స్పష్టత ఉంటే ఏమవుతుంది?
1: ఎందుకు జరిగింది ఇట్లా? అసలు ఏ డాక్టర్ అయినా ఎవరైనా నిజంగా కావాలనే చంపుతారా?
0: అవును.
1: లేకపోతే అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? నిజంగా ఆ నిరసన్నే అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వ్యక్తపరిస్తే చాలా బాగుంటుందేమో.
0: అవును,
1: ఇంకా చాలా చక్కటి ఈవెన్ వ్యవస్థలోనే మార్పు వస్తుంది. అక్కడికక్కడికి టెంపరీగా రియాక్ట్ అయ్యి ఒక సిచ్యువేషన్ మీద రియాక్ట్ అయ్యే కంటే.
0: అవును, అసలు ఎలా థింక్ చేయాలో కూడా తెలియకపోతుంది ప్రజానికి, ప్రజలకి. ఇప్పుడు
1: ఇదంతా కూడా స్పష్టత లేకపోవటం,
0: స్పష్టత లేకపోవటం మూలానే వచ్చింది. ఇదే మనము కొంచెం హిస్టరీలోకి వెళ్ళి గాంధీజీ యొక్క నిరసన విధానాన్ని చూస్తే, ఎంతో శాంతియుతంగా ప్రపంచానికే ఒక ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి ఉదంతం మనకు తెలుసు. దానికి దీనికి అంటే అంత శాంతియుతంగా గాంధీజీ గారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెడితే ఇవాళ ఇంత వైలెంట్గా ఎందుకు తయారయ్యాం?
1: రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం చెప్పుకునేటటువంటి రోజుల్లో వాళ్ళని అహింసా మార్గంలోనే బయటికి పంపించడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడా జరగనటువంటిది. సో దిస్ ఈజ్ ఆల్ విత్ ఎ కామ్ మైండ్.
0: అవును,
1: చక్కటి కామ్ మైండ్ తో, క్రియేటివ్ ఆలోచనతో,
0: ఆలోచనతో
1: చక్కగా చేయగలిగారు. నాగభూషణ గారు చెప్పండి, ఈ రకమైనటువంటి క్లారిటీ ఎలా రావాలి, ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ స్పష్టత అనేటటువంటిది దాన్ని అట్లా ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే ఏ రకంగా దాన్ని సంపాదించవచ్చు?
0: ఇది ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుందండి. స్వయంగా వాటి గురించి ఆలోచించగలగటం, ఒక నిర్ణయం తీసుకునే ముందు స్పష్టంగా ఆలోచించగలగటం, కారణాల గురించి తెలుసుకునేటువంటి తత్వం ఉండటం, స్వతంత్రంగా వాటిని ఆలోచించి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు, అంటే ఇంకా ఎవరో చెబితే వినటం కాదు, ఎవరో మనకు అందించినటువంటి సమాచారాన్ని బట్టి మనం స్పందించటం కాకుండా మనం స్వయంగా దాన్ని తెలుసుకొని వాటిని అన్నిటిని స్టడీ చేయగలిగినటువంటి తత్వం కలిగి ఉండాలి. అప్పుడే మనకు ఒక సర్టన్ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. ఈ కాన్ఫిడెన్స్లో నుండి మనం తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా కూడా చాలా క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ నుండి మనకు సంశయాలు ఉండవు, సందేహాలు ఉండవు, అసలు సమస్యలు ఉండవు. మొట్టమొదట ఇంకొకరిని మనం కన్ఫ్యూజన్ లేక నెట్టలేం.
1: అంటే అనుభవాన్ని మించిన జ్ఞానం లేదని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, కాబట్టి ఏదైనా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి క్లారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఇతరులు చెప్పేదే మనకు ముఖ్యంగా కనపడుతుంది, వాటినే మనం వింటుంటాం, వాటి మీదనే మనం స్పందిస్తుంటాం. అలా కాకుండా మనం వాటిని ఎదుర్కొనేటువంటి సందర్భం లేక రావాలి. మనం వాటిని అనుభవించినప్పుడే, వాటిని మనం తెలుసుకున్నప్పుడు, స్వయంగా మనం తెలుసుకున్నప్పుడే వాటి మీద ఒక స్పష్టమైన అవగాహన మనకు ఉంటుంది.
1: అంటే ఆ సిచ్యువేషన్స్ మన జీవితంలో ఎదురవ్వాలి, ఎదురయ్యే పరిస్థితులు మనం కూడా కల్పించాలి.
0: అవును,
1: లేకపోతే మనం అంటే బ్రాయిలర్ కోళ్ళ లాగా ఒక ప్రొటెక్టెడ్ వాతావరణంలో పూర్తిగా ఏమీ తెలియనివ్వకుండా కేవలం చదువు అని చెప్పి మన పిల్లవాడిని పెంచినప్పుడు దాని ఫలితం డిఫరెంట్ గా ఉంటుంది.
0: ఫస్ట్ వాళ్ళని ఆలోచింపజేయాలి, వాళ్ళ అనుభవం లేక వెళ్ళేటట్లుగా చేయాలి, దాన్ని డెఫినెట్గా అనలిటికల్గా చూసేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి, విశ్లేషించగలిగేటువంటి ఇది రావాలి, రేషనల్గా లాజికల్గా థింక్ చేసేటువంటి ఇది రావాలి, జడ్జ్మెంట్ చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం కల్పించాలి. అప్పుడే వాణిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ప్రతి విషయాన్ని చాలా చక్కగా వాళ్ళు

0: ప్రోబ్ చేయగలరు, ఆ ప్రోబ్ చేసిన దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోగలరు. దాని నుండి వచ్చినటువంటి యాక్షన్ ఏదైనా కూడా చాలా క్లియర్గా ఉంటుంది.
1: ఇన్ఫ్యాక్ట్ మనకి 18-19 శతాబ్దాల్లో వచ్చినటువంటి పరిశోధనలన్నీ కూడా ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు కేవలం ఒక్క సబ్జెక్టుని లేదా ఒక అంశాన్ని తీసుకుని వాళ్ళ జీవితాంతం దానిపైన పూర్తిగా స్టడీ చేసి లోతుగా అధ్యయనం చేసి వాళ్ళు విప్లవాత్మకమైనటువంటి అవుట్పుట్తో వాళ్ళు బయటకు వచ్చారు, అదంతా మనకు అందించారు. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళ పరిశోధనల మీద డిపెండ్ అయ్యి మనం దాన్ని డెవలప్ చేస్తున్నామే కానీ కొత్తగా వచ్చినటువంటి సిద్ధాంతాలు థీరీస్ ఏమీ లేవు. ఇదంతా కూడా కారణం మీరు చెప్పినట్టుగా ఈ ప్రతిదీ తనకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన కోసం ప్రయత్నించడం, దానికోసం కష్టపడటం
0: లేదు,
1: అది వాళ్ళు చేశారు కాబట్టి కొత్త కొత్త ఐడియాలతో అన్నీ వచ్చాయి. కేవలం యాపిల్ పండు కింద పడింది అనేటటువంటి ఒక ఆలోచనలోంచి ఎందుకు పడింది అనే అవగాహనతో దాని మీద ఎంతో దూరం ఆలోచించి న్యూటన్ తన తాలూక గ్రావిటేషనల్ థీరీని తీసుకొచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయన్నమాట. దీనిని నిజంగా మనం అంటే సృజనాత్మకత అని చెప్పుకోవడానికి ఇటువంటివి మనం ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి. సృజనాత్మకతలో ఈ క్లారిటీ అనేది ఒక భాగం, స్పష్టత ఉండాలి. ఒక విద్యార్థికైనా లేకపోతే ఒక డెసిషన్ మేకర్కైనా ఎవరికైనా సరే, ఒక విద్యార్థికైనా ఎవరికైనా సరే ఇవన్నీ ఈ డెసిషన్ మేకింగ్లో ఉండేటప్పుడు ఈ క్లారిటీ ఉండేటప్పుడు దానిపైన ఏమి చేస్తున్నాడు అని తను తెలుసుకోగలుగుతున్నప్పుడు తన సామర్థ్యం మీద కూడా తనకి స్పష్టత ఉంటే
0: ఉంటుంది,
1: ఖచ్చితంగా తను ముందరికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి మనం నాగభూషణం గారు ఈ టాపిక్ చాలా పెద్దది, ఈ క్రియేటివిటీ అనే ఒక చిన్న మాటలో మొత్తం అంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. వచ్చేవారం మళ్ళీ మనం శ్రోతలతో ముచ్చటిస్తూ ఈ సృజనాత్మకతలో మరికొన్ని అంశాలను మనం వాళ్ళకి స్పృశించేటట్లు మనం వాళ్ళకి టచ్ చేద్దాం. దాంట్లో వాళ్ళకి మరింత క్లారిటీ ఇవ్వడం ద్వారా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయితేనే ఈ కాంపిటేటివ్ వరల్డ్ కేవలం మనం ఈ రోజున మనం ఈ టాపిక్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలోనే కాకుండా పూర్తిగా ఒక జీవన విధానంలో ఎలాగైతే మనిషి సక్సెస్ఫుల్గా బయటికి రాగలడు అనేటటువంటి దాన్ని మనం తీసుకుని అందుకని క్రియేటివిటీ అనే దానికి సృజనాత్మకత అంటే అన్ని కోణాల్లోనూ వాళ్ళకి మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. నాగభూషణం గారు తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందామండి శ్రోతలతో. నమస్కారం.
0: అలాగే.
2: మీరింతవరకు క్రియేటివిటీ అంటే ఏమిటి అనే అంశం గురించి శ్రీ వి నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

మాటలు ముగిసినా మన అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పూట మీతో ఉన్న మీ ఆర్జే మౌనిక ఇప్పుడు సెలవు తీసుకుంటుంది. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 10 గంటలు కావస్తుంది. వసుదైక కుటుంబం కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం 10 గంటల 15 నిమిషాలకు వివిక్ భారతి కార్యక్రమాలు వింటారు.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింస పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో భవంతు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ఉంటారు.
3: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో జరుగుతున్న యుద్దాన్ని త్వరలోనే ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మో జలమార్గం కూడా అమెరికా నౌకాదళం ఆధీనంలోనే ఉందని చెప్పారు. ఇరాన్ వైపు ఎలాంటి నౌకలు వెళ్లకుండా సముద్ర మార్గాన్ని కట్టుదిట్టంగా నియంత్రిస్తున్నామని చెప్పారు. ఇరాన్ కు సంబంధం లేని ప్రాంతాల నుంచి చమురు రవాణా మాత్రం తిరిగి పుంజుకుందని ఆయన వెల్లడించారు. చమురు సరఫరా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుందన్నారు. దీని ద్వారా అమెరికా చర్యలు ఇరాన్పై ప్రభావం చూపుతున్నాయని, ఇక చమురు రవాణా చేస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకునే పరిస్థితులు ఇరాన్ వద్ద లేవని తెలిపారు. చమురు లేకుండా ప్రయాణించే నౌకల విషయంలో మాత్రం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇరాన్లో అమెరికా పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని, ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. గతంలో పశ్చిమాసియాలో ఇరాన్ను బలమైన శక్తిగా భావించేవారని, ఇప్పుడా ప్రభావం తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. ఇరాన్తో ప్రస్తుత ఘర్షణకు త్వరలోనే ముగింపు లభిస్తుందన్నారు. అలాగే నవంబర్ 3వ తేదీన అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లోపు ఇరాన్పై ఎటువంటి దాడులు చేయమని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్తో ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల తాము చేసిన శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి తెలిపారు. బదులుగా తమకు మరొక ప్రత్యామ్నాయ శాంతి ప్రతిపాదనను అమెరికా పంపిందని చెప్పారు. ప్రస్తుతం ఆ ఒప్పందంపై ఇరు దేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఒకవేళ అమెరికా చర్చలు కాదని, తమకు వ్యతిరేకంగా ఏదైనా సైనిక చర్య చేపడితే మాత్రం ధీటుగా బదులిస్తామని అబ్బాస్ అరాక్షి హెచ్చరించారు. ఇక రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. యుక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడులు ప్రజల భద్రతపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి. కీవ్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇటీవల రష్యా డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిపింది. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం సంభవించడంతో పాటు రవాణా, విద్యుత్, ఇతర కీలక మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్లోని కార్కివ్ ప్రాంతం, దక్షిణ యుక్రెయిన్లోని ఓడరేవ్ నగరమైన ఒడిశా పరిసరాల్లోనూ రష్యా దాడులు జరిపింది. ఈ యుద్ద ప్రభావం యుక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా రష్యా క్షిపణులు, డ్రోన్లు తమ గగనతలంపై ఉల్లంఘనలు జరిపిందని మోల్డోవా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు రష్యా సైనిక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ కూడా ప్రతిదాడులు కొనసాగిస్తోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి సైనిక దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ యుద్దం కొనసాగుతూనే ఉంది. ఓవైపు ఈ యుద్దం కొనసాగుతున్న వేళ రష్యా చమురు ఆంక్షలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ఉన్న ఆంక్షలను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేశారు. అంతేకాకుండా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. రష్యాతో కుదిరిన ఈ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే దీనిపై యుక్రెయిన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యాతో ఉద్రిక్తతల తగ్గింపుకు సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం లేకుండా

ఆంక్షలు సడలించడం బలహీనతకు నిదర్శనమని యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల రష్యాకు యుద్దాన్ని మరింత కాలం కొనసాగించే అవకాశం లభిస్తుందని హెచ్చరించారు. H1B వీసాకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పేరొందిన 8 టెక్ దిగ్గజ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, క్యాబ్జెమిని, హెచ్సిఎల్, కాగ్నిజన్, అడోబ్ సంస్థలున్నాయి. దీంతో ఆయా సంస్థల తరపున H1B వీసాపై అమెరికా వచ్చే ఉద్యోగుల గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఇకపై కష్టతరమవుతుంది. H1B వీసా కార్యక్రమం దుర్వినియోగం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ వెల్లడించారు. అమెరికన్లతో భర్తీ చేసేందుకు ఏమాత్రం సాధ్యం కాని ఉద్యోగాల కోసం అమెరికా వెలుపల ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను తీసుకొచ్చేందుకు సంస్థలను అనుమతించడమే H1B వీసా ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని, దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రోగ్రాంలో విపరీతమైన మోసాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ 8 టెక్ కంపెనీలకు సంబంధించి కొత్త వాటితో పాటు పెండింగ్లో ఉన్న లేబర్ సర్టిఫికేషన్లను ఇకపై పరిశీలించమని అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ శాండర్లింగ్ ఆదేశించారు. 2009 నుంచి ఈ కంపెనీలు భారీగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని, అమెరికాకు చెందాల్సిన లక్షలాది ఉద్యోగాలను లాక్కున్నాయని ఆయన ఆరోపించారు. అయితే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పెర్మ్ కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు భారత్ అమెరికా దేశాల ఉమ్మడి ఆశయాల సాధనకు దోహదపడవని భారత్ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన నిపుణుల రాకపోకలు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు విలువను జోడిస్తాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన భారతీయులకు అవకాశాలు కల్పించడంతో పాటు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణుల సేవలను పొందడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. దీనివల్ల ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పన వంటి రంగాలు బలోపేతమవుతాయని తెలిపారు. అమెరికాలో వాటాదారుల సంపద పెంపుకు కూడా ఇది దోహదపడుతుందని, ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే కీలకమైన రంగమని జైష్వాల్ పేర్కొన్నారు. అయితే పర్మ్ కార్యక్రమం నుంచి కొన్ని కంపెనీలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినంత మాత్రాన ఇప్పటికే జారీ చేసిన H1B వీసాల చెల్లుబాటుపై కానీ వీసాదారులు వారి కుటుంబ సభ్యుల వీసా స్థితిగతులపై కానీ ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత కంపెనీల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస హోదా లేదా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియపై ఈ నిర్ణయం కొంతమేర ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించిందని చెప్పారు. నౌకాయానం, నావికుల భద్రతపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ GOF on S4 కు భారత్, లైబీరియా సహా అధ్యక్ష దేశాలుగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న వరుస దాడులను ఇరు దేశాలు తీవ్రంగా ఖండించాయని తెలిపారు. ఈ బృందం తొలి సమావేశం న్యూయార్క్ లో జరిగిందని లైబీరియా విదేశాంగ మంత్రి, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సమావేశానికి నాయకత్వం వహించి అధ్యక్షత వహించారని జైష్వాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో 25 దేశాలు పాల్గొన్నాయని జైష్వాల్ చెప్పారు. వాణిజ్య నౌకాయానం, నావికుల భద్రత అంశాలను అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలపడమే ఈ బృందం ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు నావికుల భద్రతకు భరోసా కల్పించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని జైస్వాల్ తెలియజేశారు. మధ్య అమెరికా దేశమైన పనామాలో నిన్న సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపం దాటికి పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు పలు విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ భూకంపం తరువాత 40కి పైగా ప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇక తూర్పు ఆసియాలో తైవాన్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తైవాన్ సమీపంలో చైనా చేపడుతున్న సముద్ర కార్యకలాపాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశముందని హెచ్చరించింది. తైవాన్ సమీపంలో చైనా కోస్ట్ గార్డ్ నౌకల గస్తీతో పాటు చైనాకు చెందిన సముద్ర మిలీషియా నౌక కార్యకలాపాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భారీ సైనిక చర్య ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పరిణామం ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సముద్ర రవాణాపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యెమెన్ ప్రభుత్వ అధినేత రషాద్ అల్ అలీమీ వ్యూహాత్మకంగా కీలకమైన తాయిజ్ నగరం సమీపంలోని హౌతీ స్థావరాలపై ప్రభుత్వ దళాలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్లో ఏ అభ్యర్థికి అవసరమైన మెజారిటీ

0: లభించకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా, సెనేటర్ ప్లామియో బోల్సనారో మధ్య రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అక్టోబర్ 25న జరుగుతాయి. అక్టోబర్ 4న జరిగిన తొలి విడత పోలింగ్ లో బ్రెజిల్ ఓటర్లు తమ తీర్పును వెల్లడించారు. దాదాపు అన్ని ఓట్లు లెక్కించిన సమయానికి ప్లావియో బోల్సనారోకు 5.6 కోట్లకు పైగా ఓట్లు లభించగా, లులాడా సిల్వాకు సుమారు 5.37 కోట్ల ఓట్లు వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం కనిపించకపోవడంతో రెండో విడత ఎన్నికలు అనివార్యమయ్యాయి. నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఒండో రాష్టంలోని ఇగ్బో కోడా సమీపంలో నైజీరియా వైమానిక దళానికి చెందిన ATR-42 మిలిటరీ విమానం సోమవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7 సిబ్బంది సహా 32 ప్రాణాలు కోల్పోయారు. బెవిన్ నుంచి లాగోస్ నగరానికి వెళ్తున్న ఈ విమానం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నావికాదళ స్థావరానికి సమీపంలోని నది ఒడ్డున కూలిపోయింది. గత కొద్ది రోజులుగా 2026 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం భారత్ మూలాలున్న దక్షిణాఫ్రికా వాసి నవనీతం నవీ పిల్లైను వరించింది. నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయం శాంతిని పెంపొందించేందుకు నవనీతం చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మానవ హక్కుల కోసం ఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. ఇక సాహిత్య రంగానికి సంబంధించి కెనడా రచయిత్రి అనే కార్సన్ ను వరించింది. 2026 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఆమెను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. సమకాలీన సాహిత్యంలో వినూత్న రచనా శైలితో కొత్త రూపాలను తీసుకొచ్చినందుకు ఈ అవార్డును అందిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయ సాహిత్యంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ సమకాలీన సాహిత్యానికి కొత్త రూపాలను అందించిన అనే కార్సన్ రచనలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. కవిత్వం, అనువాదం, గద్యం ఇలా విభిన్న ప్రక్రియలను కలిపి ఆమె తనదైన శైలిని రూపొందించుకున్నారు. ఇక ఫ్రాన్స్ కు చెందిన హెన్రీ బి కాగన్, జపాన్ కు చెందిన కేన్సో సోయిలు రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసిమెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్ ప్రక్రియలో నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ ఆటోకెటాలిసిస్ ను ఆవిష్కరించినందుకు గాను వీరికి అత్యున్నత గౌరవం దక్కింది. ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఈ ఏడాది ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జన్ ఎంపికయ్యారు. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటుకు అందించిన విశేష సేవలతో పాటు ఖగోళ మూలాలు కలిగిన అత్యుత్తమ శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఫ్రాన్సిస్ హాల్జన్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురిని వరించింది. కాంతి ద్వారా జీవకణాల్లోని అయాన్ ఛానళ్లను నియంత్రించే పద్ధతులు, నాడీ వ్యవస్థ కణాల పనితీరును అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం దక్కింది. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన పరిశోధనలకు గాను అమెరికాకు చెందిన కార్ల్ డిసెరోత్, జర్మనీకి చెందిన పీటర్ హెగ్మెన్, జార్జ్ నెగర్లను నోబెల్ కమిటీ విజేతలుగా ప్రకటించింది. భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ఎల్నినో ఈ ఏడాది డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనుందని గురువారం వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని WMO తన నెలవారీ గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలు ఇటీవల ముగిశాయి. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఈ ఏడాది ఆసియా క్రీడలు అక్టోబర్ 4తో ముగిశాయి. జపాన్లోని ఐచి ప్రిఫెక్చర్, నాగోయా నగరాలు ఈ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చాయి. మొత్తం 45కు పైగా ఆసియా దేశాలు ఈ ఏడాది ఆసియా గేమ్స్ లో పాల్గొనగా 10,000 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు ఇందులో భాగస్వాములయ్యారు. ఇక ఈ ఆసియా క్రీడల్లో చైనా అత్యధిక పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఏకంగా 85 పథకాలు సాధించి 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. 201 స్వర్ణ పథకాలతో చైనా మొదటి స్థానంలోనూ, 52 స్వర్ణ పథకాలతో జపాన్ రెండో స్థానంలోనూ, 42 స్వర్ణ పథకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలోనూ, 21 స్వర్ణ పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి. తదుపరి ఆసియా క్రీడలు 21వ ఎడిషన్ 2030లో ఖతార్లోని దోహా నగరం వేదికగా జరగనున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిది ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఉంటారు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అని చెప్పేసి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు, చూద్దాం ఎవరెవరు పంపించారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దేవ సేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఐఎం సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం మేడం, ఎలా ఉన్నారు, క్షేమమేనా, హర్విల్లకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యవతి గారు నందిగామ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం, సింప్లీ గుడ్ అబౌట్ ద ప్రజెంట్ డిజిటల్ సైబర్ క్రైమ్స్ అండ్ ప్రికాషన్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ అంటూ చెప్పారని చెప్తున్నారు. ఓకే, ఎనివే మీరు ఆన్సర్ పంపించారా లేదా ఎంత పెద్ద మెసేజ్ పంపించారు అందులో ఆన్సర్ ఉందో లేదో ఎదుక్కోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఇంత పెద్ద మెసేజ్ చదవగా నాకు అందులో ఆన్సర్ అయితే కనిపించింది అనమాట. ఎస్, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నవనీతం గారు దొడ్ల బల్పూర్.

గిరీష్ బాబు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మా పేర్లు దేవరపల్లి మధుబాబు, అనిత, అవినవ్, సువర్షిత, దుర్గమ్మ, ప్రశాంతరావు, చరణ్, కరవది, ప్రకాశం జిల్లా పంపిస్తున్నారు. ఎస్ రైట్.

పంపించేశారు. అండ్ అలాగే సాయి సిస్త్ర తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదా మల్లశ్రీ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నమస్తే శుభోదయం దీపు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు పంపిస్తున్నారనమాట. సో ఇంకా టైప్ చేస్తూనే ఉన్నారు, ఆన్సర్ ఇంకా పంపించలేదు. అండ్ అలాగే హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ దీపు అక్క విజయవాడ తేజు అంటూ పంపించేస్తున్నారు అందరి పేర్లు పెట్టేసి. ఎనివే నువ్వైతే క్వశ్చన్కి ఆన్సర్ చేయనా ఎవరో కానీ నీ పేరు పెట్టాలమ్మా, మా పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే ఐఎం సంజన ఫ్రమ్ రాయ్పూర్ అంట రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు నమస్తే దీపు గారు అంటూ పంపించేస్తున్నారు పెద్ద పరు నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పేరు కూడా ఏం పంపించలేదు. సో మీరు ఏదైనా ఆన్సర్ పంపించినప్పుడు మీ పేరు కూడా పంపించండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను అనమాట. 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు అంటే నవి పిల్లే, దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, మాజీ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ఉన్నతాధికారి అనమాట. సో నవి పిల్లే ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో జస్ట్ ఇప్పుడు కూడా కొంతమంది మెసేజ్ టైప్ చేస్తున్నారు. ఎనివే మరి మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244884. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి. వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో కొంచెం ఈజీ క్వశ్చన్ అడిగాను అనుకుంటా, చాలా మంది ఆన్సర్లు పంపించేశారు. ఏమే మరి చక్క చక్క చదివేస్తాను. ఎవరెవరు పంపించారు, మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి కరెక్ట్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే ఐఎమ్ సాయి సంజన ఫ్రమ్ బెంగళూరు అంటూ రైట్ ఆన్సర్, అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి గొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శివ శ్రీఫ్ అని దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మహమ్మద్ ఇనయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా జవాబు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ చెరుకుపల్లి నుండి

అన్నపూర్ణ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు పపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం, సునంద అనంతపురం నుంచి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బోధన్ పచేపల్లి నుంచి ఎలగందుల మార్కండేయుల లక్ష్మి గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే మరి ఇంకా బోల్డ్ ఆన్సర్లు ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదువుతాను. అందుకంటే ముందే మీకోసం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్ అండ్ మనం ఉన్నాం హరవెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అడిగేశాను కదా, ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పేసి. సో ఇంకా చాలా మెసేజ్లు ఏమి వచ్చినాయి, ఈజీ క్వశ్చన్ అనుకుంటా, చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట. ఏ నెక్స్ట్ ఎవరు అంటే కనుక కడప నుంచి మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ గారు పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లింగేశ్వర్ అండ్ మిత్రాన్ హేంటీశ్వర్ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మొనీషాసి మదురై తమిళనాడు నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే శ్రీనివాస్ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేయు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శుభోదయం దీపు గారు అంటూ కొనకొండ మల్లికార్జునరావు కామస్ లెక్చర్ శ్యామలాబాయి మోహిత్రావు జ్యోత్స్నవి భైరవ నగర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుంచి ఆన్సర్ పంపించలేదు, సారీ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక అంపాపుర గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లేసు జూకు అదెప్ప పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదనమాట. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదాం చెన్నకేశ్వరరావు గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇందుకు ఆన్సర్ ఏంటంటే ఒలింపిక్ క్రీడలు సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు అంటే 4 సంవత్సరాలకు ఒకసారి అనమాట. వేసవి శీతాకాల ఒలింపిక్స్ వేర్వేరు షెడ్యూల్లో జరుగుతాయి అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం, బట్ ఇంకొక మెసేజ్ వచ్చింది ఎవరు అంటే గనక హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248144. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం ఉన్న హరవేలు ప్రోగ్రామ్ లో. సో 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి వచ్చింది అని అడిగాను కదా. సో దీనికి కూడా చాలా ఆన్సర్లు వచ్చేసాయి అనమాట. చూద్దాం ఎవరెవరు పంపించేశారు. శుభోదయం మేడం, బాగున్నారా? మార్నింగ్ నుండి మంచి టాపిక్స్ తో చక్కగా వివరించారు, మంచి సాంగ్స్ వేస్తున్నారంటే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క, హనీ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా పంపించారు అనమాట. ఎనివే, నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సిరిగిరి రామప్రసాద్ గారు మార్కాపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్. అలాగే పాలోజు గోపాల కృష్ణమాచార్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపిక గారు అంటూ పంపిస్తున్నారు. సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బోధనం పోచపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు జి రెడ్డన్న, ఎన్జిఓ కాలనీ కడప నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ శివశ్రీ ఫణి దేశాయిపేట వేటపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే మహమ్మద్ ఇనియతుల్లా భవన్.

రాణిపేట గ్రామం కామారెడ్డి జిల్లా తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక జ్యోత్స్నవి మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. కవిత జ్యోత్స్నవి మోహిత్ రావు ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావాలి గారు రైట్ ఆన్సర్. అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆన్సర్ ఈజ్ అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ముస్టూరు సంజీవపురం గ్రామం నుంచి సావిత్రి కాతమయ్య గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ చింతలపూడి నుండి బోనాసి ఆదం మల్లేశ్వరి శ్రీను ధనలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయి గారు ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనివే నెక్స్ట్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తానవల్లి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి జస్ట్ విషెస్ మాత్రం పంపిస్తున్నారనమాట. నెక్స్ట్ సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ అండి మార్నింగ్ నుంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అన్ని సాంగ్స్ లో కామన్ పాయింట్ అంటూ ఒకటి పంపించారు. ఎస్ మీరు గుర్తుపెడతారా లేదా అని అనుకున్నాను, బట్ గుర్తుపట్టేశారనమాట. ఏనే మరి మీరైతే నాకు ఆన్సర్ పంపించలేదు. ఓకే నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 2026 నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి లభించింది అంటే కెనడాకు చెందిన రచయిత్రి కవయిత్రి అన్నే కార్సన్ కి అనమాట. సో అన్నే కాసనిస్తా రైట్ ఆన్సర్. ఎనేవల్ స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 51 నిమిషాల 15 సెకండ్లకు వస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణాల ప్రకట. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది బహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. నిరసనల నేపథ్యంలో 250 రైళ్లు రద్దయ్యాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ది లాన్సెట్ జనరల్ అధ్యయనం ప్రకారం 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు. 1990 నాటి సంఖ్యకు ఇది రెట్టింపు. 1990-2023 మధ్య భారతదేశంలో మానసిక రుగ్మతుల ప్రాబల్యం 123% పైగా పెరిగిందని కూడా ఈ అధ్యయనం పేర్కొంది. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఇజ్రాయెల్ పౌరులకు ఇచ్చే అత్యున్నత సౌర పురస్కారాన్ని ప్రకటించారు. ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజంకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ తెలిపారు. మరోవైపు కెప్టెన్ స్మిత్ మచ్చర్ గౌరవార్థం కేరళం రాష్ట్రం ప్రత్యేక పోస్టల్ కవర్ను నిన్న విడుదల చేసింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్యదర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధర 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళతామని దుర్గగుడి కార్యనిర్వహణ అధికారి వికే సేననాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైవ్లీవే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:10:30 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. సో మనం ఎంట్రీ అయితే సామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మరి చాలా రోజుల తర్వాత ఇలా మధ్యాహ్నం వేళ మీ అందరినీ కలుస్తున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. మరి ఈ రోజు అదే హ్యాపీనెస్ మీకు కూడా పాటల ద్వారా పనిచేస్తాను. మరి వినేసేయండి మంచి పాటలు అండ్ మంచి అప్డేట్స్, మంచి టూర్ అన్ని రెడీగా ఉన్నాయి మీకోసం. సో సందడి కూడా చేసేద్దాం. ఇవన్నీ అవ్వాలంటే ముందుగా సినిమా కబుర్లు మనం ఎంట్రీ ఇచ్చాం కాబట్టి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. మరి వింటూ ఉండండి విత్ భారతీయ ఫ్యామ్, మీ ఆర్జే చందనాతో కలిసి.

సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటి, ఎవరికి సంబంధించింది అని అంటే, చెప్తా మాట్లాడుకుందాం. ముందుగా అయితే ముత్తు నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ఎస్, ముత్తం నుంచి సాంగ్ వినేశారు కదా. మనం అయితే సినిమా కబుర్లలో ముందుగా తెలుసుకుందాం మంచి అప్డేట్ గురించి. ఇంతకీ ఈ అప్డేట్ విషయానికి వస్తే, మరి దసరా మొదలైపోతుంది రేపే, మరి పండగ స్పెషల్ సినిమా సందడి ఎలా ఉంటుంది? అంటే పోటా పోటీగానే ఉండబోతుంది ఈసారి అయితే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి హిట్ అందుకోవాలని మనందరం కోరుకుందాం. పండగ వేళ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఇలా కోరుకున్నాం కాబట్టి మరి అప్డేట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, మన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిలిం జైలర్ ఉంది కదా, మరి దాని సీక్వెల్ గా జైలర్ 2 అయితే రాబోతుంది పండుగల్లో ఈ దసరాలో. మరి ఎప్పుడు అని అంటే 15వ తారీఖు అనమాట. సో అది విషయం. మరి ఒక రిటైర్ అయిన ఒక ఎంప్లాయ్ ఉంటారు, ఆ ఎంప్లాయ్ యొక్క లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది, అతను ఒక పవర్ఫుల్ విలన్ క్రియేట్ చేసిన ఒక కొత్త అండర్ వరల్డ్ సామ్రాజ్యంతో ఎదుర్కొనే విధానం, అండ్ తన ఫ్యామిలీని వారసత్వాన్ని కాపాడుకునే విధానంగా మనకి మన అందరి ఫేవరెట్ హీరో మన రజనీకాంత్ గారు కనబడతారనమాట టైగర్ ముతువేల్ గా. మరి అలా కనిపిస్తూ మనకి అక్టోబర్ 15న జైలర్ 2 మూవీతో రాబోతున్నారు. మరి ఆ రేంజ్ హిట్ అందుకోవాలని మళ్ళీ కోరుకుందాం, జైలర్ అంత హిట్ అయితే. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం, మరిన్ని అప్డేట్స్. ఈ లోపు మంచి సాంగ్ వస్తుంది. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే ఉంది, తను ఎవరు అనేది ఒక పాట తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఈలోపు సాంగ్ వినేసేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

శ్రీరామ్ వాయిస్ లో అలాగే రోహిత్ వాయిస్ లో మంచి సాంగ్స్ వినేశారు. మనమైతే సినిమా కబుర్లో ఉన్నాం. మరి ఇందాక మీరు విన్న ఓబులమ్మ పాటలో మనకి కనిపించే ఆ ఓబులమ్మ పుట్టినరోజు అనమాట ఈ రోజు. అదే మనందరి ఫేవరెట్ రకుల్ ప్రీత్ సింగ్. సో రకుల్ ప్రీత్ సింగ్ మంచి మూవీస్ తో రెడీగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మరి అలా మంచి మూవీస్ తో రావాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఈ హీరో మూవీతో మనందరికి హీరోగా అలా అలా అలా తెర మీద కనిపించారు కదా, సో అశోక్ గల్లా, మరి తనతో పాటు శ్రీ గౌరీ ప్రియ అలాగే శివాత్మిక రాజశేఖర్ వీళ్ళందరూ కలిసి ఒక కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సినిమా టైటిల్ ఏంటో తెలుసా? వీసాట. వింటారా సరదాగా ఆ వీసా గురించి ఏంటో. సో ఏంటంటే, ఒక సొంత ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఎదురయ్యే కష్టాలు, సంబంధాలు, ఇలా వాటి మధ్య వచ్చే సమస్యలు, వాటన్నిటినీ దాటుకుంటూ తమ కలల్ని ఎలా సాధించారు ఆ యువత అనేది చెప్పే ఒక మంచి స్టోరీ అనమాట. ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు. మరి ఇలా మనందరికీ ఈ మూవీని అందించిన ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే ఉద్భవ్ రఘు గారు, అండ్ కంపోజర్ వచ్చేసి విజయ్ బుల్గిన్. ఓకే, మరి ఈ సినిమా టైటిల్ కూడా అదే అనమాట, వింటారా సరదాగా. సో టైటిల్ బాగుంది కదా, వీసా, వింటారా సరదాగా. మరి ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే అక్టోబర్ 17, అంటే దసరా స్టార్ట్ అయిన 1 వీక్ కి మనకి ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ లోపు ఇంకేం లేవా మధ్యలో అంటారా, ఉంది, మాట్లాడుకుందాం ఆ సినిమా గురించి కూడా. ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఒక సాంగ్ వినేయాలి. మరి వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి అర్థమైపోయింది కదా మన అప్డేట్ ఏంటనేది. రియల్ కమ్ రియల్ జంట అయిన విజయ్ దేవరకొండ రష్మికాల ఫిల్మ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సినిమానే అక్టోబర్ 16 రాబోతుందన్నమాట అది విషయం. మరి ఈ సినిమా రణబాలి గా మనకి మన విజయ్ దేవరకొండ కనబడబోతున్నారు. 1854 to 1878 మధ్య జరిగిన బ్రిటిష్ పాలనలో అణచివేత, కరువు, ఆకలితో అల్లాడే జనం, వీళ్ళందరి నెత్రుతో తడిసిన నేలపైన ఒక వీరుడు రణబాలిగా తిరుగుబాటు చేస్తాడనమాట. తన ప్రజల కోసం బ్రిటిష్ దౌర్జన్యాన్ని ఎదిరించి ఎదురు నిలిచి బ్రతుకు కోసం మొదలైన ఆ పోరాటాన్ని మనకి చూపిస్తారు తెరపైన. మరి ఈ మహాప్రతిఘటనకి వాళ్ళు ఎలా తిరగబడ్డారు అనేది మనకి కథ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసి అజయ్ అతుల్ వీళ్ళిద్దరు కంపోజర్స్ గా ఉన్నారు. మరి అది విషయం. మరి అక్టోబర్ 16 మీ అందరి కోసం ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోతుంది అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఉంది తెలుసుకుందాం. అండ్ ఈ లోపు అయితే ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం బలగ మూవీ నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

మంచి సాంగ్ అలా వినేశారు కదా బలగం నుంచి. మరి బలగం మూవీ ద్వారా మనందరికి తన టాలెంట్ ని అలా ప్రదర్శించిన మనందరి ఫేవరెట్ కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మరి ప్రియదర్శికి జంటగా నాగదుర్గ అని చెప్పి ఒక కొత్త హీరోయిన్ మనకి కనబడబోతోంది అనమాట తెరపైన. మరి వీళ్ళిద్దరి జంట ఆ సినిమాతో చాలా మంచి హిట్ పేర్ అయిపోవాలని కోరుకుందాం. మరి వంశీరెడ్డి దొండపాటి మరి ఈయనైతే ఈ మూవీకి డైరెక్టర్ గా మనకి డైరెక్షన్ చేయబోతున్నారు అండ్ సురేష్ బొబ్బిలి గారు కంపోజర్ అనమాట. మరి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ అయితే రాబోతోంది. ఇది కూడా రణబాలి ఏ రోజు అయితే రిలీజ్ అవుతుందో అదే రోజు అనమాట. సో అక్టోబర్ 16 ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అండ్ నాకు ఈ పేరు అయితే చాలా బాగా నచ్చింది, టైటిల్ అయితే ఇడుపు కాగితం అన్నమాట, వెరైటీగా ఉంది టైటిల్. మరి చూద్దాం ఈ మూవీ థీమ్ ఏంటి, అసలు ఇవన్నీ వెనకాల ఏం జరిగింది, స్టోరీ అవన్నీ కూడా తెలుసుకుందాం. సో అది దానికన్నా ముందు ఇంకొక మంచి పాటని మీకు వినిపించేస్తాను. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఒక యాక్టర్ కమ్ కమీడియన్ అయిన రఘుబాబు గారి బర్త్డే కూడా అనమాట. అండ్ అంతేకాదు మనందరి ఫేవరెట్ సినిమా ఒకటి ఉంది, మరి అందులో నటించిన సంజనా గర్లాని గారి బర్త్డే కూడా ఈ రోజే అనమాట. మరి వీళ్ళందరికీ అలా అలా అలా డెడికేట్ చేస్తూ మంచి సాంగ్స్ వినిపించేద్దాం. ఇంటూ స్టే ట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: హలో,
3: ఇక పక్కన.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో సినిమా కబుర్లు. మరి ఈ పాటలో మనందరికి కనిపించే ఆ క్యూట్ హీరోయిన్ అప్డేట్ అనమాట. మనందరి ఫేవరెట్ అనుపమ బర్డ్ అప్డేట్ అయితే ఉంది మనకి. మరి ఇంతకీ ఏంటంటే అనుపమ అండ్ అలాగే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరూ జంటగా ఒక కొత్త సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి గాజుల భద్రప్ప గారు డైరెక్షన్ అందిస్తారనమాట. అండ్ నరేష్ కిరీటి గారు ఒక ప్రత్యేక పాత్రలో పాల్గొన్న నటిస్తారు వీళ్ళిద్దరూ కూడా. అండ్ ఈ మూవీకి కంపోజర్ వచ్చేసి సురేష్ బొబ్బిలి గారు. మరి ఇంతకీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే టైటిల్లో కూడా క్రేజీ ఉంది. సో క్రేజీ కళ్యాణం అంట. మరి వీళ్ళిద్దరికీ జరిగే కళ్యాణం చాలా క్రేజీగా ఉండబోతుందని నాకు అయితే అర్థమైంది టైటిల్ ద్వారా. మరి అది ఈ సినిమా అయితే సేమ్ డే ఎప్పుడు ఎడుపు కాగితం రణబాలితో పోటీ పోటీగా మనకి అక్టోబర్ 16నే ఇది రిలీజ్ అవడానికి సిద్దంగా ఉంది. అదే సంగతి మరి ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హాస్య నటుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకళ్ళు ఎవరు అని అంటే కళ్ళు చిదంబరం గారు. మరి ఈయన పేరు తలుచుకోగానే చాలా మూవీస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మరొకరు ఎవరు అంటే ఎం వెంకటేశ్వరరావు గారు. అండ్ అలాగే ఇంకొక హాస్య నటులు ఎవరు అని అంటే గుండు హనుమంతరావు గారు. మరి వీళ్ళ పేరు తెలుసుకోగానే ఎన్నో చిత్రాలు మన కళ్ళ ముందు అలా గుర్తొస్తాయి. వాళ్ళ సన్నివేశాలు హాస్య సన్నివేశాలు ఇప్పటికీ మనం నవ్వుకుంటూనే ఉంటాం. కానీ వాళ్ళందరూ మనల్ని వీడి వెళ్లారు. కాకపోతే వాళ్ళు ఎప్పటికీ మనల్ని అలా నవ్విస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ జయంతి అనమాట ఈరోజు. మరి వాళ్ళందరినీ కూడా అలా గుర్తు చేసుకుందాం. అండ్ చివరిగా మన సినిమా కబుర్లలో ఒక మంచి పాట నేను మీకు వినిపిస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోజ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు ఢిల్లీ బదర్పూర్ సరిహద్దులో మేకుల పట్టీలను పరిచారు. డ్రోన్లు, నైట్ విజన్ బాడీ కెమెరాలతో భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. గత ఆందోళనలో దురుసు ప్రవర్తనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేకంగా అందరూ మహిళా సిబ్బంది ఉండే పింక్ ఫోర్స్ను రంగంలోకి దించారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో సహా ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో చేపడుతున్న సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. సరస్ మేళాను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ను కొనుగోలు చేసిన దేశాలపై భారీ సుంకాలు విధిస్తామంటూ ఇన్నాళ్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అనూహ్యంగా తన వైఖరి మార్చుకున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జగన్మాత దివ్య దర్శన్ పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక టికెట్ల ధరను 1,000 రూపాయలుగా నిర్ణయించామని, టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టీటీడీ స్థలం నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకువెళ్తామని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ ప్రకటనలో తెలిపారు. దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను రాష్ట ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:09 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు మీకు తెలుసా లో మీకు తెలుసా, మనం టూర్ అయితే వెళ్ళట్లేదు బట్ టూర్ వెళ్లేందుకు సంసిద్ధం అవుతున్నాం అనమాట. సో మనకి చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సోలో బతుకు మనకి సో బెటర్ అని చెప్పేసి. ఎందుకు అంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, ఒంటరిగా ఉంటే చాలా బాగుంటుంది, ఒంటరి ప్రయాణం అలాగే ఒంటరిగా మనం చేసే పని ఏదైనా సరే చాలా బాగుంటుంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో మరొక ట్రెండ్ ఏంటో తెలుసా, సోలో ట్రిప్పే సో బెటర్ అంట. మరి సోలో టూరిజం అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో. సో గజిబిజి గందరగోళాలన్నింటినీ పక్కకి నెట్టే

చేసి హాయిగా ఒంటరి ప్రయాణం అలా చేస్తూ మనకు నచ్చింది తింటూ మనకు నచ్చినంత సేపు నిద్రపోతూ మనకు నచ్చిన ప్లేస్ లో నచ్చినంత సేపు కూర్చొని అలా కాలక్షేపం చేయటం, దానివల్ల ఏమవుతుంది, హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ గజిబిజి వన్ మన గందరగోళ ప్రపంచానికి దూరంగా కాసేపు అలా మనం ప్రయాణించాలి అని అనుకుంటూ సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారు అనమాట చాలా మంది టూరిస్టులు అయితే. మరి ఈ టూరిజం చేయాలి అని అంటే అది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ అందులో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. మరి ఇవన్నీ ఏముంటాయి తెలుసుకుందాం వాటన్నిటి గురించి. ఈ లోపు అయితే మంచి సాంగ్ వినిపించేస్తున్నాను మీ అందరికీ, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం.

నలుగురు నడవని ఆరుట్లో నేను నడిచెదరు అంటూ సాంగ్ వినేశారు కదా శంకర్ మహాదేవన్ గారు పాడగా టక్కరి దొంగ మూవీ నుంచి మరి ఈ సినిమాలో ఈ పాటలు లాని కొంతమంది సోలో టూరిజం ని ఎంచుకుంటున్నారు. అయితే సోలో టూరిజం ఎంచుకోవడం తప్ప అంటారేమో, కానీ కాదు. ఎందుకనంటే మనం ప్రయాణించాలి అని అనుకోవడం, మనకి మనం కూడా ఎంచక్క ఒక పక్షిలా ఎగరాలనుకోవడం తప్పే లేదు. కాకపోతే ఇందులో కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటాయి, అవి తెలుసుకుంటే మనకి మంచిదన్నమాట. సో సోలో టూరిజం చేసేటప్పుడు సోలో టూరిస్ట్గా మనం తొలిసారికి ప్రయాణం చేస్తూ ఉంటే గనక మరి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ టైం ఇప్పుడే ఈసారి అంటే ఇలా ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేద్దాం మన ట్రావెలింగ్ ని. సో అలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, మరి అవేంటి తెలుసుకుందాం. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి తీసుకోవాలి. అంటే సోలో టూరిజం చేసే వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే వారు ఏం చేయాలి అని అంటే, అక్కడ భాష నేర్చుకోవడంతో పాటు, అంటే నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఆ భాష వస్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళాలని కాదు, తెలిసి ఉండాలి ఆ భాష అనేది, తెలిసి ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది మీకు అర్థమయ్యే విధంగా తెలిసి ఉండాలి. అలాంటి ప్లేసెస్ ని ఎంచుకుని వెళ్తే ఇంకా మీరు బెటర్ అనమాట, ఫస్ట్ టైం సోలో ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు. అండ్ అక్కడ ఆ భాష నేర్చుకోవడం అంటే తెలిసి ఉండడం ఒకటే కాకుండా, ఆ ప్లేస్లో ఒక లోకల్ సిమ్ కార్డు, ఒక హెల్ప్ లైన్ నెంబరు, లోకల్ యాప్స్, ఆ ఏరియాకి సంబంధించి లోకల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే అనమాట. అండ్ ఒంటరిగా ప్రయాణిస్తున్నారు కాబట్టి మీ లగేజ్ తేలికగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి, అండ్ మీ సరౌండింగ్స్ లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ లగేజ్ కూడా మీ దగ్గరే ఉంచుకోవాలి. కాబట్టి తేలికపాటి వస్తువులు ఏమన్నా ఉంటే అవి మాత్రమే మన లగేజ్ లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవి ఉంచకూడదు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవి ఉంచకుండా జిరాక్స్ కాపీస్ ఉంచుకోవడం బెటర్. వీలైతే ఒక సాఫ్ట్ కాపీ మీతో ఉంచుకోవడం ఇంకా బెటర్ అనమాట. మరి ఇంకా తెలుసుకుందాం. సోలో టూరిస్టులు అందరూ చక్కగా రెడీగా ఉండండి. నెక్స్ట్ టైం మీ అందరినీ ఇలా తీసుకెళ్ళిపోతా, ఒక సోలో టూరిస్ట్ ఇంకో సోలో టూరిస్ట్ కలిస్తే ఏమవుతారు, మంచిగా టూర్ టీమ్ అయిపోతుంది కదా. మరి అట్లా తీసుకెళ్దాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని టూర్ తీసుకెళ్తా. బట్ ఇప్పుడైతే మనం సన్నాహాలు చేసుకుందాం. యుద్ధ సన్నాహాలు ఎలా చేస్తారో మనం ట్రావెలింగ్ సన్నాహాలు చేసుకుందాం. దానిలో భాగంగా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ ఇంకా మీతో షేర్ చేస్తాను కొన్ని టిప్స్. అండ్ ఇప్పుడైతే మీకోసం ఆర్యా నుంచి మరొక సాంగ్ వస్తుంది, ఒక స్మాల్ బ్రేక్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101

0: 3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: హే బ్రదర్, వన్ సైడ్ లవ్ చూడు బ్రదర్. వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్.

ఎస్, మంచి సాంగ్ అయితే అలా వినేశారు. మనమొన్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి సోలో టూరిజం గురించి తెలుసుకుంటూ ఉన్నారు కదా. మరి సోలో టూరిస్టులందరికీ కూడా విశ్రాంతి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మరి అదే చాలా ఇంపార్టెంట్ టైం. చాలా సేపు అలా ప్రయాణించి ప్రయాణించి ప్రయాణించి పక్కన పక్కన ఎవరి హెల్ప్ లేకుండానే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బస్ ఆర్ ట్రైన్ ఫ్లైట్ ఇట్లా ఎందులో ప్రయాణించినా సరే మీ వస్తువుల పూర్తి బాధ్యత మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకే ట్రిప్స్ కోసం తీసుకున్న మన వాటర్ ఆర్ వస్తువులు ఏవైతే ఉంటాయో మన వాలెట్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక బ్యాగ్ లో పెట్టకూడదు అనమాట. అంటే అన్ని ఒకే బ్యాగ్ లో పెట్టేస్తే చాలా ఇదవుతుంది, చాలా ఫాల్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఏం చేయాలి, మీతో పాటు ఒక 2-3 బ్యాగ్స్ లాగా చిన్న చిన్న బ్యాగ్స్ లాగా క్యారీ చేసుకోవచ్చు. అలా క్యారీ చేసుకుని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కో ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. పోతే ఒకటే పోతుంది, అన్ని కలిపి ఒక్కసారి పోకుండా ఒకటే పోతుంది అనమాట, ఇన్ కేస్ అలా ఎప్పుడైనా జరిగితే. అలా కాకుండా అన్ని కలిపి ఒక దాంట్లో ఒక ఇంపార్టెంట్ బ్యాగ్ ఇది అన్నట్టు పెట్టుకుంటే దొంగలకి తెలియదా ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో, ఈజీగా కొట్టేయచ్చు అనమాట మీరు సోలో టూరిస్ట్ కాబట్టి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎంచుకున్న ప్రాంతానికి తగ్గ కరెన్సీ మన దగ్గర ఉండేలాగా కూడా చూసుకోవాలి. సో అవి మాత్రమే కాదు, ఇది కూడా అనమాట ఇంపార్టెంట్, మనకి ఉన్న వస్తువులన్నింటినీ జాగ్రత్త చేసుకోవడం. ఇంకా మనం తెలుసుకుందాం మరిన్ని టిప్స్ అయితే. మనకి ఒక మంచి సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: సమయం 12:30 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: నీలాల శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ విజయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి

పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్టేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35, Lightning II, రఫేల్, F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్, ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ది సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్ గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ది చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని

అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది మార్చి 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని భారతీయ సిబ్బంది భద్రత క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్టేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

సోలో టూరిజం గురించి మాట్లాడుకుంటూ సోలో సినిమాలో నుంచి పాట వినకపోతే బాగోదు కదా. అందుకే మనం అలా పాటతో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ చెప్పేసాం మన మీకు తెలిసే ప్రోగ్రామ్ కి. మరి చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేయాలి అనేది ఇందాక మాట్లాడుకున్నాం. మరి రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇవన్నీ మాకు తెలుసులే, మాకు ఇదంతా మామూలే అనుకుంటారేమో, కానీ తొలిసారి ట్రావెల్ చేయడం కన్నా రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో తొలిసారిగా మనం వెళ్తూ ఉన్నామంటే మనకి తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని మర్చిపోతాం, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కానీ రెగ్యులర్ గా సోలో ట్రిప్లు వేసే వాళ్ళు అన్నీ పెట్టుకున్నాలే అన్న ఒక ధీమాతో వెళ్ళిపోతారు కదా. సో అలా కాకుండా మనం మనతో పాటు వీలైతే మన జ్ఞాపకాలను తీసుకొచ్చుకుంటాం కదా, దానికోసం మనం ఏం చేయాలి అని అంటే

మనకి చేతిలో ఒక బుక్ లేదా నావెల్ తీసుకుని వెళ్ళాలి. అండ్ వీలైతే ఒక మ్యూజిక్ విని, ఎందుకు ఏదన్నా ఒక మీడియం తీసుకుని వెళ్తే బెటర్. అండ్ ఆల్రెడీ మన మొబైల్స్ మన చేతిలోనే ఉంటాయి అనుకోండి. ఈ మధ్య కాలంలో అందరూ ఫొటోస్ కోసం కెమెరాలు పట్టుకోనక్కర్లేదు, అండ్ చక్కగా చేతిలోనే మంచి మీడియం మీకు దొరుకుతుంది. సో అలా మీరు వెళ్ళిన ప్రదేశంలో గనక సంప్రదాయాలు ఏమేమి కొత్త కొత్త సంప్రదాయాలు ఉన్నాయి అని అంటే, సో వాటిని తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేస్తే ఇంకా బెటర్ అనమాట. అండ్ మీరు వెళ్లే ఆ ప్రదేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది. అండ్ అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్లే ప్రదేశంలో సైకిల్ రైడ్ అని, లేకపోతే ట్రెక్కింగ్ అని, ఇలాగా పారాగ్లైడింగ్ అని, ఇలా బంజీ జంప్, సో ఇలా రకరకాలు ఉంటాయి కదా. వాటి స్పెషాలిటీస్ అక్కడ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేం చేయొచ్చు సోలోగా, ఇవన్నీ తెలుసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట మీరు చేసే ఆ సోలో ట్రిప్. అండ్ ఇంకా మాట్లాడుకుందాం సోలో టూరిజం గురించి. ఈలోపు అయితే ఒక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఓయ్ ఓయ్, మరి విన్నారా మీరంతా కూడా? సో వినేసి ఉంటారని నాకు అనిపించింది. మరి ఈ సాంగ్ అయితే మన సిద్ధార్థే పాడారు. మరి నేనైతే మరి చివరిగా ఇంకొన్ని టిప్స్ తో మరి ఈ ప్రోగ్రామ్ కి ఎండింగ్ ఇచ్చేద్దాం. అసలు ఈ సోలో టూరిజం మనకి ఎక్కువగా ఇష్టపడే టూరిజం గా నిలిచింది. ఎందుకు? మనం అందరం కలిసి ప్రయాణించడం వేరు, ఒంటరిగా మన మెమరీస్ ని మనమే అలాగా మనం గ్రాప్ చేసుకోవడం వేరు కదా. ఇలా ఈ సోలో ట్రిప్ అనేది మనకి చిరకాలం గుర్తుండాలి అని అంటే ఏం చేయాలి? మనతో పాటు మనం ఒక డైరీయో, బుక్కో, కెమెరానో ఇవన్నీ తీసుకెళ్దాం ఒక ఎత్తు, అండ్ మనతో పాటు ఒక రికార్డర్ తీసుకెళ్దాం మరొక ఎత్తు అనమాట. సో సోలో టూరిస్ట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వెళ్లేదే ఒంటరిగా, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అంతవరకు ఓకే. మీకు అక్కడ ఎవరన్నా పరిచయస్తులు ఉంటే మాట్లాడడం, వాళ్ళతో కలిసి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పడం ఇవన్నీ ఓకే. అలా కాకుండా అపరిచితులు ఎవరన్నా ఎదురైతే వాళ్ళని మీరు సంప్రదించకూడదు. మీకు తెలియని విషయాల్ని వాళ్ళని అడగడం కన్నా అక్కడ మనకు ట్రావెల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఇంకా బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్ ని ఎంచుకుని వెళ్లారు, ఏదైనా ఒక నేషనల్ పార్కో లేకపోతే ఏదైనా ఒక మంచి హాలిస్ట్ ప్లేస్ ఏదో ఒకటి ఎంచుకుని వెళ్లారు, అక్కడ ఉన్న గైడ్స్ ని అడిగి తెలుసుకోవడం చాలా బెటర్. సో ఇంకా సోలో టూరిజం వల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి అని అంటే, ముఖ్యంగా స్ట్రెస్ అనేది మనకి దూరం అవుతుంది, అండ్ అంతేకాదు మనకి మన హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సోలో టూరిజం వల్ల. అండ్ అంతేకాకుండా మనకి ఎనర్జీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సోలో టూరిజం వల్ల తెలియని మానసిక ధైర్యం మనలో పెరుగుతుంది. సో మీరు సోలో టూరిజం అంటే దూర దూరాల ప్రదేశాలను ఎంచుకొని వెళ్ళక్కర్లా, మీకు తెలిసిన దగ్గర ప్రదేశాన్ని ఎంచుకుని కూడా వెళ్ళచ్చు. ఎందుకు? మీరు వెళ్లేది ఒంటరిగా ప్రయాణం చేస్తూ కాబట్టి. అందుకే సోలో ట్రిప్ సో బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు నేటి తరం యువత అంతరూ కూడా. మరి యువత అనే కాదు, మీరు ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళైనా ప్రయాణించవచ్చు, సోలో టూరిజం చేయొచ్చు. మీరు మీ హ్యాపీ లైఫ్ ని అలా కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇది మీకు తెలిసే ప్రోగ్రామ్, అండ్ చివరిగా అదే టైటిల్, సోలో బతికే సో బెటర్ అని భావిస్తున్నారు కాబట్టి సోలో ట్రిప్ కోసం సోలో బతికే సో బెటర్ మూవీ నుంచి పాట వినిపించేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తలపెట్టిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనను విమానం నుంచే అదుపులోకి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. $46 బిలియన్ భారీ బడ్జెట్తో పసిఫిక్ మహాసముద్రం నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకు నిర్మిస్తున్న ఈ భారీ గోడకు టెక్సాస్లోని భూస్వాములు, రైతులు అడ్డుపడుతున్నారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తూ తిరుగుబాటు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామివార్లకు ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి విశేషాలంకరణలో స్వామి, అమ్మవారు పల్లకిపై కొలువుదీరి ఆలయ తిరువీధుల్లో విహరించనున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ఒక విమాన పైలట్తో పాటు ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. ప్రతిగా సౌదీ అరేబియా నేతృత్వంలోని దళాలు యెమెన్ రాజధాని సనాలోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. ఈ ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1992 నుంచి ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల తొలి 3 రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన జగన్మాత దివ్య దర్శన్ 1,000 రూపాయల టికెట్లను ప్రభుత్వ అధికారిక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వికే సేన నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మూలానక్షత్రం మినహాయించి అన్ని రోజులకు విడతల వారీగా దర్శనం టికెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:07 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. 1727 టైం వెరైటీగా వచ్చేసింది. అండ్ మనం ఎంటర్ ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ధీరాలో ఏం తెలుసుకుందాం? మంచి విషయాలైతే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ముందుగా అయితే మనం ఒక ధీర వనిత గురించి తెలుసుకుందాం. మరింతకి ఎవరు ఆవిడ అని అంటే, ఒడిశాలోని బోలింగర్ కు చెందిన ఒక స్త్రీ అనమాట. మరి ఇంతకి ఈవిడ లైఫ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. అండ్ ఈ లోపు ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తాను. ఇంతకీ ఎవరు ఆవిడ అని అంటే మమతా ప్రధాన్ గారు అనమాట. మరి మమతా ప్రధాన్ గారి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక మంచి సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ లక్ సకీర్ నుంచి సాంగ్ వినేశారు కదా, మనం ధీరాలో ఉన్నాం. మరి ఈ రోజు ధీరాలో మనం తెలుసుకోబోతున్నాం మమతా ప్రధాన్ గారి గురించి. సో మమతా ప్రధాన్ గారు ఒడిశాలోని బౌలింగర్కు చెందిన ఒక స్త్రీ అన్నమాట. అంతేకాదు ఆయుర్వేద వైద్యురాలు కూడా. మరి ఈ వైద్యం చేయటం అని అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడం ఒకటి, అందులోనూ ఆయుర్వేద వైద్యం అని అంటే సహజ సిద్ధమైన మూలికలు ఇవన్నీ ఉపయోగించి చేసే ఒక మంచి వైద్యం అని చెప్పుకోవాలి వైద్య రంగంలో. మరి ఈ వైద్యంతో పాటు ఆమె ఒక సంఘ సేవకురాలు కూడా. మరి సంఘ సేవలు ఎన్నో చేసేదావిడ. అంతేకాదు వైద్యురాలిగా ఆమె తన బాధ్యతల్ని కూడా నిర్వర్తించేది. ముఖ్యంగా ఎప్పుడు ఈవిడ చేస్తూ ఉండేది ఇలాగా అని అంటే గనక ప్రకృతి వైపరీత్యాలు. మొన్న రీసెంట్ గా మనం చూసారా నేపాల్ ఫ్లడ్స్, అసలు చాలా మనకి బాధ అనిపించింది కదా. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈవిడ తన వంతు సహాయం ఎంతో మందికి చేసిందనమాట. మరి అలా చేసేందుకు ఖచ్చితంగా ఆవిడ అక్కడ ప్రధాన పాత్ర వహించేదట. ముఖ్యంగా ఆ సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందించడం, ఆ మనుషులందరికీ అక్కడ చుట్టూ ఉన్న బాధితులందరికీ ధైర్యాన్ని అందించడం, ఇదే ఆమె తొలి కర్తవ్యంగా పెట్టుకున్నారు. మరి మమతా ప్రధాన అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఆమె ఒక వైద్యురాలు కన్నా ముందు ఒక సంఘ సేవకురాలు. మరి ఇంకా మాట్లాడుకుందాం మమతా ప్రధాన్ గారి గురించి. ఈలోపు ఒక మంచి పాట వస్తోంది, వింటూ ఆనందించండి.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.

ఎస్ వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు ధీరలో మనమున్నాం కదా. మరి 1993లో మనకి కలరా వ్యాధి వచ్చి ఎంతో మంది మనకి వ్యాధిగ్రస్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ టైంలో కూడా ఈవిడ ఎన్నో సంఘ సేవలు అయితే చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆవిడ వైద్యంతో సహాయం చేయడం ఇలా చేశారు. అండ్ ఆ తర్వాత 2004లో సునామీ, అండ్ ఆ తర్వాత 2010లో లద్దాఖ్ వరద, అండ్ అలాగే 2018లో కేరళ వరద, 2019లో ఫనీ తుఫాన్, అలాగే కోవిడ్, ఈ వీటన్నిటి సమయాల్లో కూడా మన మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అలా చాటి చెప్పి అలా అందరికీ పంచిపెట్టారనమాట. అండ్ ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదం ఆ తర్వాత జరిగింది. అండ్ ఆ ప్రమాదంలో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆవిడ ఎంతో సహాయం చేయడం ఆవిడ చేశారనమాట. అండ్ ఇలాగా విపత్తుల్లో ఉన్న ప్రతి చోటుకి ఆవిడ వెళ్ళి గంటల వ్యవధిలోనే, కొన్ని గంటల వ్యవధిలోనే చేరుకొని వైద్య సేవలతో పాటు అక్కడున్న సవాల్ని గుర్తించడం, క్షతగాత్రులకి సహాయం చేయడం అని అంతేకాదు క్షతగాత్రులైన ఆడవాళ్లకి దుస్తులు, శానిటరీ ప్యాడ్స్ ఇలాంటివి అందించడం, ఇవన్నీ కూడా ఆవిడ తన సేవలో భాగంగా చేసేవారనమాట. అలా మమతా ప్రధాన్ గారు తన పేరులో ఉన్న మమతని అందరికీ పంచిపెట్టారు. మరి ఈవిడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం చిన్న పెద్ద పేద ధనిక ఇలాంటివి ఏవీ చూడకూడదు. విపత్తు సమయాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళని రక్షించే ప్రయత్నం ముందుగా చేసే అడుగు మనమే వేయాలన్నమాట. సో అది విషయం. మరి మమతా ప్రధాన్ గారి గురించి తెలుసుకున్నారు కదా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు నేను మీతో ధీరాలు షేర్ చేయబోయే ముందు ఇప్పుడైతే ఒక స్మాల్ బ్రేక్, అండ్ ఆ తర్వాత మనకి ప్రాంతీయ వార్తలు ఉంటాయి, అండ్ ఆ తర్వాత మీ అందరితో షేర్ చేస్తుంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 1:20. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళ వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య

0: సేవలను చేరువు చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆయన ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న నిరసనపై పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. గెలిస్తే తమ ఘనతని, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం సరికాదని చెప్పారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారనడం అవాస్తవమని వెంకయ్యనాయుడు తెలియజేస్తూ,
1: జరుగుతున్న గందరగోళం, ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న ఆందోళన, చేస్తున్న విమర్శలు, కోరుతున్న డిమాండ్లు మంచిది కాదు. ఈవీఎంలు తప్పు అని అనడం ఏముందో అది సరైనది కాదని నా అభిప్రాయం. అంత బహిరంగంగా జరుగుతుంది. ఈ ఎన్నికలు సరైనవి కావు, ఆ ఎన్నికలను రుజువు చేయాలా? ఇది సరైనంటే ఒక పద్ధతి కాదు. తర్వాత ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థను మనం రాజకీయంతో కలిపి నిందించడం, నిందలు వేయడం సరైన పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం జరుగుతోంది. మహిళల ఆర్థికాభివృద్దికి సరస్ మేళ వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని పునమిఘాట్లో సరస్ ఆజీవికా మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి పరిశీలించారు. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించేందుకే 600కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలతో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, కుటుంబ సమేతంగా వచ్చేవారికి మేళా ప్రత్యేక అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 15న రాష్టపతి ద్రౌపది ముర్ము మేళాను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: విజయవాడ ఉత్సవం 20వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. అదేవిధంగా సరస్ మేళా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా ఫస్ట్ టైం ఈ రోజున చేయబోతా ఉన్నాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. కల్చరల్ ఈవెంట్స్ అన్ని కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో సరస్ మేళా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే విజయవాడ గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సేకరణలో డిజిటల్ పారదర్శకత గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడంతో పాటు చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలకంగా మారింది. 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ వేదిక ద్వారా 2026 ఆగస్టు నాటికి మొత్తం లావాదేవీల విలువ 20 లక్షల కోట్ల రూపాయలను దాటింది. ఈ వేదికపై 3 కోట్ల 70 లక్షలకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లు, వివిధ శాఖల టెండర్లు, ధరల ఒప్పందాలు మధ్యవర్తుల ద్వారా జరిగేవి. దీనివల్ల కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం, పోటీకి పరిమితులు ఏర్పడేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు జీఈఎం ఒకే ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ వేదిక ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తున్నాయి. వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న సంస్థలు సైతం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించవచ్చు. ధరలు, ఉత్పత్తుల వివరాలు, విక్రేతల సమాచారం అందుబాటులో ఉండటంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరిగింది. ఈ వేదికపై జరిగిన మొత్తం లావాదేవీల విలువలో సూక్ష్మ చిన్న సంస్థల వాటా 45% పైగా ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లలో చిన్న వ్యాపారాల భాగస్వామ్యాన్ని పెంచడంలో జీఈఎం కీలక పాత్ర పోషిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
3: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా అడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12

వాటిలో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా

ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబాలకు అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 31,34,707 రూపాయల విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 579 మందికి 5,19,34,509 రూపాయల విలువైన చెక్కులు అందించినట్లు వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 సిరీస్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరొక మ్యాచ్ గెలిచాయి. రేపు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం కోసం ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రపంచ సమాఖ్య చొరవతో ప్రతి ఏటా 10వ అక్టోబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని మొదటిసారిగా 1992 అక్టోబర్ 10 నిర్వహించారు. మానసిక ఆందోళన, కుంగుబాటు ఫోబియా, మానియా వంటి రుగ్మతలన్నీ మానసిక అనారోగ్యాలకి చిహ్నాలు. మానసిక వైద్య నిపుణుల ద్వారా ఈ రుగ్మతలకు తగిన చికిత్స పొందవచ్చు. అనునిత్యం యోగాభ్యాసం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారనేది అపోహ మాత్రమే అని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
4: అక్కా ఫోన్.

0: ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మంచి సాంగ్ అలా వినేశారు కలుసుకోవాలని సినిమా నుంచి 1:37:17 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి ఈ రోజు ధీరాలో ఇంకా ఏం తెలుసుకుందామనంటే, సాధారణంగా ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, విద్యార్థులైనా ముఖ్యంగా పనులు చేసే అంటే బయటికి వెళ్లి మధ్యాహ్నం వేళ అలా స్పెండ్ చేసే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం కొనుక్కు వేసే అవకాశం అనేది ఉండదు. ఏదో ఆదివారం దొరికినప్పుడో లేదా ఇలా పండగలు వచ్చినప్పుడు, సెలవులు వస్తాయి కదా ఇలాంటప్పుడు, వాళ్ళు ఆ టైంని ఎక్కువగా నిద్రకి కేటాయిస్తారు. అంటే సాధారణంగా 7 గంటలు 8 గంటలు నిద్రపోవాలి అనుకునే వాళ్ళు 10 గంటలు 12 గంటలు కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలా చేయడం మనకి ప్రమాదం, ఆరోగ్య రీత్యా ప్రమాదం అని చెప్పి మనకి వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉద్యోగిని స్త్రీలు కానీ, ఉద్యోగం చేసే స్త్రీలు కానీ, ఇలా మధ్యాహ్నం వేళ ఎక్కువగా పనులు చేసే వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఎలాంటి సలహాలు ఉంటాయి వైద్య నిపుణుల నుంచి అనేవి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ మన ధీరాలు. అండ్ ఇంకొక మంచి సాంగ్ ఈలోపు వినేద్దామా రోజా సినిమా నుంచి, మిన్ మినీ వాయిస్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

మంచి సాంగ్ అలా వినేశారు కదా మెలోడీ సాంగ్. అయితే మనం తీరాలో తెలుసుకుంటూ ఉన్నాం, ఉద్యోగినులైనా, వ్యాపారం చేసే స్త్రీలైనా, చదువుకునే విద్యార్థినులు ఎవరైనా సరే, నిజానికి వీళ్ళందరికీ ఒక నిద్రించే సమయం అనేది ఉంటుంది. అది ఎలా అంటే, సమయానికి మనం మధ్యాహ్న సమయంలో మన నిద్ర అనేది ఉండదు కదా వీళ్ళందరికీ కూడా, కానీ వీళ్ళందరూ నిద్రపోవడానికి వాళ్ళకంటూ ఒక పర్టికులర్ టైం ఉంటుందన్నమాట. ఆ టైంలో నిద్రపోతే గనక వాళ్ళు మంచి నిద్ర అనేది, వాళ్ళ రెస్ట్ తీసుకునేందుకు టైం అనేది కేటాయించబడుతుంది. మరి ఆ సమయాన్ని వాళ్ళంతా తెలిపేందుకు అంటే వైద్య నిపుణులు చేసింది ఏంటి అని అంటే ఒక అధ్యయనం కూడా చేశారనమాట. సో ఇంతకీ ఎలాగా అనంటే, ఒక అధ్యయనం ప్రకారంగా వీళ్ళు కొంతమందిని ఈ నిద్రించే యొక్క స్లీప్ సైకిల్ని క్యాలిక్యులేట్ చేశారు. అలా చేయడం వల్ల అసలు ఇలా ఉద్యోగం చేసే ఆడవాళ్ళైనా, వ్యాపారం చేసే ఆడవాళ్ళైనా, చదువుకునే స్టూడెంట్స్ అయినా, వీళ్ళకంటూ అసలు కరెక్ట్గా ఏ టైంలో నిద్ర అనేది వాళ్ళకి మంచిది, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగారనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఏకంగా 3275 మంది పైన అధ్యయనం చేశారు. అందులో కూడా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అయితే వీళ్ళందరిలోనూ 40 సంవత్సరాలు పైబడిన స్త్రీలలో 78% మంది స్త్రీలలో బీపీ, షుగర్ పెరగటం, వెయిట్ గెయిన్ అవటం, ఫ్యాట్ పెరగటం, అలా వీటన్నిటిని గమనించారనమాట. ఎందువలన అంటే ఎక్కువగా నిద్రపోవడం లేదా నిద్రలేమి, ఈ రెండు కారణాల వల్ల గమనించారనమాట. మరి ఇలాంటి ప్లేస్లో ఉన్నవాళ్ళు అంటే వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ లేడీస్ ఈ స్టూడెంట్స్ కానీ, స్టడీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, వీళ్ళకి అసలు ఎటువంటి టైం కరెక్ట్ టైం అనేది మనం తెలుసుకుందాం. మరి వాళ్ళిచ్చిన ఈ యొక్క అధ్యయనం ప్రకారం, నివేదిక ప్రకారం మనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, మన ఈ యొక్క బీపీ కానీ, షుగర్ కానీ, వెయిట్ గెయినింగ్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే గుండె జబ్బులు, పక్షవాత సమస్యలు ఇవన్నీ ఎక్కువగా గమనించారట వాళ్లల్లో. ఎవరైతే ఈ 40 సంవత్సరాల వయసు పైబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, 78% మంది, వాళ్లలో మెయిన్లీ గమనించింది అయితే ఇదన్నమాట. మరి ఇంకా మరి ఈ విషయం ఎలా తేలింది, అసలు ఎలా మనం ఈ యొక్క నిద్రని ఎలా కేటాయించుకోవాలి మనకి మనంగా అనేది తెలుసుకుందాం. ఈలోపు మంచి పాటలు అయితే వస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

కొంతకాలం నేలకొచ్చ అతిథులై ఉండి వెళ్ళక. మంచి సాంగ్ వినేశారు ఖడ్గం నుంచి మన కల్పన గారి వాయిస్ లో. మరి ఉద్యోగినులు ముఖ్యంగా ఈ యొక్క నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మనకి వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఏదన్నా బిజినెస్ చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా

వయసు వాళ్ళైనా సరే మనకి ఆహారం తర్వాత మనకి కొంత సమయం అనేది ఉంటుంది. సో ఆ కొంత సమయం ఏంటంటే ఆహారం తిన్న మొదటి 30 నిమిషాలు అనమాట. ఈ 30 నిమిషాల్లో కనీసం మీరు 20 నిమిషాలు అలా కళ్ళు మూసుకుని ఉండవన్నా చేయాలి. అలా చేస్తే మీ యొక్క స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. బీపీ, షుగర్, వెయిట్ గెయిన్ అవడం ఇలాంటివి ఏవి రావు. నిద్రపోమన్నాను కదా అని గంటలు గంటలు నిద్రపోకూడదు, ఊరికే అలా కునికేయాలన్నమాట ఒక 20 నుంచి 30 నిమిషాలు. అది అది ది బెస్ట్ అనమాట మీ అందరికీ కూడా. అండ్ ఇది మరి మేము ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ చందన, మరి మా పరిస్థితి ఏంటంటావు అంటారా? మీరు ఇంట్లో ఉన్నా సరే లేకపోతే ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నా, హోమ్ బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నిద్ర అనేది ఆహారం తర్వాత, మధ్యాహ్న ఆహారం తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాలు తీసుకుంటే గనక, నిద్రపోతే గనక మీకు ఉన్న స్ట్రెస్ అంతా, మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అయినా కానీ వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా మీకు అది దూరం అవుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే పీరియడ్స్ ఆపుకునేందుకు, పోస్ట్పోన్ అయ్యేందుకు అవసరాన్ని బట్టి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. అండ్ అలాంటి మందుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు అయితే. మరి అలా చేస్తే చాలా ప్రమాదం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు వైద్య నిపుణులు అయితే. సో పీరియడ్ అనేది ఒక సహజ ప్రక్రియ కాబట్టి మరి దీన్ని ఆపే హక్కు మనకి లేదు. సో దీన్ని ఆపేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇలా ఆపిన వాళ్ళు అంటే పీరియడ్స్ ఆపేందుకు టాబ్లెట్స్ యూజ్ చేసిన వాళ్లలో 90% ఆఫ్ ద ఉమెన్ డిప్రెషన్, లోన్లీనెస్, మూడ్ స్వింగ్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారట. సో అది వైద్యుల సలహా ప్రకారం నిద్ర అనేది మనకి ఆహారం తర్వాత 20 నుంచి 30 నిమిషాలు ఉండడం ఎంత ముఖ్యమో, అండ్ ఈ పీరియడ్ విషయంలో కూడా అంతే అనమాట. సో దాన్ని నిలిపేందుకు మనకి ఆ హక్కు అనేది లేదు. సో ఇది మన ధీర ప్రోగ్రామ్. అండ్ చివరిగా ఒక చిన్న సాంగ్ మీకు ఇస్తాము.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

2:31 అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. మరి ఈ రోజు నాతో కలిసి సందడి చేసేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారు నాకు అర్థమైపోయింది. సో మీ వైబ్ నాకు ఇక్కడికి వచ్చేసింది. మరి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ సరదాగా ఒక సమయాన్ని అలా గడపాలి అని అనుకుంటే గనక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్. మరి ఇక మొదలెడదామా? ఆల్రెడీ మన లిజినెస్ అలా లంచ్ చేసేసి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సందడి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఇలా మనందరం కలిసి ఇప్పుడైతే సందడి చేసేద్దాం. మరి నేను కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు చక్కగా ఆన్సర్స్ చేసేయచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. అండ్ నాకైతే కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేసేసారు కూడా. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకటి పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, సందడికి స్వాగతం అంటూ ఉమ్మడి నుంచి జైనదిన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే ఆర్జే గారికి విజయవాడ శ్రోతలకి నమస్కారం అంటున్నారు చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి. అండ్ అలాగే ముసపేట నుంచి నరేష్ గారు, రోజా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగున్నారా మేడం అని అంటున్నారు. సో అందరికీ కూడా వెల్కమ్. మరి ఈ రోజు సందడి సందడి స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక మెసేజ్ అయితే ఉంది విజయవాడ నుంచి, కరుణ గారు హాయ్ చందన వెల్కమ్ టు ద సందడి సందడి అంటున్నారు. మీకు కూడా వెల్కమ్. సో అందరికి వెల్కమ్. మరి ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్స్ చేసేద్దా గాని అండ్ రెడీగా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, అప్పుడే మీరైతే ఆన్సర్ చేయగలరు. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానికి నాయకుణ్ణి పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పై

లీడర్ బొమ్మను కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ల నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ఫాడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక అమ్మాయికి. ఇంతకీ ఎవరో ఆ అమ్మాయి అనేది ఆలోచించుకోండి. సో మీరు ఈ చిన్న స్టోరీ నేను ఏదైతే చెప్పానో అందులో కొన్ని సినిమా పేర్లు మీకు వినిపించి ఉంటాయి కదా, అవి మీకు ఎన్ని వినిపించాయని కౌంట్ నాకు పంపించండి. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను. కెరటాల మీదుగా ప్రయాణించే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానకి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మని కొని రారండోయ్ వేడుక చూద్దాం అని పిలువగా వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్ నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడనమాట. మరి ఈ పై స్టోరీలో ఎన్ని సినిమాలు ఉన్నాయి, అది కూడా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఈ రోజు మన అందరి క్యూట్ ఫేవరెట్ హీరోయిన్ రకుల్ బర్త్డే కదా, మరి తనకి డెడికేట్ చేస్తాం అనమాట. సో ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయి కౌంట్ నాకు పంపించేసేయండి 0866248888 1 4 కి.

టెంపర్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా ఒక క్వశ్చన్ కూడా అడిగేశాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి చక్కగా ఈజీగా పంపించేశారు చాలా మంది. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ ని కరెక్ట్ గా పంపించారా లేదా. ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కొంతమంది, ఎక్స్ట్రా మార్క్స్ కొంతమంది, సో ఇట్లా చాలా మందికి మంచి మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చూద్దాం. సో కరుణా గారు విజయవాడ నుంచి పంపించారు, రకుల్ వి అని చెప్పి స్పెషల్ గా పంపించారు కానీ అది పక్కన పెట్టేస్తే మీకు 90 మార్క్స్ ఇస్తా, అంటే ఆల్మోస్ట్ ప్లస్ వన్ చేస్తే మీరు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది సంగతి. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే శాంతినగర్ నుంచి ఓకే ఒకడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇవాళ మన సందడే సందడిలో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయిపోయింది మీదే. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, అంటే ప్లస్ వన్ చేయాలి మీరు. అండ్ ఓన్లీ 4 మూవీసే అంటున్నారు నరేష్ గారు, రోజా గారు, ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు పంపించారు, సో మీరు కూడా ప్లస్ వన్ చేయాలి. అండ్ భాస్కర్ గారు పడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బాగున్నారా మీరు వివరించిన సినిమా కబుర్లు సూపర్ సందడే సందడి కి వెల్కమ్ అంటూ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు, శ్వేత గారు, నిషిక అండ్ హనీ అందరూ కూడా, సో 10 సినిమాలు ఉన్నాయట. అండ్ తర్వాత 5 అంటున్నారు, రెండు కలిపిన ఎక్స్ట్రా అయిపోతాయి, బట్ చెప్తా నేను ఎన్ని అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫాతిమా జాహిరా ఇద్దరు, హాయ్ ఎలా ఉన్నారు మ్యామ్, లంచ్ చేశారా అంటూ పదకొండు నుంచి పంపించారు, పాడకొండు అనుకుంటా మేబీ. 11 ఉన్నాయంటారా, ఓకే సో 11 కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఓకే నెక్స్ట్ ఇంకా బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా మార్కాపూర్ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసాయి, అంటే మీరు ప్లస్ వన్ యాడ్ చేసుకున్నారు సో మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కనకారావు గారు పడ నుంచి పంపించారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఇంకా కలమందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దావలి గారు, సో మీరు కూడా ప్లస్ వన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, చందనాజీ హవారి అంటూ పంపించారు, ఫైన్ అండి. చెప్పాలంటే పంపించారు ఓకే, కానీ మీరు కూడా ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా పొన్నూరు నుంచి పంపించారు కళ్యాణ్ యాదవ్, అలాగే భాను, రిత్విక్ అందరు కూడా, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా వర్ణిక పేరు చాలా బాగుందండి, దిల్షుక్ నగర్ నుంచి పంపించారు, ఓకే మీరు ప్లస్ 2 చేయాలి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా కాదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, స్నేహవాను గారు నిజామాబాద్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం సినిమా పేర్లు అంటూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అయితే చేయలేదు కానీ ప్లస్ 1 చేస్తే కరెక్ట్ ఆన్సర్ అండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, అండ్ నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు, అండ్ మాసూమ్ బాబా గారు కూడా వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. సండే సుందరి కూడా, సో యాక్చువల్లీ ఈరోజు సాటర్డే. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఓన్లీ 11 పంపించారు, సో కాదు ఇంకా కొన్ని ఉన్నాయి సినిమా పేర్లు అయితే. అండ్ మాధవి గారు, ఆంజనేయులు గారు పంపించారు భూదాన్ భోజంపల్లి నుంచి, సో అదైతే కాదు ఇంకా ఉన్నాయండి. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రియేటివ్ జీ, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించేశారు. నాకు వచ్చిన మూవీస్ అంటూ పంపించారు. చాలా మంది ఇక్కడ చిన్న విషయాన్ని అలా అలా అలా పాపం పక్క ట్రాక్ వెళ్ళిపోయారు, చెప్తే అది లాస్ట్ లో ఎంతమంది అలా పెట్టారు అనేది. సో విజయలక్ష్మి గారు 11 నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, వెల్కమ్ మీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించేశారు అంటే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు అనమాట, పేర్లు పంపించారు ఓకే మీరు విన్న పేర్లు అయితే కరెక్టే. అండ్ నెక్స్ట్ ఇంకా సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు, మీరైతే ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేసారు మీకు, ఎందుకంటే ఎక్కువ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎఫ్ఎం రేడియో చాలా బాగుంది, మంచి క్వశ్చన్స్, పడుపు కథలు వేస్తున్నారు, మాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ రెయిన్బో వల్ల మాకు మంచి జ్ఞాపక శక్తి, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి. అండ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కూడా పంపించారు, ఎగ్జాక్ట్లీ పంపించలేదు కానీ మీకు 90 మార్క్స్ ఇస్తా, ఎందుకంటే ప్లస్ వన్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఎవరు పంపించారు ఇంతకీ మెసేజ్ ని, రవికుమార్ గారు, రవికుమార్ గారు.

పేరుతో సహా పెట్టండి, నేను చక్కగా మన లిజినెస్ కూడా మీ పేరు వింటారు. సో అది విషయం. నెక్స్ట్ ఇంకా పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు హెల్ప్ చేసినట్టున్నారు ఆన్సర్ కోసం. నెక్స్ట్ ఇంకా నెరడుచేర్ల నుంచి శ్రీవేణి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కొన్ని గెస్ట్ చేయగలిగారు. అండ్ నెక్స్ట్ ఇంకా చందనమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ పంపించేశారు. ఓకే, మీరు విన్నంత వరకు అయితే కరెక్ట్ ఆన్సర్స్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీ గారు పంపించారు. సరైనోడు అన్నారా? ఓకే, ఎవరు? గరాన మొగుడైతే లేదండి, మీ పేరేదండి ఇందులో ఇంతకి? సో మీ పేరు ఎత్తుకోవాలి. గౌజా? గౌజ్ గారు. ఓకే గౌజ్ గారు, మీరు ఈసారి పేరు పెట్టండి కొంచెం. సో కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందర్పల్లి నుంచి 6 విన్నారట. ఓకే, 6 కన్నా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు క్వశ్చన్ చివరిలో విన్నారా? వింటేనే ఇన్ని పంపించారు, వెరీ నైస్, కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు టైం లేదు అందువలన టోటల్ ఒకేసారి పెట్టేస్తున్నా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం అండి, అదే కదా నేను అడిగింది, టోటల్ చేసే పెట్టమన్నా. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. ఓకే, పంపించారు, బాగానే పంపించారు, +1 చేస్తే చాలు. అండ్ చందన గారు సందర్భంలో ఆలోచించి ఆన్సర్ పెట్టే ప్రశ్న వేశారు. 2 సార్లు వరుణ్ కి హాజరు పడింది, సూర్య మాత్రం వరుణ్ వచ్చినా కదలకుండా కూర్చున్నాడు, పవన్ దాక్కున్నాడు బయటకు రావట్లేదంట. పవన్ తప్పిపోయాడండి, పవన్ కాదు సారీ, వరుణ్. వరుణ్ తప్పిపోయాడు అనమాట, అసలు ఇక్కడ విజయవాడలోనే లేడు, ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, యాక్చువల్లీ కనబడట్లేదు అని రాయించాలి సార్ వరుణ్ గురించి. అది సంగతి. సూర్య మాత్రం పాపం క్రమం తప్పకుండా అటెండెన్స్ వేస్తున్నాడు. ఇది ఈవెన్ దో ఇది వరుణ్ టైం అయినా సరే సూర్యనే వస్తున్నాడు, అది సంగతి. టోటల్ సినిమాలు అంటూ పంపించారు జానకి గారు. మీరేంటండి డబుల్ కౌంట్ వేసేసుకున్నారు ఏకంగా, బట్ ఇట్స్ ఓకే. కానీ ఎక్స్ట్రా మార్క్స్, 200 మార్క్స్ వస్తాయి, 100 కి 200 వస్తాయి, అన్ని పంపించారనమాట మీరు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే సంజీవపురం నుంచి పంపించారు సావిత్రి గారు, కాటమయ్య గారు అట. హాయ్ అండి, వెల్కమ్ టు మై షో. సో పంపించారు, ఓకే బానే పంపించారు, మీకు 90 మార్క్స్ ఇస్తారు, ఎందుకంటే ఒక్కటి మిస్ అయ్యారు ఎక్కడో. సో ఫనీ గారు, సత్యశ్రీ గారు ఇద్దరు కూడా తెనాలి నుంచి పంపించారు మీకు ఎక్స్ట్రా మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇంకా పూజా ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పార్థసారి గారు సిద్దిపేట నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్, 11 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అండ్ రఫీ గారు పీలేరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అంటే 9 పంపించారు, ఓకే. అండ్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు 7 మూవీస్ పంపించారు. అండ్ 5 మూవీస్ అంటూ గోవర్ధన్ రావు గారు, ఇంద్రబాయి గారు పంపించారు. అండ్ ఇంకా ఎక్కువ ఉన్నాయండి. అండ్ మువ్వా మండలం నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, లాస్ట్ పెట్టారే, అది కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రియా శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు, 9 మూవీస్ అంటూ, ఓకే. అండ్ గ్యాంగ్ లీడర్ కాదండి గౌస్ గారు, మీరు పేరు పెట్టండి సార్, చెప్పాగా చక్కగా పేరు పంపించండి. అండ్ నరసింహ గారు, పద్మభాయి గారు వల్లూరు నుంచి 6 మూవీస్ అంటున్నారు, ఇంకా ఉన్నాయండి. అండ్ హంసాపురం నుంచి చిరంజీవి, నాగభూషణం, జగ్గయ్య, పెద్దన్న, అందరి పేర్లు హీరోల పేర్లు ఉన్నాయి భలేగా. సో అందరూ కూడా పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ రిపీట్ అంటూ మను గారు నెల్లూరు నుంచి అడుగుతున్నారు. యాక్చువల్లీ మను గారు ఆల్రెడీ అందరి లిజనర్స్ ఆన్సర్స్ అయిపోతున్నాయి, ఒక 3 లిజనర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెప్పేసి నేను క్వశ్చన్ విత్ ఆన్సర్ అన్ని రివీల్ చేసేస్తా. నవీన్ గారు ఆదిలాబాద్ నుంచి ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ గారు, రోజా గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కాదు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, కెరటాల మీదుగా ప్రయాణించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి జయజానకి నాయకుని పండగ చేసుకోవాలని తన నాన్నకు ప్రేమతో ఒక స్పైడర్ బొమ్మను కొని రారండా ఈ వేదిక చూద్దాం అని పిలిచింది. వాళ్ళ నాన్నే లౌక్యంగా ఇతను ధ్రువ బ్రూస్లీ లాంటి విన్నర్, నీకు సరైనోడు అని చెప్పి రఫ్ ఆడే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడంట. సో మరి ఇందులో పైన వినిపించిన ఈ చిన్ని స్టోరీలో ఉన్న మూవీస్ ఏంటి అని అంటే, కెరటం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయజానకి నాయక, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో, స్పైడర్, రారండో వేడుక చూద్దాం, లౌక్యం, ధ్రువ, బ్రూస్లీ.

విన్నర్, సరైనోడు. మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని వచ్చాయి తెలుసా? 13 సినిమాలు. సో ఇది పంపించిన ఆన్సర్ ఎవరైతే పంపించారో వాళ్ళందరివి కూడా కరెక్ట్ ఆన్సర్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి. పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. ఇంతకీ అది ఎవరో కనిపెట్టండి, నేను ఎవడు నుంచి పాట వేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఎవడో నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పలికితే ఒకటి, చూస్తే రెండు, రాస్తే మూడు, ఏంటది? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరు పంపించారో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కూడా ఉంది కొంతమందిది. సో చూద్దాం ఎవరు పంపించారో. నరేష్ గారు, రోజా గారు అక్షరం అంటున్నారు, కాదు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు ఫస్ట్ అయిపోయారు మీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు? మోహన్ రావు గారు మార్కాపూర్ నుంచి మూడు పంపించారు కదా, అందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు, సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండిటికి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు ఒకటి, హా ఏంటది, వందన్ పలుకుతామా, పలకగలమా చెప్పండి, పలికితే ఒకటి అంటే వన్, సో చూస్తే రెండు. వందనే ఒక, మనం చూసినా అది వన్ ఒక నెంబర్ లానే కనబడుతుంది కదండి, పక్కన ఇంకా మనం ఏది పెట్టలేము. బట్ ఒకటి అనేది బాగుంది, రాస్తే మూడు. కానీ బాగా ట్రై చేశారు మాధవి గారు అండ్ ఆంజనేయులు గారు, కానీ ఇదైతే ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి ఉత్తరం అంటున్నారు. ఉత్తరాన్ని మనం పలకగలమా? కానీ ఆలోచించండి, పలికితే ఒకటి, అది కూడా రావాలి మీ యొక్క లాజిక్ లో. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు. సో చాలా ఉన్నాయి కానీ ఒకటి కరెక్ట్ ఆన్సర్ వీటిలో. నేను పండగ చేసుకో మిస్ అయ్యాను అంటున్నారు, అవునా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి పంపించారు అక్షరం అంటూ. సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అని అంటే కనకారావు గారు పడన్ నుంచి ముఖము అంటున్నారు. కాదు, ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ చెప్తాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే హంసాపురం నుంచి చిరంజీవి గారు, నాగభూషణం గారు ఫ్యామిలీ పంపించారు. ఓకే, మూడిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉందండి. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ అక్షరం అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో అదైతే కాదు. అండ్ ఇంకా ఉన్నాయండి ఆన్సర్స్ చెప్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత గారు, లక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ కూడా పంపించారు. ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. మరి ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా మనం చూద్దాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత అయితే. సో వెయిట్ చేయండి కొంతసేపు అండ్ స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఈసీపై వస్తున్న విమర్శలపై మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పందించారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ద సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగింది. రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో మళ్లీ తెరపైకి వచ్చిన మిశ్రా కమిషన్ నివేదికపై ఇంకా మంత్రివర్గం చర్చిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ నెల 13న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తెలుగు గంగా ప్రాజెక్టు కింద కృష్ణా జలాల సరఫరాలో ఏర్పడిన లోటు, ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యాములు, నదుల అనుసంధానం వంటి అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. విజయవాడ ఉత్సవ్తో పాటు సరస్ మేళాను ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. పాలకొల్లు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ యాప్లో దసరా జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు ఈ నెల 11, 12, 13 తేదీలకు సంబంధించి అందుబాటులో ఉన్నాయని దుర్గగుడి యువసేన నాయక్ తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి సిఫారసు లేకుండా నేరుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 జగన్మాత దివ్య దర్శన్ టికెట్లు పొందే అవకాశాన్ని దేవస్థానం కల్పించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ఆర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ నందిగమ ఎమ్మెల్యే తంగిరాల స్వామి అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో పుష్కర ఘాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. పుష్కరాల సందర్భంగా వచ్చే వాహనాలు రాకపోకలకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు ఇతర విషయాలపై పోలీసు అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆరుద్రి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడే సందడి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఇంకా చాలా డబల్ డబల్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ. సో నేను చదివిన అన్ని కూడా మళ్ళీ రిటర్న్ డబుల్ వచ్చేసాయి. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది ఫాస్ట్ గా చూసేద్దాం. ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు. పలికేది నోరు ఒకటి, చూసేది కళ్ళు రెండు, రాసేది పలక మూడు అట. రాసేది పలకే కాకుండా పుస్తకం కూడా అవ్వచ్చేమో, బట్ బాగుంది మీ ఆన్సర్స్ అయితే. కానీ ఇది ఆన్సర్ కాదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి ఎందన అంటూ కుసుమ గారు అంబట నగర్ నుంచి పంపించారనమాట ఆన్సర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కలమందల పాడి నుంచి కాసిం గారు, ముద్దుజావలి గారు ఓం అంటూ ఆన్సర్ చేశారు. యాక్చువల్లీ ఇది రాస్తే మూడు అక్షరాల కింద అయితే రాయలేం, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్ సందడి సందడికి హాయ్ అంటూ పంపించారు. బివి సుబ్బారావు గారు ఫ్యామిలీ మార్కపూర్ నుంచి అర్థం అంట ఆన్సర్ కానీ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి అనుకుంటున్నా అంటూ మూడు ఆన్సర్లు పంపించారు, కానీ వాటిలో ఒకటే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నందిగామ్ నుంచి తేజస్విని పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు పంపించారు మచిలీపట్నం నుంచి. పలికితే మాట ఒకటే, రాస్తే గణితం లేదా పొల్లు, చూస్తే మాట భాష పుస్తకం మీద రాసింది అంటూ పంపించారు. సో మీరు కూడా పంపించారు కానీ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా పార్థసారథి గారు సిద్దిపేట నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ అంతా కూడా దొరవారి సత్రం మండలం నుంచి అట పంపించారు. ఓంకారం అక్షరం అమ్మ అంటూ పంపించారు. సో ఇవి కాదండి ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మువ్వ మండలం నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అక్షరం మాట రాస్తే. ఓకే, వీటన్నిటిలో సెకండరీ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి పెన్ అనుకుంటున్నారు, కాదండి కళ్ళు అంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు, ప్లూరల్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంటే నేను అనుకున్న ఆన్సర్ ప్లూరల్లో రాదు అది అనేది. నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రం నుంచి పంపించారు, మూడిట్లో కూడా ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ గారు అండ్ ఫ్యామిలీ ఇనమడుగు నుంచి పంపించారు. సో వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది, మీరు చాలా పెట్టారు కదా వాటిలో. అండ్ పొన్నూరు నుంచి కళ్యాణ్ యాదవ్, భానురత్విక్ ఇద్దరు కూడా ఒకరిగా పుడతారు, రెండు కాళ్లతో నడుస్తారు, మూడు ముసలోళ్ళు అయిన తర్వాత కర్ర పట్టుకుని నడుస్తారు కాబట్టి అండ్ పంపించారు మనిష్ట. బట్ పలికితే మనిషి ఒకటి అవ్వరు కదా, సో అది ఆలోచించాల్సింది. ఎనీవే బాగుంది మీ ఆన్సర్ అయితే ఇద్దరిది.

నెక్స్ట్ ఇంకా అనుకుంటున్నా అంటే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు. సో మీరు మూడు అనుకున్నారు, వాటిలో ఒకటి కరెక్ట్ ఉంది. అండ్ నంద్యాల నుంచి పర్షా గారు హాయ్ అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ లక్ష్మీదేవి గారు కందికాయపల్లి విలేజ్ నుంచి ఇవి చాలా ఆన్సర్స్ చేశారు, బట్ వాటిలో ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా లేదా అద్దం అన్నారు, ఆ ముందున్నదే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కంటి కాటుక అనుకుంటున్నారు, నాగర్ గారు కర్నూలు జిల్లా నుంచి. సో కాదు, కానీ ఆల్మోస్ట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకనేది మీరే ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట్ నుంచి రోజా గారు, నరేష్ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ చందన అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి, ఉల్లిపాయ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదో నుంచి ఎవడు అనుకున్నా మేడం అంటున్నారు, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు సమాధానం పేరట, పలికితే ఒకటే పేరు రాదు కదా ఎవరికి, శ్రీ అనే పేరుంటే బట్టుకు ఒకటే అవుతుంది, బట్ ఇంకెవరికి ఆ పేరైతే ఉండదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పలికితే టూ రాస్తే టూ TWO2 అంటూ పంపించారు ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కానీ కాదండి. నెక్స్ట్ ఇంకా గద్వాల జిల్లా నుంచి దేవి గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, వీటన్నిటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంది. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎగ్జాక్ట్ గా కనుక్కున్నారు మొత్తానికి భాస్కర్ గారు పడని నుంచి. నెక్స్ట్ ఇంకా మలాంబి గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బీవి నగర్ నుంచి పంపించారు ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి ఆన్సర్స్ చాలా పంపించారు, వాటిల్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ ఆన్సర్ చూసి నేనైతే ఇందాక నవ్వుకున్నా తెలుసా, టీ అనుకుంటున్నారంటే ఎలాగా అంటే పలికితే ఒక అక్షరం టీ, రాస్తే చూస్తేనేమో కప్పు సాసర్ రెండుంటాయంట, రాస్తే మటుకు TEAT అని మూడు అవుతాయంట. సరే చూస్తే కప్పు సాసర్ ఉంటుంది కాబట్టి అవి రెండైపోయినాయి, కానీ టీని మనం రెండుగా వేరు చేయలేం కదా. బట్ ఇక్కడైతే నాకు నవ్వొచ్చింది మీ ఆన్సర్ చూసి. ఎనివే బాగుంది మీ ఆన్సర్, కానీ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మాధవి గారు, ఆంజనేయులు గారు స్త్రీ, స్త్రీలు, లేడీస్ అంటూ మూడు రకాలుగా ఆన్సర్ చేశారు, బట్ ఇదైతే కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో వీటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య ప్రొడ్యూసర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ మిరియాల తిరుమలై గారు ఆండాళ్ళ పుట్టుపాక నుంచి ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీ ఆన్సర్స్ లో. అండ్ నవీన్ గారు, రజిత గారు పంపించారు ఆదిలాబాద్ నుంచి ఓం అంటున్నారు, కానీ కాదండి. అండ్ అలాగే పలికితే ఒకటి చూస్తే అంటూ ఓకే, వేదాంతం జానకి గారు మొత్తానికి కనుక్కున్నారు కరెక్ట్ గా. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ క్వశ్చన్ వినలేదట, ఇప్పుడే ఆన్ చేసినట్టున్నారు. నేను చెప్తానండి ఇంకొక టూ మెసేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మరింతకీ ఆన్సర్ ఏంటి అంటే పలికితే ఒకటి చూస్తే రెండు రాస్తే మూడు, పలికితే ఒకటి అని అంటే దాన్ని పలికినప్పుడు మనకి ఒక అక్షరంలానే వినిపిస్తుంది అనమాట, కానీ చూసినప్పుడు మనకి రెండుగా కనబడతాయి, కానీ రాస్తే మటుకు మూడు అక్షరాలతో రాస్తాం. ఇందుకే ఏంటది అని అంటే మన కన్ను, కన్నుని తెలుగులో కన్ను అంటాం కానీ వాటి ఇంగ్లీష్లో ఐ అనే చెప్పి అంటాం కదా, ఐ అని అంటే ఒక అక్షరంలానే పలుకుతాం. చూస్తే రెండు, మనకి చూసినప్పుడు కళ్ళు రెండు కనబడతాయి కదా, అండ్ అలాగే రాస్తే మూడు, రాసినప్పుడు మూడు అక్షరాలను ఉపయోగించి రాస్తాం, అదనమాట సంగతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటంటే హీరో విజయ్ తలపతి సినిమాతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకుని సినిమా పేరుగా మారిన హీరో మోహన్ బాబు సినిమా ఏది? హీరో విజయ్ తలపతి చిత్రంతో మొదలై పక్కన కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకొని హీరో మోహన్ బాబు చిత్రంగా మారిన చిత్రం ఏది, ఆ సినిమా పేరేది? అంటే విజయ్ తలపతి మూవీ స్టార్టింగ్ ఉంటుంది, ఆ తర్వాత కొత్త పెళ్లి కొడుకు బంధం దానికి తోడవుతుంది, అలా ఒక టైటిల్ లాగా మారుతుంది. అది కూడా మోహన్ బాబు గారు నటించిన సినిమా టైటిల్. అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. ఇప్పుడైతే ఇంత హీట్ ని మనం తట్టుకోవాలంటే ఓ సాంగ్ వేసుకోవాలి కాబట్టి హాయ్ నాన్న నుంచి సాంగ్ వినిపిస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

డెకాయిట్ నుంచి సాంగ్ అయితే వినేశారు రామ్ ఏరియాల వాయిస్ లో, మరి సునీతా గాంధీ వాయిస్ లో కూడా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, విజయ్ తలపతి చిత్రంతో మొదలై కొత్త పెళ్లి కొడుకు బంధాన్ని చేర్చుకునే హీరో మోహన్ బాబు సినిమా ఏది? అంటే స్టార్టింగ్ విజయ్ దళపతి సినిమా ఉంటుంది, ఆ సినిమాకి కొత్త పెళ్లి కొడుకు బంధం తోడవుతుంది, అప్పుడు మోహన్ బాబు సినిమా వస్తుంది. అదే సినిమా అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ హ్యాట్రిక్ కొట్టేశారు ఒక లిజనర్ ఫస్ట్ ఆన్సర్, అంటే ఈ ఆన్సర్ కరెక్ట్ గా కూడా పంపించేసి. ఎవరా లిజనర్ అనేది చెప్తాను, బట్ ఆన్సర్స్ అయితే చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ ఏమేమి పంపించారో. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు, రౌడీ గారి పెళ్ళాం అంటున్నారు ఆన్సర్. ఈ ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్స్. ఎందుకనంటే రౌడీ అనే సినిమా మనకి విజయ్ తలపతిది కాదు, అండ్ కొత్త పెళ్లి కొడుకు పెళ్ళాం అవ్వదు కదా, ఆలోచించండి, ఆన్సర్ అది కాదు. నెక్స్ట్ ఇంకా జమ్మిపాలెం నుంచి పంపించారు, భారతి గారు వెంకట కృష్ణ గారు కాదు, మీ ఇంటి పేరు అదే, ఓకే, నెల్లూరు నుంచి పంపించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్ కి అయితే. బట్ ఈ క్వశ్చన్ కి, ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్ కి మళ్ళీ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఓకే అప్పుడు గారు. సో మీరే మొత్తానికి ఈ రోజు నా సందడే సందడిలో హ్యాట్రిక్ కొట్టేశారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు రౌడీ గారు పెళ్ళమంటూ, అండ్ ఇదే ఆన్సర్ ని దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. అండ్ అలాగే తెలియడం లేదు తల్లి అంటున్నారు దేవసేన గారు, ఇప్పుడే ట్యూన్ చేశానమ్మా అంటున్నారు. పర్లేదండి, నేను చెప్తా కానీ మీకు తెలిసిన మూవీ అయి ఉండొచ్చు, ఆ తర్వాత మీరు అంటారు ఇది నాకు తెలిసిన మూవీయే చందన అని. అండ్ నెక్స్ట్ ఇంకా రౌడీ అల్లుడు అనుకుంటున్నారు విజయవాడ నుంచి కరుణ గారు, ఇందాక అన్నట్టుగా రౌడీ విజయ్ తలపతిది కాదు, బట్ హాఫ్ మార్క్స్ ఇచ్చేస్తా మీకు. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, సోమనాథన్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి పంపించారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ ని కరెక్ట్ గా. అండ్ అధిపతి మూవీ అనుకుంటున్నారు తేజస్విని గారు నందిగాం నుంచి, కాదండి. అండ్ వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఏ మూవీ అనేది కూడా పంపించారు 1989 అంటూ. విజయ్ మూవీ కాదు కదా, విజయ్ తలపతి హీరోగా నటించిన ఒక టైటిల్, సినిమా టైటిల్ మీరు యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించేశారు భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుంచి. అండ్ మధుప్రసాద్ గారు ఫ్యామిలీ పంపించారు విజయ్ సినిమా అనుకుంటున్నారు కానీ కాదండి. అండ్ అలాగే ధనంజయ్ గారు అన్పూర్ నుంచి రౌడీ గారు పెళ్ళామంటున్నారు కాదు. అండ్ అలాగే ఇనమడుగు నుంచి పంపించారు రామకృష్ణయ్య గారు సుభాషిణి గారు అండ్ ఫ్యామిలీ, పులిగోళ్ల పశుపతి సినిమా అట. ఈ సినిమా అయినా మీరు ఆన్సర్ అయినా కానీ అదైతే ఆన్సర్ కాదు. అండ్ రౌడీ గారు పెళ్ళామంటున్నారు మాధవి గారు ఆంజనేయులు గారు, సో కాదండి. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు మామ మంచు అల్లుడు కంచు అంటున్నారు, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నందిగామ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మేజర్ చంద్రకాంత్ అంటూ పంపించారు, బట్ మేజర్ అనే సినిమాలో మనకి అడివిశేష్ ఉంటారండి, అది సంగతి, కానీ ఇది ఆన్సర్ కాదు. ఎనీవే గుడ్ ట్రై. నెక్స్ట్ ఇంకా వర్ణిక గారు దిల్సుఖ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి గారు పంపించారు సంజయ్ నగర్ నుంచి, ప్రేమతో అంట సినిమా పేరు, బట్ ఇదైతే కాదండి. అండ్ అలాగే

రాజశేఖర రెడ్డి గారు కర్నూలు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పార్థసారథి గారు సిద్దిపేట నుంచి పంపించారు, రౌడీ గారు పెళ్ళామంటూ కాదండి. అండ్ అలాగే నాగర్ కర్నూలు నుంచి పంపించారు, మాసూమ్ బాబా అంటూ కూడా పంపించారు. విష్ణు మూవీ అట, కానీ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు, పెదరాయుడు అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే రౌడీ మొగుడు అనుకుంటున్నారు భాస్కర్ గారు పెడ నుంచి, కానీ కాదు భాస్కర్ గారు. కొంచెం తిరగతి తిప్పండి ఆ సెకండ్ వర్డ్ ని, ఆలోచించండి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫనీ సత్యశ్రీ గారు తెనాల నుంచి, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రామలింగాచారి గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ రఫీ గారు దసరా బుల్లోడు సినిమా అనుకుంటున్నారు పీలేరు నుంచి, కానీ కాదండి. అండ్ అలాగే ధర్మరాజు గారు ఖమ్మం నుంచి పంపించారు, రామన్న పేట రవికుమార్ అంట. ఇది రాయలసీమ రామన్న చౌదరి ఇది ఉంటుంది అనుకుంటా, బట్ ఈ సినిమా అయితే లేదు కదా, సో కాదండి. నెక్స్ట్ ఇంకా ముసాపేట నుంచి నరేష్ గారు, అర్సి, విజయ, రోజా అందరూ కూడా పంపించారు. పంపించిన ఆన్సర్ నాలుడు అంటూ పంపించారు. ఇది యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటా మేబీ, కానీ అదైతే కాదండి ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సోగ్గాడి పెళ్ళాం మూవీ అనుకుంటున్నారు ధర్మవరం నుంచి, శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా, కానీ కాదండి. అండ్ అలాగే కాదర్ వీరజ్ గారు రాజోల నుంచి, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. కౌస్తభ గారు ఆత్మకూరు నుంచి, విజయ్ అంటున్నారు, ఆన్సర్ కాదండి. అండ్ అలాగే కర్నూలు నుంచి అపర్ణ, చిరంజీవి అండ్ కృష్ణ అండ్ ఫ్యామిలీ అంతా హాయ్ అంటూ పంపించారు, అందరికి హాయ్. అండ్ అలాగే ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గాంధీ గారు తిరుపతి నుంచి, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ ప్రొద్దుటూరు నుంచి. అండ్ అలాగే కలమందుల బాడ్ నుంచి కసీం గారు, ముజ్జావాలి గారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ సోగ్గాడి పెళ్ళం కాదు గౌజ్ గారు. నెక్స్ట్ ఇంకా చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి పంపించారు, పులిగోళ్ల పశుపతి కూడా కాదు. నెక్స్ట్ ఇంకా అల్లుడు గారు సినిమా అనుకుంటూ విజయ గారు పంపించారు, చిల్లమాన్ చేయి నుంచి అట, కానీ కాదండి. అండ్ అలాగే పోలే గారు ఆళ్ళకడ్డ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అయితే కాదు కానీ హాఫ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా చందుజీ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు, కర్నూలు నుంచి, అదిరింది అంటూ పంపించారు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రభాయ్ గారు దేవరపల్లి నుంచి, రౌడీ అల్లుడు అంటున్నారు కానీ కాదు, కొత్త అల్లుడు అనుకుంటున్నారు కళ్యాణ్ యాదవ్, భాను, రిత్విక్ అందరు కూడా పొన్నూరు నుంచి. కొంచెం హాఫ్ కరెక్ట్ ఆన్సర్ ఉంది మీ దాంట్లో. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి, అసెంబ్లీ రౌడీ అనుకుంటున్న చందన అంటున్నారు, కాదండి. అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అధిపతి అంటున్నారు కాదండి, శివశంకర్ అంటున్నారు కాదండి గౌజ్ గారు. అండ్ నార్కెట్ పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అల్లుడు గారు కాదండి, నరేష్ గారు, మెర్సి, రోజా గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ నాగర్ గారు కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, లావణ్య గారు, పోస్ట్ మ్యాన్ కూడా కాదండి. అండ్ నారాయణపేట నుంచి అరుణ మోహన్ గారు, కొండవీటి రాజా కూడా కాదు. అండ్ అలాగే ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీరాములయ్య కూడా కాదు గౌస్ గారు. ఇంకా నెక్స్ట్ మరి ఎవరు పంపించారు అంటే ఇంకా అవే అనమాట వచ్చిన ఆన్సర్స్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే, విజయ్ దళపతి సినిమాతో మొదలై, అంటే విజయ్ దళపతి సినిమా రావాలి స్టార్టింగ్ లో, అదే సినిమా అంటే అదిరింది అనే సినిమా. కొత్త పెళ్లి కొడుకు బంధం అని అంటే, కొత్త పెళ్లి కొడుకు ఏమవుతాడు, అల్లుడే కదా ఇది. సో అల్లుడు బంధాన్ని చేర్చుకొని వచ్చిన హీరో మోహన్ బాబు సినిమా ఏది అని అంటే అదిరింది అల్లుడు. అలా చెప్తారు కదా ఏదన్నా కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, ఏదన్నా మంచి పని చేసినప్పుడు. సో అదిరింది అల్లుడు అనమాట సినిమా. మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు జంటగా నటిస్తారు.

మరి రెండు పాటలు వినేశారు కదా, మరి విన్నారు కాబట్టి దానిలో ఉన్న చిన్న సిమిలారిటీ కనుక్కోండి, నాకు ఆన్సర్ చేసేయండి. 0866248814 కి ఇప్పుడు ఒక మంచి సాంగ్ విక్రాంత్ రోణా నుంచి వింటూ స్టే ట్యూన్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

విశ్వనాథన్ సన్స్ నుంచి సూర్య పాడిన పాట, నటించిన పాట అయితే వినేశారు సందడి సందడిలు. ఈ క్వశ్చన్ పాపం చాలా ఈజీ అనుకుంటా, అందరికి ఈజీగా ఆన్సర్స్ చాలా పంపించేశారు. మరి ఎందుకు ఏంటంటే రెండు పాటలు వినిపించా, ఆ రెండు పాటల్లో ఉన్న సిమిలారిటీని కనుక్కోండి అని అన్నాను. బట్ ఇప్పుడే విన్న వాళ్ళకైతే కష్టం అనుకోండి, కానీ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు కదా. చూద్దాం, ఫస్ట్ అవి చూసేద్దాం, అండ్ ఆ తర్వాత ఎవరు ఎవరు ఏమేమి ఆన్సర్స్ కరెక్టా కాదా అని చెప్పేస్తాను. మరి చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ చేశారు అనేది, ఎవరు పంపించారు అంటే శ్రీరాములయ్య కాదండి, గౌస్కర్.

ఎస్ కౌస్ గారు కాదండి. నెక్స్ట్ ఇంకా అదిరిందల్లుడు అంటూ శ్రీనివాస్ తిరుపతి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ పంపించారు. ఈరోజు మీకు అలా లక్ అలా కలదోచినట్టుంది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, నాలుగోసారి కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు అదిరింది అల్లుడు అంటూ పంపించారు. అండ్ నందిగామ నుంచి తేజస్వి గారు కరెక్ట్ ఆన్సర్, తేజస్విని కరెక్ట్ ఆన్సర్. నాసిక అండ్ వేణు దేశాయపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు, ఓకే, కానీ ఆన్సర్ సినిమా పేరు కాదు, ఆ సిమిలారిటీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. మాధవి గారు ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి శ్రీవిద్య గారు కరెక్ట్ ఆన్సర్. నార్కెట్ పల్లి నుంచి వెంకటేశం గారు, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. ముసాపేట నుంచి డైరెక్టర్ బి గోపాల్ అయితే కాదండి, నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పొద్దుటూరు నుంచి సంధ్య గారు, దస్తగిరి గారు. అండ్ అలాగే కళ్యాణ్ యాదవ్ గారు పొన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ మాధవ స్వామి గారు అండ్ సునీత గారు రాజోల్ నుంచి. అండ్ కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రేమికుడు కూడా పాడే పాట అంట, వెరీ నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళా నుంచి సుభాన్ గారు, రషీదా బేగం పంపించారనమాట ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు కొల్లాపూర్ నుంచి పంపించారు రెండు మూవీస్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జమ్మేపాలెం నుంచి భారతి గారు అండ్ వెంకటకృష్ణయ్య గారు పంపించారు. ఓకే, మీ ఇంటి పేరుని జయన్ పంపించండి సారీ, లేకపోతే నెల్లూరుని ఫస్ట్ పెట్టండి, ఓకేనా. నెల్లూరు నుంచి పంపించారు, సో ఆన్సర్ అది ఇందాక దానికి, కానీ అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా మున్నెమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ నుంచి రామాంజనేయులు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి డిఎస్పీ మ్యూజిక్ అనుకుంటా అంటున్నారు, ఓకే, బట్ చూద్దాం ఇది కరెక్టా కాదా అనేది, కానీ వేరే ఆన్సర్ ఉంది ఎగ్జాక్ట్ గా అయితే. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు అని అంటే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. మీరు వినిపించిన రెండు పాటల్లో అంటూ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి కరుణ గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీకార్తిక, శ్రవంతి నెరడుచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లితిక, ఆద్య అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలు హాయ్ చెబుతున్నారు మేడం అంటున్నారా, ఓకే. అందరికీ లితీక్ష, ఆద్య, ఫాల్గుణ్, కృష్ణ అందరికీ కూడా హాయ్. నెక్స్ట్ ఇంకా సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు దిల్షుక్ నగర్ నుంచి వర్ణిక గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వర్ణిక గ్రేట్ టు బేబీ, ఓకే ఓకే వర్ణిక. నెక్స్ట్ ఇంకా కామన్ పాయింట్ అంటే సర్దార్ గారు పంపించారు కరెక్ట్ గా. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ గా. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. అండ్ ధనంజయ్ గారు సినికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ క్రియేటివిటీ గుడ్ ఆఫ్టర్నూన్, చాలా రోజుల తర్వాత ఆఫ్టర్నూన్ షోకి వచ్చారు అంటూ సంధ్య పంపించింది, హాయ్ హాయ్ సంధ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ కర్నూలు నుంచి. నెక్స్ట్ ఇంకా మార్కపూర్ నుంచి మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ గా పంపించారు. నెక్స్ట్ ఇంకా హన్సిక కాదు, నరసింహ గారు, పద్మాభాయ్ గారు. అండ్ అలాగే నా ఫేవరెట్ సాంగ్ వేశారు చందూజీ అంటూ విక్రాంత్ రోణాది అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ రామ్ మోహన్, కావ్య, బాలసుబ్రహ్మణ్యం, సరస్వతి అండ్ ఫ్యామిలీ అందరూ ఆన్సర్ చేశారు, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ లత గారు ఉయ్యూరు నుంచి. అండ్ చిన్నమ్మాయి గారు, హలో చందనమ్మ ఎలా ఉన్నావు అంటున్నారు, బాగున్నానండి మీరు బాగున్నారా. అండ్ అలాగే ఇప్పుడే ట్యూన్ చేసే క్వశ్చన్ వినలేదు చెప్తారా అంటూ షణ్ముఖి గారు అడుగుతున్నారు. నాకు ఆ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇంకా రావట్లే అంటే మన లిజినెస్ అలా అలా అలా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, ఇంకొన్ని మెసేజెస్ ఉన్నాయి ఆన్సర్ రివీల్ చేసేస్తా, కొంచెం వెయిట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దరు. అండ్ నెక్స్ట్ ఇంకా సోమనాథన్ జనార్దన్ గారు తాడపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఉమ్మన్ జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. గోదావరి కాదండి, కౌస్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా రామరామ కృష్ణ కృష్ణ కూడా కాదు, శివయ్య గారు, కాంతమ్మ గారు అండ్ ఫ్యామిలీ.

ధర్మవరం నుంచి అండ్ శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి డిఎస్పీ కంపోజిషన్ అంటున్నారు, చెప్తాను అది కాదా అవునా అనేది. అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు అండ్ అలాగే హాయ్ అంటూ చిరంజీవి గారు పంపించారు. ఓకే హాయ్ అండి మీకు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నరేష్ గారు, రోజా గారు పంపించారు. అండ్ అలాగే ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు, షో బాగుంది చందన అంటున్నారు శాంతినగర్ నుంచి. ఓకే ఒక్కడు థ్యాంక్ యూ సో మచ్, అందుకే మీరు 4 రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించేశారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మస్కా మూవీ నుంచి గుండె గోదారిలా అనే సాంగ్ వినిపించాను అండ్ శివం మూవీ నుంచి గుండె జారి అనే పాట వినిపించాను. గుండె ఆగిపోతాందే ఈ సాంగ్ వినిపించాను కదా. మరి ఈ రెండు పాటల్లో మనకి ఒకటి కాదు రెండు కాదు మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, రెండు కూడా ఒకే పేరుతో మొదలయ్యే పాటలు అండ్ రెండు కూడా గుండె అనే పదంతో మొదలయ్యే పాటలు. అండ్ మూడోది ఏంటి, ఈ రెండు పాటల్లో హీరో కూడా సేమ్ అన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా. ఈ రోజు నేను 6 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి అందరూ కూడా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక తాత మనవాళ్ళు ఉన్నారనమాట, అంటే ఒక ఊర్లో తాత మనవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్దాం అని అనుకుంటారు. అప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు కదా, వాడు అడుగుతాడు అనమాట, తాత ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తాతని అడుగుతాడు. అప్పుడు ఆ తాత అంటాడు, ఈ రోజు మనం అజబి దపఫ విశ్వేశకి స్వామి వారిని కలవడానికి వెళ్తున్నాం అని అంటాడంట. మళ్ళీ వినండి జాగ్రత్తగా, తాత ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం మనవడు అడిగాడు. అప్పుడు తాత అన్నాడు, ఈ రోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం అన్నారు. ఇంతకీ ఎవరి స్వామి మీకు తెలుసా? ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఈ స్వామి ఎవరు అనేది. తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి లెనిన్ మూవీలో సాంగ్ వింటూ.

లెనిన్ నుంచి సాంగ్ వినేశారు కదా, క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మనకి ఇద్దరు తాత మనవాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మనవడు అన్నాడు, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తాత అని. అన్నప్పుడు మనవడిని తాత ఏమని చెప్పాడంటే, ఈ రోజు మనం అజభి దపఫ విశ్వేశకి స్వాముల వారిని కలవడానికి వెళ్తున్నాం నాన్న అని చెప్పాడంట. మరింతకి ఎవరా స్వాములు వారు, మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించింది, అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ కొంతమందికి తెలియదు. మరి చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారో. సో 4 ఆన్సర్స్ కరెక్ట్ పంపించి ఇది రాంగ్ అయిపోయింది, పర్వాలేదు లేండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, దత్తాత్రేయ స్వాములు వారట కాదండి. మరి నెక్స్ట్ ఎవరు పంపించారు అని అంటే, యనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రామస్వామి గారు అనుకుంటున్నారు, నరేష్ గారు రోజా గారు కాదండి. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, వారేవా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి గారు, అయ్యప్ప స్వామి కాదండి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి ఉపేంద్ర గారు అండ్ ఫ్యామిలీ కూడా సేమ్ ఆన్సర్ చేశారు, కాదు. అండ్ మధుప్రియ కాదు, మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి సాయిబాబా దగ్గరికి వెళ్తున్నారు అనుకుంటున్నారా, కాదండి. అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అండి, పంపించారు, థ్యాంక్ యూ అండి. బందర్పల్లి నుంచి అంకయ్య గారు. నెక్స్ట్ ఇంకా గన్నవరం శ్రీనివాస్ గారు పంపించారు తిరుపతి నుంచి, ఆయన పేర్లలో మొదటి అక్షరాలు. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అక్క ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అంట, ఎవరు? కళ్యాణ్ యాదవ్ అండ్ భాను రుత్విక్. నువ్వు ఆ సినిమా చూస్తే అర్థమయ్యే తమ్ముడు, సినిమా చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. మరి నెక్స్ట్ ఇంకెవరు చేశారు ఆన్సర్ అని అంటే, శివుడు పంపించారు. శివుడు ఆన్సరా? శివుడి దగ్గరికి వెళ్తున్నారా? వర్ణిక పంపించింది అనమాట దిల్షుక్ నగర్ నుంచి, కాదు కాదు. ఇదే ఆన్సర్ ని దమ్మాయిగూడ నుంచి రామలింగాచారి గారు కూడా పంపించారు, కాదు. అండ్ అయ్యప్ప స్వామి అనుకుంటున్నారు, నరసింహ గారు పద్మాభాయ్ గారు వల్లూరు నుంచి, కాదండి. అండ్ అభయ ఆంజనేయ స్వామి అనుకుంటున్నారు విజయవాడ నుంచి, కాదు కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నారు, మాధవ స్వామి అని కూడా అనుకుంటున్నారు. సునీత గారు రాజోల్ నుంచి, కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మే నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటున్నారు. అయ్యో అయ్యో, అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్లి దర్శించుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు. మరింతకి ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పిన తర్వాత షాక్ అవ్వకండి, అంటే రాంగ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు మాటవే. సో ఈలోపు ఇంకొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరు పంపించారు అనేది. విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కాశీకి వెళ్తున్నారా? కానీ కాదండి. అండ్ భీమేశ్వర స్వామి కలవడానికి వెళ్తున్నారా టెంపుల్ కి? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సో అది కూడా కాదు. అజఫి దపఫ విశ్వేశకి స్వాముల వారు అని అంటే ఎవరు అని అంటే, కృష్ణునికి బావగా ఉన్న అర్జునుడు అనమాట. ఇది కూడా ఎందులో తెలుసా? ఒక సినిమాలో, అంటే డైరెక్ట్ గా వెళ్లరు, ఒక సినిమాలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలో అర్జునుని వేసిన వేషం అనమాట. అది కూడా ఒక స్వామి వేషం వేస్తాడు, అలా వేసిన వేషమే ఈ అజభి దపఫ విశ్వేశకి అనమాట. అయ్యో గుర్తొచ్చేసిందా? చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి. ఆ అంటే అర్జునుడు, జ అంటే జేత్రుడు, భి అంటే భీవత్స, ద అంటే ధనుంజయ, ప అంటే ఫల్గుణ, ప అంటే పార్థ, వి అంటే విజయ, స్వే అంటే శ్వేతవాహన, స అంటే సవ్యసాచి, కి అంటే కిరీటి. ఇలా తన అన్ని పేర్లను కలిపి మొదటి అక్షరాలతో ఈ యొక్క స్వామి పేరుని ఒకటి క్రియేట్ చేసి ఒక ఫేక్ స్వామిగా తన సుభద్రాన్ని కలవడానికి అక్కడ కూర్చుని ఒక వేషం వేస్తాడనమాట. అది కూడా శ్రీకృష్ణుల వారే వేయమని చెప్పి అది ఆర్డర్ పాస్ చేస్తారు ఆ సినిమాలో. సో అందువల్ల ఇదనమాట ఆన్సర్. సరే మన సందడి సందడిలో ఫైనల్లీ చిన్న క్వశ్చన్, అంటే ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మరి దీనికి తెలిస్తే ఆన్సర్ చేసేయండి. చిటారు కొమ్మను చిట్టికుండా కొట్టావంటే కోటి లింగాలే, జాగ్రత్త. మరేంటది? చిటారు కొమ్మను చిట్టికుండా కొట్టావంటే కోటి లింగాలే, ఏంటది ఆన్సర్? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

సో ఈ ఆన్సర్ దగ్గరగా మనం వెళ్తే మనకి అలానే గుండె ధక్ ధక్ ధక్ అని కొట్టుకుంటుంది. అది మరి సంగతి. మరి క్వశ్చన్ ఏంటి అంటే, చిటారు కొమ్మను చిట్టి కుండ కొట్టావంటే కోటి లింగాలే, జాగ్రత్త. మరి ఇందుకే ఆన్సర్ ఏంటి, అదేంటి కనుక్కోండి. ఆన్సర్ చేసేయండిన్న. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అనేది. చందనమ్మ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటూ రాజశేఖర్ గారు అదే నుంచి అడుగుతున్నారు. త్వరలోనే వస్తానండి, అతి త్వరలో రావడానికే ట్రై చేస్తా మాక్సిమం, బట్ పండగ రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాను, మీ అందరినీ కలుస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మొత్తం మీద కన్ఫ్యూజ్ చేసి 5వ ప్రశ్న వికెట్ పడగొట్టేశారు. టోటల్ గా ప్రోగ్రామ్ సూపర్ అంట. మీకు తెలిసిన ఆన్సరే అండి, కానీ అది అలా అలా అలా పక్కకి వెళ్ళింది ట్రాక్ అంతే. బట్ శాంతినగర్ నుంచి ఓకే ఇక్కడ గారు, మీరు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఇది కూడా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అయింది. అది హ్యాట్రిక్ కాదు, ఇది పాంచ్ పటాక్ అదేది పంచ్ అనమాట పెద్దది. అది సంగతి. సో కరెక్ట్. నెక్స్ట్ ఇంకా విజయ వాళ్ళ నుంచి కరుణ గారు కూడా పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరర్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట నుంచి నరేష్ గారు మిఠాయి పొట్లం అంటున్నారు, కాదండి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ పడన్ నుంచి. అండ్ విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూపర్ చందన అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరు పంపించారు, పేరు పేరు పేరు మాధవ స్వామి, సునీత గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కోనసీమ జిల్లా నుంచి పంపించారు పంతాడి శ్రీనివాస్ గారు, గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈతకాళ్ళు కాదండి, కోడుమూరు నుంచి ఉపేంద్ర గారు. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామచరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కళ్యాణ్ గారు, భాను గారు, రిత్విక గుంటూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు దానిమ్మ పండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ తాడిపత్రి నుంచి సత్యభార్గవి గారు, మిఠాయి పొట్లం కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దేవ

సక్సేనా గారు తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చింతకాయ లేదా చింతపండు అంట, రమేష్ గారు వెంకటాచలపతి గారు అనంతపూర్ నుంచి కాదండి. అండ్ అలాగే విజయలక్ష్మి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమనపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకార్తిక, శ్రేవంతి, నెర్రుషెల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి కరెక్ట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోపాలకృష్ణమాచారి గారు పాలోజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి వై మార్కండేయ లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య గారు, సునంద గారు అనంతపూర్ నుంచి పంపించారు, ఉసిరికాయ చెట్టు కాదండి. అండ్ అలాగే మార్కాపూర్ నుంచి శివాజీనగర్ నుంచి, యా ఓకే, మస్తాన్ వలి గారు, ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంధ్య రొద్దిటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్లుకుండ కాదు, విడవలూరు నుంచి పంపించారట చంద్రగారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లత గారు వియూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ గారు మారుతి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు థ్యాంక్ యూ. అండ్ తలంపాడు నుంచి పంపించారు అరటిగెల కాదండి, మధుప్రసాద్ గారు. అండ్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. షద్నాజీ మా చిన్నప్పుడు క్వశ్చన్స్ అది కాదు అంటూ పంపించారు, కానీ నేను మార్చా, ఇది మన క్రియేటివిటీ. సో ఇంకా రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. బట్ ఇంతటితో మన సందడి సందడి అయిపోయింది కాబట్టి ఇంకెవ్వరు ఆన్సర్స్ చేయొద్దు 4 o'clock తర్వాత. సో మీ ఆన్సర్స్ ఎవరైతే ఉన్నాయో వాటి వరకు చదివి వినిపించి ఆన్సర్ రివీల్ చేస్తాను న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. సో ఇది మన సందడి సందడి. స్టే ట్యూన్ టు విత్ భారతి.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. కృత్రిమ మేధస్సు ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు అనేది అపోహ మాత్రమే అని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈరోజు కలిశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 3D పద్దతిలో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్న ఖ్యాతి మన రాష్ట్రానికే దక్కుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా బుర్రుపాలెంలో తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పెమ్మసానికి గ్రామస్తులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పీఎంఏవై గ్రామీణ్ కార్యక్రమంలో 3D విధానంలో ఇళ్లను నిర్మించడం దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50 మంది లబ్దిదారులకు 34,74,707 రూపాయలు విలువైన చెక్కులను ఆయన ఈరోజు అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్దికి సరస్ మేళా వేదిక కానుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం 31వ తేదీ వరకు పొడిగించింది. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 సిరీస్ లో భాగంగా 3వ T20 మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 o'clock 4 minutes 10 seconds అయిపోయింది. వివిధాకి అయితే ఎంటర్ ఇచ్చేసాం, బట్ మన లిజనర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా, మరి వాళ్ళ ఆన్సర్స్ ని ఒక్కసారి అలా అలా చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే ముందుగా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నారు. చిట్టారు కొమ్మను చిట్టికుండ కొట్టామంటే కోటిలింగాలి, అంటే తేనె పట్ట అనమాట. చూడడానికి ఒక కుండలా ఉంటుంది కదా, దాన్ని కొడితే అది మనల్ని కొడతాయి. కుట్టాక మనకి ఏమొస్తుంది, ఒక ఒక చిన్న ర్యాష్ లాగా వస్తుంది, అవన్నీ కలిపితే కోటిలింగాలి అనమాట. అది ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ ఈ ఆన్సర్స్ ని నాకు ఇంకెవరెవరు చేశారు ఫైనల్ గా అంటే, దేవకి దేవి గారు హర్షిత మదనపల్లి నుంచి తేనె పట్టు అంటూ పంపించారు, అండ్ వరికంకి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, అండ్ మోహన్ రెడ్డి గారు కున్నూర్ విలేజ్ నుంచి పంపించారు తేనె పట్టు అంటూ, అండ్ మున్నమ్మ గారు పంపించారు పెద్దపరియా విలేజ్ నుంచి కరెక్ట్ గా తేనె పట్టు అంటూ, అండ్ ఆన్సర్ ఊటీ కాదు, సునీత గారు రాజోల్ నుంచి. అండ్ చందన మేడం సందడి సందడి కార్యక్రమానికి సెలవు బాయ్ నమస్తే, ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది థ్యాంక్ యూ అంటున్నారు. జనార్దన్ రావు గారు తాడిపత్రి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా నేను తేనె పట్టు కూడా పట్టాను, తేనె పట్టను కూడా పెట్టాను అంటారు. పెట్టారండి, నేను కాదనలేదు, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. సో సతీభార్గవి గారు నెక్స్ట్ ఇంకా చింతకాయలు కాదు అనంతపూర్ నుంచి పంపించారు సునంద గారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఖదర్బాద్ విలేజ్ నుంచియా, ఓకే వడ్డే రంగా గారు తేనె తుట్టే అంటున్నారు, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నా కోసం టీ పంపించారు థ్యాంక్ యూ శంకర్ గారు రాజోల్ నుంచి. సో అది విషయం. మరి ఈ రోజు మన వివిధాలో ఒక అందమైన కథానాయిక నటించి మనకి వినిపించిన పాటలు అనమాట. మరింతకీ ఎవరా కథానాయిక అంటే, ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న మన క్యూట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనమాట. మరి రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే అలా వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

మన్మధుడు టూర్ నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం వివిధలో, మరి రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా మనమైతే తన నటించిన సినిమాల్లోంచి సాంగ్స్ వింటూ ఉన్నాం కదా. మరి నెక్స్ట్ కిక్ టూ నుంచి మరొక సాంగ్ అయితే వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

ధృవ మూవీ నుంచి సాంగ్ వినేశారు మనమున్నాం వివిధలో. మరి ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్డే సందర్భంగా వివిధలో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి నెక్స్ట్ సరైనోడు మూవీ నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

క్లాక్ 32:15 అయిపోయింది. వివిధాలో మనమున్నాం. మరి నెక్స్ట్ మీకోసం రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగ నుంచి సాంగ్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సో వివిధ ప్రోగ్రామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. అండ్ చివరిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పండుగ చేసుకో మూవీ నుంచి సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్ తో నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. అండ్ త్వరలోనే మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిత్యందన, సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీరింతవరకు విన్న ఈ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి కేంద్రం నుంచి వెలువన్నవి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. పాటల పరవళ్ళు. ఈనాటి పాటల పరవళ్ళు కార్యక్రమంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అలాగే ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ పాటలు వింటారు. ఆత్మీయ శ్రోతలందరికీ నమస్కారం. మీ అందరికీ మరో చక్కని విషయంతో మీ ముందుకు వచ్చాను. మనిషికి ఆరోగ్యం అంటే ఏమిటి? జబ్బులు లేకపోవటమేనా? కాదు, శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యవంతమైన మనసే ఆనందకరమైన జీవితానికి అసలైన చిరునామా. ప్రతి సంవత్సరం 10 అక్టోబర్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచటం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలవటం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ అంశం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని పాటను ఇప్పుడు వింటారు. సినిమా పాటను, డాడీ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం చంద్రబోస్. పాట విన్న తర్వాత అంశం గురించి మరికొంత సమాచారం వింటారు.

మీరు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ పాటలు వింటున్నారు. ప్రియమైన శ్రోతల్లారా, ఒక్కసారి ఆలోచించండి. మన శరీరానికి గాయమైతే వెంటనే మందు వేయించుకుంటాం, జ్వరం వస్తే వైద్యుణ్ణి సంప్రదిస్తాం, మరి మనసు బాధపడితే, ఆందోళన కలిగితే, ఒంటరిగా ఉన్నామనే భావన కలిగితే వాటిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు, కుటుంబ బాధ్యతలతో పెద్దలు ఆందోళన చెందుతారు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో అపార్థాలు, ఇలా ఎన్నో కారణాలు మనసుపై ప్రభావం చూపుతాయి. కొంతకాలం బాధపడటం సహజమే, కానీ బాధ, ఆందోళన ఎక్కువ కాలం కొనసాగి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే సహాయం తీసుకోవటం అవసరం. మరి ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక సినిమా పాట వింటారు. నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని, పూర్ణిమ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్. పాట విన్న తర్వాత మరలా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి మరికొన్ని వివరాలు వింటారు.

మీరు వింటున్నారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ పాటలు వింటున్నారు. గుర్తుంచుకోండి, మానసిక సమస్య గురించి మాట్లాడటం బలహీనత కాదు, సహాయం కోరటం ధైర్యానికి

గుర్తు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మనం కొన్ని చిన్న అలవాట్లను పాటించవచ్చు. ప్రతిరోజు తగినంత నిద్రపోవాలి, పోషకాహారం తీసుకోవాలి, శారీరక వ్యాయామం చేయాలి, మనసుకు ప్రశాంతతనిచ్చే సంగీతాన్ని వినాలి, కుటుంబ సభ్యులతో స్నేహితులతో మనస్సులోని భావాలను పంచుకోవాలి, అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వారి బాధను చిన్నచూపు చూడకూడదు. ఎవరైనా తమ సమస్యను మనతో పంచుకుంటే శ్రద్ధగా వినాలి, విమర్శించకుండా ఎగతాళి చేయకుండా వారికి తోడుగా నిలవాలి. సమస్య తీవ్రంగా ఉంటే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం పొందేలా ప్రోత్సహించాలి. మీరు వింటున్నారు మానసిక అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని వివరాలు. మరికొన్ని వివరాలు ఈ దినోత్సవం గురించి వినే ముందు మరొక సినిమా పాట ఇప్పుడు వింటారు. సంతోషం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్.

మీరు వింటున్నారు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటూ పాటలు వింటున్నారు. ప్రియమైన శ్రోతలారా, మనిషికి ఖరీదైన బహుమతులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా పలకరించవచ్చు. సమస్యను పరిష్కరించలేకపోయినా పర్వాలేదు, కానీ ఓపికగా వినవచ్చు. ఎందుకంటే ఒక ఆప్యాయమైన మాట, ఒక చిన్న పలకరింపు, ఒక భరోసా మరొకరి జీవితంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు. ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనమంతా ఒక సంకల్పం చేద్దాం. మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఇతరుల భావాలను గౌరవిద్దాం, మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడుదాం, అవసరమైన వారికి అండగా నిలుద్దాం. మనసును గెలిస్తే జీవితాన్ని గెలిచినట్లే, మనసుకు తోడుగా నిలిస్తే మానవత్వాన్ని నిలబెట్టినట్లే. మంచి ఆలోచనలతో, ప్రశాంతమైన మనసుతో, ప్రేమానురాగాలతో మన జీవితాలను ఆనందమయం చేసుకుందాం. మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మన జీవితం ఆనందంగా సాగాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. అంటే మనసు ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు ముగించాను.

కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటారు. నమస్కారం ఆకాశవాణి శ్రోతలందరికీ, నా హృదయపూర్వక వందనాలు. కథలు చెప్పటం ఒక కళ అయితే, ఆ కథల ద్వారా మన జీవితాలను పరిచయం చేయటం ఒక గొప్ప విద్య. అలాంటి గొప్ప సాహితీవేత్త, రచయిత ఆర్కే నారాయణ్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్కే నారాయణ్ గారు 1906 అక్టోబర్ 10 జన్మించారు. చిన్న చిన్న విషయాలను కూడా ఆసక్తికరమైన కథలుగా చెప్పటం ఆయన ప్రత్యేకత. ఆయన రాసిన కథల్లో మన చుట్టూ కనిపించే సాధారణ మనసులు, వారి జీవితాలు, వారి కష్టాలు, సంతోషాలు కనిపిస్తాయి. మరి ఆర్కే నారాయణ్ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక సినిమా పాట వింటారు. స్వాతి కిరణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడినటువంటి పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

మీరు వింటున్నారు పాటల పరవిల్లు కార్యక్రమంలో ఆర్కే నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ సినిమా పాటలు వింటున్నారు. ఆయన రచనలో ఎంతో ప్రసిద్ధి పొందినది మాల్గుడి. మాల్గుడి అనేది ఆయన కథల కోసం సృష్టించిన ఒక ఊహాజనిత పట్టణం. ఆ పట్టణంలోని ప్రజల జీవితాలను చదువుతుంటే మన ఊరిలో జరుగుతున్న సంఘటనలే గుర్తుకొస్తాయి. స్వామి అండ్ ఫ్రెండ్స్ ది గైడ్ ఆయన ప్రసిద్ధి చెందినటువంటి రచనలో కొన్ని. ముఖ్యంగా పిల్లల జీవితాలు, స్నేహం, కుటుంబ సంబంధాలు, మనసుల ఆలోచనలు వీళ్ళందరినీ గురించి ఆయన ఎంతో సరళంగా వివరించారు. మరి ఆర్కే నారాయణ గారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక సినిమా పాట వింటారు. దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ మరియు కెఎస్ చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల.

పాటల పరవళ్ళు. పాటల పరవళ్ళు కార్యక్రమంలో ఆర్కే నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి, అంటే ఆర్కే నారాయణ గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ కొన్ని సినిమా పాటలు వింటున్నారు. ఆయన రచనలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతోమంది పాఠకులను ఆకట్టుకున్నాయి. సాహిత్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి గొప్ప పురస్కారాలు లభించాయి. ప్రియమైన శ్రోతల్లారా, మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనల్లో కూడా ఎన్నో కథలు దాగి ఉంటాయి. వాటిని గమనించటం, వాటి నుంచి మంచి విషయాలను నేర్చుకోవటం మనకు అవసరం. మరి ఆర్కే నారాయణ గారి రచనలు మనకు ఇదే విషయాన్ని గుర్తు చేస్తాయి. మరి ఆర్కే నారాయణ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కని సినిమా పాట ఇప్పుడు వింటారు. ఆర్యా చిత్రం కోసం సాగర్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న పాటల పరవళ్ళు కార్యక్రమంలో ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ పాటలు వింటున్నారు. పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది, మంచి కథలు చదివితే జీవితాన్ని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అందుకే మనమందరం పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుందాం. గొప్ప సాహితీవేత్త రచయిత ఆర్కే నారాయణ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మనమందరం ఘనమైన నివాళులు అర్పిస్తూ నమస్కారం. మీరింతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం గురించి మరియు ఆర్కే నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ సినిమా పాటలు విన్నారు.

3290503737. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు. మీరింతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమం విన్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. ఎన్జీ రంగా యూనివర్సిటీలో పీజీఎంబీఏ అగ్రిబిజినెస్ ప్రోగ్రాం. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ అగ్రిబిజినెస్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రోగ్రాం వివరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం, మొత్తం 60 సీట్లున్నాయి ఈ ప్రోగ్రాంకు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి. అలాగే అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ లామ్ గుంటూరు ఈ కోర్సును అందించే కళాశాలలుగా ఉన్నాయి. ఈ కోర్సుకు 2 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు ఐసీఏఆర్ గుర్తింపు పొందిన వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లేదా అనుబంధ కళాశాలల నుంచి 4 సంవత్సరాల వ్యవధి గల బీఎస్సీ అగ్రికల్చరల్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీవీఎస్సీ మరియు ఏహెచ్ బీఎఫ్ఎస్సీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఐసీఏఆర్ ఏఐడబ్ల్యూఈఏ అంటే అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్లో చెల్లుబాటు అయ్యే ర్యాంకు కార్డు కలిగి ఉండాలి. జులై 1వ తేదీ నాటికి అభ్యర్థికి 40 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు రుసుము 1500 రూపాయలు ఉంటుంది. విశ్వవిద్యాలయ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు నింపిన తర్వాత నిర్ణీత దరఖాస్తు రుసుము 1500 రూపాయలను డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ సబ్మిషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసిన దరఖాస్తు ఫామ్కు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు అటెస్టెడ్ కాపీలను జతచేసి అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీఏ ప్రోగ్రాం 2026-27 అని కవర్పై రాసి రిజిస్టార్ ఆంగ్రు లామ్ గుంటూరు చిరునామాకు హార్డ్ కాపీ పంపించాలి. ఏసీఏఆర్ ఏఐడబ్ల్యూఈఏలో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తారు. అక్టోబర్ 11వ తేదీ

దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. మరి హార్డ్ కాపీ అందజేయటానికి 13వ తేదీ చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.angraeu.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.angraeu.ac.in.

ఉద్యోగ సమాచారం. డీజీఎల్ఎల్లో నావిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు. దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం ఇప్పుడు వింటారు. భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్ డీజీఎల్ఎల్ విశాఖపట్నం అర్హులైనటువంటి భారతీయ పౌరుల నుంచి నౌకాయాన సహాయకుల అభ్యర్థికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు, ఖాళీలు, నావిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్ 3. మరి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ది డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, దీప్ భవన్, పోర్ట్ రెసిడెంటల్ ఏరియా, సాలిగ్రామాపురం, విశాఖపట్నం 530024, ఆంధ్రప్రదేశ్. ఈ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. చిరునామా మరొకసారి వినండి. ది డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, దీప్ భవన్, పోర్ట్ రెసిడెంటల్ ఏరియా, సాలిగ్రామాపురం, విశాఖపట్నం 530024, ఆంధ్రప్రదేశ్. ఈ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 1 దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.dgll.nic.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి. www.dgll.nic.in. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. పీత చిత్రం కోసం మధుప్రియ రంకి పాడినటువంటి పాట వింటారు. సంగీతం శక్తికాంత్ కార్తీక్ శాస్త్రి.

కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్. ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన పరిణామాలను మీ ముందుకు తీసుకొచ్చే అంతర్జాతీయ వార్తా విశేషాల్లోకి స్వాగతం. దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భద్రతాపరమైన పరిణామాలు, ఇలా గత వారం ప్రపంచాన్ని

ప్రభావితం చేసిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల గురించి తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని విమానాశ్రయంపై దాడి జరిగినట్లు హౌతీ వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు రియాద్కు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ పరిస్థితులు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపైన, ప్రాంతీయ భద్రతపైన ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచ చమురు ధరలపై అందరి దృష్టి అనే అంశం గురించి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధి పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలపై వెలువడినటువంటి సంకేతాలతో అక్టోబర్ 9 చమురు ధరలు తగ్గాయి. అయితే మధ్యప్రాచ్యం పరిస్థితులు మారితే చమురు సరఫరా రవాణా ఖర్చులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా ఆర్థిక రంగంలో పరిణామాల గురించి. అమెరికాలో ఉద్యోగాల కల్పనపై వెలువడిన గణాంకాలు ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. సెప్టెంబర్ నెలలో అంచనాల కంటే తక్కువగా ఉద్యోగాలు పెరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు వడ్డీ రేట్లు, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలపై ఆరాటం. దక్షిణామెరికా దేశమైన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలు డాసిల్వా, ప్లావియో బొల్సనారో వీరిద్దరి మధ్య పోటీపై అంతర్జాతీయ మీడియా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఎన్నికల ఫలితాలు బ్రెజిల్ భవిష్యత్ విధానాలతో పాటు ప్రపంచ దేశాలతో ఆ దేశ సంబంధాలపైన ప్రభావం చూపవచ్చు. మరి ఇప్పుడు తెలుసుకుందాం నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ ఆసక్తి గురించి. 2026 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ శాంతి, మానవ హక్కులు, దేశాల మధ్య సహకారం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారం ప్రాధాన్యతను చాటి చెబుతుంది. ప్రపంచంలో శాంతి స్థాపనకు సహకారం అందించే ప్రయత్నాలకు ఈ అవార్డు మరింత గుర్తింపును కల్పిస్తుంది.

ప్రపంచ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది మందగించే అవకాశముందని ఐక్యరాజ్య సమితి వాణిజ్య సంస్థ అంచనా వేసింది. ఇంధన సంక్షోభం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు దీనికి కారణాలుగా పేర్కొంది. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరాన్ని నిపుణులు మరోసారి గుర్తు

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా విస్తరిస్తుంది. విద్య, వైద్యం, పరిశ్రమల్లో కొత్త అవకాశాలతో బాధ్యతాయుతమైన వినియోగంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు అమెరికాలో జాతీయ స్థాయి శాస్త్ర సాంకేతిక పురస్కారాలు అందజేశారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ శ్రీ సత్య నాదెళ్ల గారు కూడా పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. మరొకసారి వినండి. సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు అమెరికాలో జాతీయ స్థాయి శాస్త్ర సాంకేతిక పురస్కారాలు అందజేశారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ శ్రీ సత్య నాదెళ్ల గారు కూడా ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అధిపతి క్రిస్టలీనా జార్జీవా ప్రపంచ దేశాలు పెరుగుతున్న అప్పులు, ఆర్థిక అసమానతలను ఎదుర్కోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు ప్రభావాలపైన ఆమె దృష్టి సారించారు.

ఇవి గత వారం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ వార్తా విశేషాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు, శాంతి

మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. రంగస్థలం చిత్రం కోసం ఎంఎం మానసి పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

శ్రోతలకు గమనిక. ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనస్సు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 83 32 90 50 37. గమనిక విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్టానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను మంత్రిమండలి ఖరారు చేసింది. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్తో సహా 8 కేటగిరీల్లో రిజర్వేషన్ను ఖరారు చేసింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్లు పాత్రికేయులకు వెల్లడించారు. ఒక్క జెడ్పీ చైర్పర్సన్ మినహా మిగిలిన అన్ని పదవులకు బీసీలకు 24% మించి రిజర్వేషన్లు వర్తింపు చేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సు చేసిందని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు. పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73% రిజర్వేషన్లు, సర్పంచ్లలో 27.95%, ఎంపీటీసీలకు 25.55%, ఎంపీపీల్లో 24.6%, జెడ్పీటీసీలకు 24.6%, జెడ్పీ చైర్పర్సన్లకు 23.08%, అర్బన్ వార్డు మెంబర్లకు 32.78% మేర బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా నిర్ణయించారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 32.03%, మేయర్లలో 35.02% మేర రిజర్వేషన్లు ఖరారు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరిస్తూ,
2: ఈ డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 28.18% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దీనికి అదనంగా 34% అన్నాం, దానికి పైగా రిజర్వేషన్ కల్పించడానికి పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం చట్టబద్దంగా ఉంది. 6% పైగా పార్టీల పరంగా కల్పిస్తున్నాం.
1: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట మంత్రివర్గం సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నవంబర్ 15 నాటికి ఎన్నికలు పూర్తి చేసి సాధారణ పాలనలోకి వెళ్లాలన్నారు. మంత్రులు మరింత చురుగ్గా ఉండటంతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బాధ్యత తీసుకోవాలని సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వికే సీనా నాయక్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేసిందని, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు వినాయక గుడి నుండి 1650 మీటర్ల పొడవున క్యూ లైన్లు, సీతమ్మవారి పాదాలు, మున్సిపల్ విద్యుత్ కార్యాలయాలు, రైల్వే స్థలంలో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలు నిర్మించామని తెలిపారు. నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా భోజన వసతి, 60 లక్షల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం

0: ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్టానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కృష్ణా డెల్టా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకు 500 TMCల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకు రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను విస్తరించి రాష్ట్రానికి మరింత ప్రయోజనం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఈ ప్రాంత రైతుల కష్టాన్ని తీర్చి సంపద సృష్టించిందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్లో గోదావరి జలాలను వినియోగిస్తూ పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు తాగునీటికి మళ్లించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 11 ఏళ్లలో 500 TMCల గోదావరి వరద నీరు కృష్ణా బేసిన్కు తరలించి సద్వినియోగం చేసుకున్నామని వెల్లడించారు.
1: ఈ సూపర్ ఎల్నినో సంవత్సరంలో కూడా 57 TMCల నీరిచ్చింది, 50,000 కోట్ల సంపద ఈ యొక్క కృష్ణా డెల్టాలో సృష్టించింది. కృష్ణా డెల్టాకే కాదు అటు రాయలసీమకు సైతం ఊపిరి పోసింది మన పట్టిసీమ అని చెప్పి ఈ రోజు రైతులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నీమ్ కోటెడ్ యూరియా 2015 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత వ్యవసాయ రంగ చరిత్రలో ముఖ్యంగా ఎరువుల నిర్వహణలో 2015వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. దేశంలోని రైతాంగానికి యూరియా కొరత లేకుండా చూడడంతో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేపపూత యూరియా నిర్ణయం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2015కు ముందు సాధారణ యూరియాపై లభించే భారీ రాయితీని ఆసరాగా చేసుకుని కొందరు దానిని వ్యవసాయేతర పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా మళ్లించేవారు. దీనివల్ల సీజన్లో రైతులకు తీవ్రమైన యూరియా కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా దేశంలో తయారయ్యే దిగుమతి చేసుకునే యూరియా మొత్తానికి 100% తప్పనిసరిగా వేపపూత పోయాలని 2015 మేలో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. వేపపూత పోసిన యూరియాను పరిశ్రమల్లో వాడటానికి వీలుండకపోవడంతో ఎరువుల మళ్లింపుకు పూర్తిగా అడ్డుకట్టుపడింది. వేపపూత యూరియా వల్ల కేవలం అక్రమాలు తగ్గడమే కాకుండా భూసారం, పంట దిగుబడులపై అద్భుతమైన ప్రభావం కనిపించింది. దీనిపై ఒక సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొంటూ
1: देश को निकालने के लिए ही हमने 3 सूत्रों पर एक साथ काम करना शुरू किया. एक यूरिया की 100% नीम कोटिंग की. दूसरा, हमने करोड़ों किसानों को सॉयल हेल्थ कार्ड दिए. और तीसरा, हमने यूरिया के उत्पादन को बढ़ाने पर जोर दिया. बंद पड़े फर्टिलाइजर प्लांट्स को ఫిర్ సే ఖోల్నే పర్ హమ్నే తాకత్ లగాయి.
0: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో విజయవాడలోని పున్నమిఘాట్లో నిర్వహించనున్న సరస్ ఆజీవిక మేళా 2026 కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సరస్ మేళాను ప్రారంభిస్తారని చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ మేళాలో స్వయం సహాయక బృందాల మహిళలు 600 స్టాల్స్ లో వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని రాష్ట వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ది సాధిస్తోందని ఉద్ఘాటించారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్టస్థాయి పోటీలను ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ పోటీలను బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, వారే రేపటి దేశ నిర్మాతలు, నాయకులని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రాష్ట మంత్రివర్గం ఈరోజు ఖరారు చేసింది. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రానికి జలభద్రత తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం.

0: ప్రారంభం కానున్నాయి. వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతర్మంతర స్థలే విరోధ సమాహ్వానేషు దిల్లీ ఆరక్షి బలేన ప్రవర్తితా సుదృఢ సురక్షా వ్యవస్థా. అనేకే సందిగ్ధాః నిరుద్ధాః రాష్ట్రీయ రాజధాన్యాం రేల మెట్రో సేవాః చ అంశికతయా ప్రభావితాః. సంవైధానిక సంస్థానాం దుర్బలీకరణస్య లోకతంత్రే చ జనవిశ్వాస భంజనస్య విపక్షోపరి భాజపా దళేన ఆక్షిప్తః గభీరారోపః. ప్రతివేషు దేశేషు వైశ్విక సురక్షా సమీకరణేషు చ భారతస్య సూక్ష్మదృష్టిః. ఆత్మనిర్భర భారత సంకల్పేన సశస్త్ర సేనాబలాని మహారూపాంతరణం ప్రాప్నువంతీతి రక్షామంత్రి రాజనాథ సింహః. సంయుక్తరాష్ట్రసభాయాం పాకిస్తానాయ భారతస్య దృఢ ప్రత్యుత్తరం. ఉక్తంచ యత్ జమ్ము కశ్మీరం వర్తతే భారతస్య అభిన్నం అంగం. అపిచ భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన అద్య బిహార కర్ణాటక హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీరేషు అతివృష్టేః వ్యంజితం పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. అద్య జంతర్మంతర స్థలే సీజేపీతి సమూహస్య విరోధ ప్రదర్శనస్య ఆహ్వానం వీక్ష్య దిల్లీ ఆరక్షిబలేన నవదిల్లీ క్షేత్రే వ్యాపక సురక్షా ప్రబంధాః విహితాః. యేన జనసురక్షా శాంతి వ్యవస్థా చ బాధితా న భవేత్. వార్తాహరైః సహ సంభాషణే దిల్లీ ఆరక్షి ఉపాయుక్తః కుమారాభిషేకః అవోచత్ యత్ క్షేత్రే లోకవ్యవస్థాయాః అక్షుణ్ణతాయై బహుషు స్థలేషు ఆరక్షిబలానాం నిక్షేపః కృతః. సహ సూచితవాన్ యత్ నవదిల్లీ మండలె పూర్వోపాయరూపేణ సఘన అన్వేషణ ప్రక్రియా ప్రచలతి. అథ చ అద్యతనే విరోధ ప్రదర్శనే భాగం గ్రహీతుం యతమానాః కతిపయ జనాః పూర్వమేవ నిరుద్ధాః. అపరతశ్చ యాతాయాతారక్షి ఉపాయుక్తః వికాస కుమారః న్యరూపయత్ యత్ నవదిల్లీ క్షేత్రే యాతాయాత నియమనస్య కారణాత్ దైనిక యాత్రికాణాం సౌవిధ్యాయ వైకల్పిక మార్గాణాం వ్యవస్థా క్రియతే యేన జనసామాన్యస్య గమనాగమనే కోపి వ్యాఘాతః న స్యాత్. భారతీయ జనతా దళస్య రాష్ట్రాధ్యక్షేణ నితిన నవీనేన అద్య విపక్షి దళానామోపరి దేశే అస్థిరతాం ఉత్పాదయితుం అథ చ విదేశీయ శక్తీనాం సంకేతేన కార్యం విధాతుం గభీరః ఆరోపః విహితః. నవదిల్ల్యాం వార్తాహరైః సహ సంభాషణే శ్రీనవీనేన విపక్షి దళానామోపరి ఆక్షేపః కృతః యత్తె దేశే అతీవ సంకటమయీం గభీరాం చ స్థితిం నిర్మాతుం ప్రయతంతె. సహ అగ్రే ప్రత్యపాదయత్ యత్ విపక్షిదలైః సంవిధానస్య నామ్ని మిథ్యా ప్రచారం కృత్వా జనమతస్య అపమాననం విధీయతే. రక్షామంత్రిణా రాజనాథసింహేన ప్రతిపాదితం యత్ భారతం ఆధునిక యుద్ధ కళాయాం అథ చ వైశ్విక సురక్షా వ్యవస్థాయాం సంభూయమానాన్ ద్రుత పరివర్తనాన్ సూక్ష్మతయా నిరీక్షతే. అద్య జోధపూర్ వాయుసేనా కేంద్రే 26,000 తరంగ శక్తి ఇతి యుద్ధాభ్యాసం సంబోధయన్ రక్షామంత్రి అవోచత్ యత్ పూర్వ ప్రతిష్ఠిత విశ్వ వ్యవస్థా తీవ్రగత్యా పరివర్తమానా వర్తతే. అపరత్ర ఉదీయమానాయాః నూతన వైశ్విక వ్యవస్థాయాః స్వరూపం ఏతావతాపి అనిశ్చితం వర్తతే.
2: टेक्नोलॉजी एंड म्यूचुअल कॉन्फिडेंस कम टुगेदर.
3: जब तकनीक और आपसी विश्वास एक साथ आते हैं तो यही हमारी साझेदारी की असली ताकत बनती है. आइए इस भावना को आगे बढ़ाएं, एक दूसरे से सीखें, नए प्रयोग करें और अपनी क्षमताओं को मजबूत करते हुए एयरोस्पेस तथा रक्षा सहयोग के क्षेत्र में नई संभावनाएं तलाशें. साथ ही यह सुनिश्चित करें कि हमारी ताकत का इस्तेमाल शांति सुरक्षा और स्थिरता बनाए रखने के लिए हो.
2: पीस सिक्योरिटी एंड स्टेबिलिटी.
1: అద్య మహాలయ పర్వ సోల్లాసం పరిపాల్యతే. యేన సహ భగవత్యాః దుర్గాయాః పారంపరికం ఆవాహనం అథ బంగాళప్రదేశస్య బృహత్తమస్య వార్షిక మహోత్సవస్య దుర్గాపూజాపర్వణః ఆగమన సందేశః.

ప్రసార వివరాలు. ఈ పూట రేపుదయం మేం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిరప సాగులో పాటించవలసిన మెలకువలు కృష్ణా జిల్లా విజ్ఞాన్ కేంద్రం గరికపాడు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ హార్టికల్చర్ డాక్టర్ కె లక్ష్మికల గారి ప్రసంగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో అందించబడుతుంది. 7:45 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ప్రసారమవుతాయి. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసుడు. ఈరోజు రాత్రి 8:00 దార్శనిక్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా బోడపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లోని పాటలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 అలనాటి మధురాలు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్తుతి అలాగే క్రీస్తు భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పాతవి కొత్తవి గురించి బ్రదర్ గీరా జీవరత్నం గారి వ్యాఖ్యానం, 6:35 రైతుకు సందేశం కార్యక్రమంలో గొర్రెలలో పోషకాహార లోపాల వల్ల వచ్చే వ్యాధులు నివారణ వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 ఆహారం ఆరోగ్యం, 7:15 మీకు తెలుసా జీకే క్విజ్ లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. అనంతరం దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారం మరియు విశేషత గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 8:15 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ప్రసారమవుతాయి. 8:30 ఏఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, రచన శ్రీ పి సూర్యరావు. 8:35 మనసు

వాళ్ళకి లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం. రేపుదయం 9:30 చిట్టి పలుకులు, పిల్లల లైఫ్ ఓన్ ఇన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో పిల్లలు చెప్పేటువంటి వారి మాటలు, పాటలు, కథలు, పద్యాలు మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమానికి పిల్లలు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టిడి కోడ్ 08596. ఇంకా ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. రేపుదయం 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపుదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం స్వరమై పలికే భక్తి. ఈనాటి స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రం కోసం ఘంటసాల గారు ఆలపించినటువంటి పాట వింటారు. సంగీతం పెండ్యాల, సాహిత్యం ఆత్రేయ.

ఓం నమో వెంకటేశాయ చిత్రం కోసం రమ్యా బెహ్రా పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేదవ్యాస.

తరువాత అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం అన్నమాచార్య కీర్తనల నుంచి వెలువడింది.

తదుపరి భద్రా చిత్రం కోసం సుమంగలి పాడినటువంటి పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

వెంగమాంబ చిత్రం కోసం గీతామాధురి, ఎన్ సాహితి, శ్రీ సౌమ్య, బి రమ్య పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వెంగమాంబ కీర్తనల నుంచి వెలువడింది అంటారు, చర్య కీర్తనల నుంచి.

మీరింతవరకు స్వరమై పలికే భక్తి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సినీ భక్తి గీతాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఆహారం ఆరోగ్యం. ఈనాటి ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో ఇప్పుడు వింటారు. నమస్కారం శ్రోతల్లారా, మీరు వింటున్నది మీకు నచ్చిన కార్యక్రమం. మీ ఆరోగ్యం, మీ ఆనందం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే మన ప్రత్యేక కార్యక్రమం ఆహారం ఆరోగ్యం. మన పెద్దలు ఊరికే అనలేదు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం మనకు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. మన రోజువారి ఆహారంలో అన్నం లేదా ఇతర ధాన్యాలతో పాటు పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు లేదా పాల పదార్థాలు, గింజలు వంటి వివిధ రకాల ఆహారాలను సమతుల్యంగా తీసుకోవాలి. రంగురంగుల కూరగాయలు, తాజా పండ్లు మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. పప్పులు, గుడ్లు వంటి ప్రోటీన్ కలిగినటువంటి ఆహారం శరీర ఎదుగుదలకు, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే తగినంత నీరు తాగటం కూడా చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైనటువంటి ద్రవాలను అందించడంతో పాటు మనం చురుగ్గా ఉండేందుకు నీరు తోడ్పడుతుంది. అయితే రుచిగా ఉందని ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. అధికంగా నూనె, ఉప్పు, చక్కెర కలిగినటువంటి ప్యాకేజ్డ్ ఆహారాలు, జంక్ ఫుడ్ను తరచుగా తీసుకోవడం తగ్గించాలి. వీటి స్థానంలో ఇంట్లో తయారు చేసినటువంటి తాజా పోషకమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారంతో పాటు సమయానికి భోజనం చేయటం, తగినంత నిద్రపోవటం, ప్రతిరోజు శారీరక వ్యాయామం చేయటం కూడా ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా పిల్లలు, యువత చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాటును పెంపొందించుకోవాలి. శ్రోతలరా, ఒక్కసారి ఆలోచించండి. మంచి ఆహారం మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం మంచి జీవితం. ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాలతో మళ్ళీ కలుద్దాం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బొరద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
5: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి

0: భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగు దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and mutual confidence come together. That is the true spirit of the Tarang mission. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate to strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the United
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X handle @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ చంద్ర తెలిపారు. బ్యాటరీల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు, ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళకువలు. ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళ్ళ గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారం. మనం చూసుకున్నట్లయితే మిరప అనేది మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంట. ఈ ఏడాది అంటే ఖరీఫ్ 2026-27 గాను సుమారు 100,000 హెక్టార్లో ఈ మిరప అనేది సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది దాదాపు 10,000 హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే రేటు అనేది మిరపకి ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈ రైతులు కూడా మిరప పంట వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీరు అందడం అనేది ఈ రైతులందరికీ కూడా ఒక కలగానే మిగిలిపోతుంది. ప్రస్తుతానికి ఎవరికైతే బోర్లు బావులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ పంటని సాగు చేస్తున్నారు. ఎందుకు అంటే మెయిన్ గా ఈ మిరప అనేది ఎక్కువగా నీటి అవసరం ఉన్న పంట కాబట్టి ఈ పంటకాలం మొత్తం కూడా నీరు ఎవరికైతే అందుతుందో వారినే వేసుకోమని కూడా మనము డిపార్ట్మెంట్ అయితే ఏమి, యూనివర్సిటీ అయితే ఏమి, కేవీకే నుంచి శాస్త్రవేత్తలు అయితే అందరూ కూడా రైతులకి సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మిరప వచ్చేసి మన జిల్లాలో నాటు వేసే దశ నుండి పూత దశ వరకు వివిధ దశలో ఉంది. మిరపలో మెయిన్ గా వచ్చే తెగుళ్ళు వచ్చేసి ఎండు తెగులు. అది నాటిన తర్వాత మొక్కలు ఎండి చచ్చిపోతుంది. అలా ప్రతిసారి పో మొక్కలు వేసుకుంటూ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే రైతులకు కూడా ఇబ్బందే. కాబట్టి మొక్క నాటే ముందు మాత్రం ఖచ్చితంగా 2 కేజీల ట్రైకోడర్మా వేడిని తీసుకుని 90 కేజీల పశువుల ఎరువు అలాగే 10 కేజీల వేప పిండిలో బాగా కలిపేసుకుని నీళ్లు చల్లుకొని మాగబెట్టుకుని బాగా బూజులాగా ఏర్పడిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఓ 10-15 రోజుల వరకు బాగా మాగిన తర్వాత దాన్ని భూమిలో వేసుకొని చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని అలాగే వేప పిండి వేయడం వల్ల మనకి ఏదైనా పురుగుల గుడ్లు గాని లేదా కోసస్థ దశలు గాని ఏమైనా భూమిలో ఉన్నట్లయితే అవి కూడా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైకోడర్మా విరిడేని 90 కేజీల పశువుల ఎరువు అలాగే 10 కేజీల వేప పిండితో కలిపి భూమిలో చల్లుకోవాలి. అది కూడా తేమ ఉన్నప్పుడు మాత్రమే భూమిలో చల్లుకోవాలి. దీన్ని ఎలాంటి రసాయనిక ఎరువులతో కానీ తెగులు మందులతో కానీ కలిపి భూమిలో చల్లరాదు. కాబట్టి పశువుల ఎరువు లేదా వెర్మీ కంపోస్ట్ కానీ, ఇప్పుడు బయట మార్కెట్లలో మనకి FOM దొరుకుతున్నాయి కాబట్టి అలాంటివి ఆర్గానిక్ మెన్యూర్స్ సేంద్రియ ఎరువులు వాటిలలో కలుపుకొని మాగబెట్టిన తర్వాతనే భూమిలో వేసుకోవాలి. అలాగే మనకి మిరప నాటిన తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య మనకి వేరుపురుగు. ఈ వేరుపురుగుని కూడా మనము ఈ జీవ శిలీంద్ర నాశనమైన ట్రైకోడర్మాతో పాటు మనము మెటారైజియం అనిసోప్లిగే అనేది కూడా మనకి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కాబట్టి 2 కేజీల మెటారైజియం ని 100 కేజీల పశువుల ఎరుపులో కలుపుకొని పొలంలో చల్లుకున్నట్లయితే వేరుపురుగు నుంచి రక్షించుకోవచ్చు. అలాగే కొద్దిపాటి వరకు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి పొగాకు లద్దె పురుగు కానీ శనగ పచ్చి పురుగు కానీ ఇలాంటి లార్వాలు ఏమైనా మనకి భూమిలో ఉన్నట్లయితే ఈ మెటారైజియం అనిసోప్లిగే వాటిని కూడా మనకి నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది దొరకని పక్షంలో మనకి వేరు పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే కార్బోఫ్యూరన్ 3G గుళికలు 10 కేజీలు

శరీరానికి చొప్పున చల్లుకున్నట్లయితే మనము ఈ వేరు పురుగుని చాలా వరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం నెల అయ్యింది, ఆల్రెడీ వేసి నెల అవుతుంది అన్న వాళ్ళు కూడా నెలలోపు ఈ ట్రైకోడర్మ విరిడే మాగబెట్టుకుని దాన్ని భూమిలో చల్లిన తర్వాత అరకదొలే ముందు మాత్రం ఈ పని చేసుకున్నట్లయితే కూడా కొంచెం వరకు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈ ట్రైకోడర్మ పొడి రూపంలోనే కాదు, మనకి ద్రవ రూపంలో కూడా దొరుకుతుంది కాబట్టి మేము 10-15 రోజులు దాన్ని పశువుల ఎరువులో మాగబెట్టి అంత సమయం లేదు అనుకునే వాళ్ళు ద్రవ రూపంలో కూడా ట్రైకోడర్మ విరిడే దొరుకుతుంది కాబట్టి దాన్ని 1 లీటర్ ట్రైకోడర్మ విరిడేని 100 కేజీల పశువుల ఎరువులో కలిపేసుకుని దాన్ని 48 గంటలు ఉంచి వెంటనే మనం భూమిలో చల్లేసుకోవచ్చు. కాబట్టి పొడి రూపం కన్నా కూడా ఈ ద్రవ రూపంని మనం ఎక్కువ రోజులు మాగబెట్టాల్సిన పని లేకుండా కొంచెం ఫాస్ట్ గా చల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యమైన అంశం మనకి ఎరువుల యాజమాన్యం. మనందరికీ తెలిసిందే నత్రజని అనేది మొక్క ఎదుగుదలకి అలాగే కాయ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. భాస్వరం అనేది వేరు పెరుగుదలకి అలాగే మనకి సూక్ష్మజీవులు ఉంటాయి భూమిలో వాటి ఎదుగుదలకి ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. పొటాషియం అందరికీ తెలిసిన విషయమే. పొటాషియం వచ్చేసి మనకి కాయ మంచి రంగునివ్వడానికి అలాగే బరువు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పొటాషియం వేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి రోగ నిరోధక శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి రికమెండేషన్ వచ్చేసి 200 కిలోల యూరియా అలాగే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, దీంతో 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇవి మనము సిఫారసు చేసిన ఎరువులు అన్నమాట మిరపకి వచ్చే 1 ఎకరానికి. అయితే ఖచ్చితంగా మొక్కలు వేసే ముందే ఆఖరి దుక్కులో భాస్వరం మొత్తం భూమిలో వేసేసుకోవాలి. ఈ నత్రజని పొటాష్ ఎరువులు మాత్రం 4 దఫాల్లాగా ఒక దఫాకి 65 కిలోలు యూరియాను 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపేసి మొక్కలు నాటిన 30, 60, 90 అలాగే 120 రోజుల వయసులో 4 దఫాలుగా వేసుకున్నట్లయితే మనకి దిగుబడులు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం వేప పిండితో కూడా కలిపి యూరియా వేసుకున్నట్లయితే ఈ నత్రజని వినియోగ సామర్థ్యం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూరియా వేసినప్పుడు కొంచెం వేప పిండి కూడా కలుపుకొని భూమిలో ఎరువులు వేసుకునేటప్పుడు వేసుకోండి. ఈ సంవత్సరం మనకి ఎరువుల కొరత అయితే లేదు, కాకపోతే వెళ్లే కొద్దీ ఎరువుల కొరత కూడా మనకి రావచ్చు. అలాగే మార్కెట్లో వీటి రేట్లు కూడా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా మనకి జీవన ఎరువులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన ఎరువులైన అజిటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, వ్యామ్, విసిక్యులర్ ఆర్బిస్క్యులర్ మైకోరైజా ఇలాంటి జీవన ఎరువుల్ని కూడా మనము మన రైతులు మిర్చి పంటలో వాడుకున్నట్లయితే అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని పొటాషియాన్ని మొక్కకి అందే విధంగా చేస్తాయి. కాబట్టి ఇంకా కొంచెం భూమి సారవంతంగా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీవన ఎరువుల్ని ఖచ్చితంగా మనము వాడుకునేలాగా చేసుకోవాలి. అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఎండలు ఎక్కువగా తీవ్రంగా ఉంటున్నాయి. మెయిన్ గా మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిలో కూడా మనకి ఎక్కువగా కూడా మొక్కలు పడవాకారంలో మొక్కలు గిడిసపారిపోవడం అలాంటివి గమనిస్తూ ఉంటాము. ఈ గిడిసపారిపోవడము పడవాకారంలో రావటం ఇదంతా కూడా కొంచెం బోరాన్ లోపం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో బోరాక్స్ కానీ బోరిక్ యాసిడ్ కానీ దొరుకుతుంది. కాబట్టి అది లీటర్ కి 1 గ్రాము చొప్పున కలిపి వారంకి 1 సారి గాని 2 సార్లు గాని, ఎక్కువగా వ్యాప్తి చెందింది బోరాన్ డెఫిషియన్సీ అన్నప్పుడు వారానికి 3 సార్లు వరకు ఈ పంటపై పిచికారీ అనేది చేసుకోవచ్చు. ఇంకా నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వాతావరణం అనేది మనకి అనుకూలంగా లేదు. అంటే కాలువ ద్వారా నీళ్లు వచ్చినప్పుడు, వాతావరణం కొంచెం చల్లగా ఉన్నప్పుడు, చలి వాతావరణం ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నప్పుడు మనకి నీరు అనేది ఎక్కువగా భూమి అనేది పీల్చుకోదు. కానీ ఈ పరిస్థితుల్లో మనకి నీటి తడులు అనేది చాలా ఎక్కువగా ఇవ్వాలి. నల్లరేగడి నేలలు అయితే ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి అయితే నీటి తడులను ఇచ్చుకోవాలి. ఎర్ర నేలలు ఎక్కువగా తేమ వెంటనే ఆవిరైపోతుంది నా నేలల్లో మాత్రం ఖచ్చితంగా వారానికి ఒక తడి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, నీటి ఎక్కువగా మొక్కలకు అందించాలి అన్న టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే నీటి వసతి ఎక్కువగా కల్పించినప్పుడు నీరు ఎక్కువగా అందింది అనుకోండి ఆ మొక్కలకి కొంచెం స్ట్రెస్ గురయ్యి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి తగినంత తేమ ఉండేలాగా చూసుకొని మాత్రమే నీరు అనేది మొక్కలకు అందించడం చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితులలో చూసుకున్నట్లయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి, APMAP నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి నీరు అనేది అందించడానికి సబ్సిడీ మీద ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఈ రైతులు దీన్ని ఉపయోగించుకుని 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 90% రాయితీపై కూడా మనకి

డ్రిప్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రిప్ వినియోగించుకున్నట్లయితే మనకి నీటికి ఆదా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అంతర కృషి విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి నాటిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత ఆరగదొలడం అనేది చేస్తూ ఉంటాం. సాధారణంగా బోదలు వేసి మొక్కలు నాటినట్లయితే మనకి ఇలాంటి వాతావరణంలో తేమ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. నెల తర్వాత మనుషులతో మనము కలుపు అనేది తీసుకుంటాము, లేదంటే అప్పుడు కూడా మొక్కలు అంతగా ఎదిగి ఉండవు కాబట్టి మనం ఎద్దులతో అరకదొలడం అనేది చేస్తూ ఉంటాము. కలుపు నివారణ చూసుకున్నట్లయితే మనము మొక్కలు నాటిన 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే పెండి మిథలిన్ అనేది 1.3 లీటర్ చొప్పున 200 లీటర్లలో కలిపేసి వాడుకోవాలి. మిరపలో 30 నుంచి 40% వరకు మాత్రమే పూత పిందెలాగా ఏర్పడుతుంది, మిగిలిందంతా కూడా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు వాతావరణం కూడా మనకి అనుకూలంగా లేదు కాబట్టి, వాతావరణ ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంకా ఎక్కువ రాలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంట మాత్రం ఎట్టి పరిస్థితులను బెట్టకు గురి కాకుండా నీటి తడులను మాత్రం ఇచ్చుకోవాలి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ వాతావరణంలో వేడి ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా పెరగడం వల్ల మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది మనము ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మిరపలో ఆశించే రసం పీల్చే పురుగులు వచ్చేసి తామర పురుగులు, అలాగే తెల్లదోమ, అలాగే నల్లి. ఇవి వచ్చేసి మనకి మిరపలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ తామర పురుగుల వల్ల మనకి పైముడత మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణ కోసం మనకి అస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, లేదంటే డైఫెన్థురాన్ 1.5 గ్రాములు, లేదంటే స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కంతా కూడా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. మొక్క నాటిన 15 అలాగే 45 రోజులకి ఫిప్రోనిల్ మనకి 0.3% గుళికలు ఎకరానికి 8 చొప్పులుగా భూమిలో వేసుకున్నట్లయితే ఏమున్నప్పుడు ఈ పై ముడతని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నల్ల తామర పురుగు. మనకి చలి అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం ఈ నల్ల తామర పురుగు ఉధృతి కూడా మనకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనము ఎప్పుడు కూడా నత్రజని ఎంతైతే సిఫారసు చేశారో 260 కేజీల ఉన్న యూరియాని మాత్రమే మనము భూమిలో వాడుకోవాలి. దానికన్నా ఎక్కువగా వాడడం వల్ల ఏమైతుందంటే పత్రహరితం అనేది ఎక్కువగా వస్తుంది. ఆకులు ఎక్కువగా పచ్చగా కనిపించినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా మనకి ఎక్కువ అవడం గమనించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సింథటిక్ పైరెథ్రాయిడ్ మందులైనను స్పైనోసైడ్ ని, ప్రొఫినోఫాస్ ని, ఇమిడాక్లోప్రిడ్ వీటిని ఎక్కువగా వాడకుండా చూసుకుంటే ఇంకా మంచిది. రైతులు ఈ నల్ల తామర పురుగు నివారణకి ఖచ్చితంగా 20 నుంచి 30 నీలిరంగు జిగురు అట్టలు ఖచ్చితంగా పొలంలో అమర్చుకోవాలి. పురుగు మందులు పిచికారీతో పాటు 10,000 PPM వేప నూనె, లేదంటే అజార్డెక్టిన్ 1500 PPM తెలుసుకుని దాన్ని బట్టి మోతాదు అనేది మనం వాడుకోవాలి. 10,000 PPM అయితే 1 మిల్లీలీటర్ నీటికి వాడుకోవాలి. 1500 PPM లేదా 3000 PPM అయితే 2 మిల్లీలీటర్లు వాడుకోవచ్చు. ఈ వేప నూనె వాడినప్పుడు ఆ గమ్ము లేదంటే సర్ఫ్ ఖచ్చితంగా ఈ వేప నూనె వాడినప్పుడు వాటితో కలిపి మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫిప్రోనిల్ 80 WG ఎకరానికి 10 గ్రాములు, లేదంటే ఫ్లోక్సామెటమైడ్ 160 మిల్లీలీటర్లు, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 40 గ్రాములు, లేదా స్పైరోటెట్రామైట్ ఇది వచ్చేసి 160 మిల్లీలీటర్లు, లేదా బ్రోఫ్లానిలైడ్ 34 మిల్లీలీటర్లు, లేదా స్పైనోటోరం 200 మిల్లీలీటర్లు. ఇవి కూడా అవసరాన్ని బట్టి మనము మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. స్టార్టింగ్ లోనే అయితే మనము థయోమిథాక్సాము, అస్టామిప్రిడ్ ఇలాంటివి వాడుకున్నట్లయితే మనకి బెటర్గా ఉంటుంది. ఒకేసారి బ్రోఫ్లానిలైడ్, ఎక్స్పోనస్ ఇలాంటివి ఎక్కువగా వాడినట్లయితే ఆ పాపులేషన్, ఆ పురుగుని మనము తగ్గించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకి జనరల్గా దొరుకుతున్న వాటితో స్టార్ట్ చేసి తర్వాత రేట్ ఎక్కువ ఉన్న పురుగు మందుల్ని వాడినట్లయితే కొంచెం మనకి ఖర్చు కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి బవేరియా బేసియానా, దాంతోపాటు లెకానిసీలియం లెకానే, దీన్ని వెటసీలియం లెకానే అని కూడా అంటారు, ఈ జీవశిలీంద్ర నాశనులు కూడా మనము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ జీవశిలీంద్ర నాశనుల్ని ఎప్పుడు కూడా మనము వాతావరణం చల్లగా మబ్బులుగా పట్టినప్పుడు మాత్రమే వాడుకోవాలి. ఇది వచ్చేసి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగుని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతి మల్చ్ షీట్ వేసి వేసుకున్నట్లయితే
ఈ పంటని ఆశించే పురుగు మందుల్ని అలాగే కలుపుని అలాగే నీటి ఎద్దడికి గురి కాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి.

కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు కూడా మొక్క అన్ని భాగాలు తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ పంటల సూక్ష్మధాతు లోపాలు కూడా తలెత్తకుండా ప్రతి 45

0: కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్కువగా గమనించేది వచ్చేసి నల్లి, దీనివల్ల మనకి ఆకులు కిందకి ముడుచుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకి గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు పైరోమెసిఫెన్ 0.8 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థ్రోన్ 1.5 గ్రాములు లేదా క్లోర్ఫెనాఫైర్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా అబామెక్టిన్ అని మనకు దొరుకుతుంది, అది వచ్చేసి 0.5 నుండి 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కింది ముడతను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమ కూడా మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈ తెల్లదోమ వల్ల ఎక్కువగా వచ్చేసి మనకి జెమినీ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ తెల్లదోమని మనం నివారించుకోవాలి. ఇంకా తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే మనకి ఎక్కువగా కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగులు అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు నివారణకి కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు దాంతోపాటు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ కలిపి 10 లీటర్లకి ఇది వారంలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ గా నాటిన వెంటనే వచ్చేది మొక్క ఎండు తెగులు. దీని నివారణకి మాత్రం కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదలల్లో పోసుకున్నట్లయితే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా దీనికి ముందుగా చెప్పుకున్నట్లు ట్రైకోడర్మా విరిడిన్ మాత్రం ఖచ్చితంగా వాడుకోవాలి. తర్వాత దీన్ని ఎక్కువగా ఆశించేది కొమ్మ ఎండు మరియు కాయకుళ్ళు తెగులు. దీని నివారణకి ప్రాపికనజోల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెంకనజోల్ 0.5 మిల్లీలీటరు లేదా 1 మిల్లీలీటరు అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5 గ్రాములు కాపర్ హైడ్రాక్సైడ్ లేదా క్యాబ్రియో ట్రాప్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది, అది 3 గ్రాములు చొప్పున నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి కూడా మనం నివారించవచ్చు. అయితే ముఖ్యంగా మనకి మిరపలో వచ్చేసి వైరస్ తెగుళ్ల యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైరస్ తెగులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు తామర పురుగు వల్ల అలాగే తెల్లదోమ వల్ల ఒకవేళ పేనుబంకగైనా ఉన్నట్లయితే ఈ 3 వల్ల మనకి ఈ వైరస్ తెగుళ్ళు అనేది ఆశించుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు ఇది వచ్చేసి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తర్వాత వచ్చేసి కుమార్ మొజాయిక్ తెగులు ఇది వచ్చేసి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ ఇది వచ్చేసి తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనకి ముఖ్యంగా ఈ వైరస్ తెగుళ్ళని అలాగే ఈ కోయినోఫరా కొమ్మకుళ్ళు తెగులు వీటిని నివారించుకున్నట్లయితే రైతులు చాలా వరకు లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మిరపలో పాటించవలసిన మెళుకువలు ఈ అంశం గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ డాక్టర్ కె లక్ష్మీ కళగారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పత్తి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి వింటారు.
1: పత్తి పంట వేసినటువంటి రైతులు పత్తి పంట తీసిన తర్వాత పత్తి మోళ్లను సరిగా సద్వినియోగం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట చివరి దశలో ఉంది. చాలా చోట్ల నీటి లభ్యతను బట్టి పత్తిని తీసేసి మొక్కజొన్న, నువ్వులు, పెసర, కూరగాయలు లేదా పుచ్చ లాంటి పంటలను వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల పత్తి పంట తీసుకున్న తర్వాత పత్తి మోళ్లను మాత్రం అలాగే పొలంలో ఉంచడం గమనించవచ్చు. మరికొన్ని చోట్ల పత్తి మోళ్లను పీకేసి కాల్చివేయడం లేదా వంట చెరుగ్గా వాడటానికి ఒక దగ్గర కుప్పగా చేసి నిల్వ చేయడం చేస్తూ ఉంటారు. అయితే రైతులు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, పత్తి పంట తీసుకున్న తర్వాత వదిలేసినటువంటి పత్తి మోళ్లలో సుమారు 20-30% వరకు గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలు, గుడ్లు, లార్వా, కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చే సీజన్ పత్తి పంటలో పురుగు ఉధృతి, వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పత్తి మోళ్లను కుప్పగా వేసి తగలబెడితే వాతావరణ కాలుష్యంతో పాటు సేంద్రీయ కర్బన పదార్థాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పత్తి మోళ్ల వినియోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా సూచిస్తున్నారు. పత్తి మోళ్లను రైతులు తప్పనిసరిగా సద్వినియోగం పరుచుకోవాలి. అది ఎలాగంటే, పత్తిని తీసుకోవటం పూర్తి చేసిన తర్వాత పత్తి మోళ్లను ట్రాక్టర్, ష్రెడ్డర్ లేదా ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో భూమిలో కలిదున్నాలి. ఇలా చేయటం వల్ల ఎకరాకు సుమారు 10 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం, 27 కిలోల పొటాష్ భూమికి చేరే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్నితే సేంద్రీయ కర్బన పదార్థాన్ని భూమికి అందించి భూసారాన్ని పెంచుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలచు పురుగు అవశేషాలను పూర్తిగా నాశనం చేయడం ద్వారా పురుగు జీవిత చక్రాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. దీనివల్ల రాబోయే పంటలో పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పత్తి మోళ్లను భూమిలో కలిదున్న తర్వాత నీరు పెట్టే అవకాశమున్న చోట ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్న, పెసర, నువ్వులు లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఎక్కువ ఆదాయం తీసుకోవటానికి వీలవుతుంది. పంట మార్పిడి ద్వారా వచ్చే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పత్తి పంటల మధ్య 4-6 నెలల విరామం ఉండేలా చేసి ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకున్నప్పుడు గులాబీ రంగు పురుగు కోసేస్త దశలు పూర్తిగా నిర్మూలించబడి రాబోయే పంట ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పంట దిగుబడులు కూడా పెరుగుతాయి. పంట చివరి దశలో దాదాపు అన్ని పత్తి పొలాల్లో కొంతమేర గులాబీ రంగు పురుగు వ్యాపించి ఉన్న దృష్ట్యా ఇప్పుడు చెప్పినటువంటి చర్యలతో పాటు గులాబీ రంగు పురుగు ఆశించినటువంటి పత్తిని కూడా ఎక్కువ కాలం ఇంటి వద్ద నిల్వ చేయకుండా తొందరగా మార్కెట్లో అమ్మేసుకోవాలి. జిన్నింగ్ మిల్లుల చుట్టూ పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చినటువంటి వ్యర్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా లేదా వదిలేయకుండా తొందరగా నిర్మూలించాలి. మళ్లీ

0: పంట వేసే సమయానికి ఎక్కడా కూడా ఇలాంటి అవశేషాలు, పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన అవశేషాలు లేదా వ్యర్థాలను లేకుండా నిర్మూలించినప్పుడు రాబోయే పత్తి పంట ఆరోగ్యంగా ఉండి ఎక్కువ దిగుబడికి దోహదపడుతుంది. ఈ సూచనలను పత్తి పండించే ప్రతి ఒక్క రైతు ఆచరించినట్లయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తి కట్టెతో వర్మీ కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చు. పత్తి కట్టెతో వర్మీ కంపోస్టు ఎలా తయారు చేసుకోవాలంటే, ఈ పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా నరికి కంపోస్ట్ గుంతల్లో అడుగు మందం వరకు పరిచి దానిమీద పేడ నీళ్లు పోయాలి. ఇలా పత్తి కర్ర ముక్కలు పేడ నీళ్లు పొరలతో గుంతను నింపుకోవాలి. పత్తి కర్ర ముక్కలు కుళ్ళిపోయాక వానపాములను వదిలితే 3-4 వారాల్లో నాణ్యమైనటువంటి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా పత్తి తీతల తర్వాత పత్తి మోళ్లను ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇంతవరకు పత్తి మోళ్లను సద్వినియోగం చేసుకునే విధానం గురించి విన్నారు. మీరు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అందాజన్ రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ पहली वाली बात कहा
2: परम तो सभी डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వింటారు. సమర్పణ శ్రీ వేమలకొండ శ్రీనివాసులు.
1: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్ మనవిత్ గారు రాశారు. అక్టోబర్ 2 రాత్రి 9:30 పాటకు వేలాయరా కార్యక్రమంలో చక్కటి పాటలు వినిపించారు, చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు అతి త్వరలో వస్తున్న శరన్నవరాత్రుల సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నాం. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎంలో కార్యక్రమాలపై శ్రోతల స్పందనను చాలా చక్కగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. అక్టోబర్ 4 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజనీ కార్యక్రమంలో ఆదిత్య హృదయం మరియు

క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. అనంతరం సూక్తిముక్తావళి కార్యక్రమంలో పాపము, పశ్చాత్తాపము, పరివర్తన గురించి శ్రీ బాలశౌరి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా వందనాలు. ఇదే రోజు సాయంత్రం ప్రసారమైన క్షేత్ర విశేషాలు శీర్షికన కాశీ విశ్వనాథ ఆలయ విశేషాలు విని తరించాం. నిర్వహించిన వారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఈమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సెప్టెంబర్ 30 రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదములు. అక్టోబర్ 1 ఉదయం 6:10 భక్తిరంజనీలో రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం విని తరించాం. అనంతరం 6:30 సూక్తిముక్తావళిలో సత్సాంగత్యం గురించి చక్కగా వివరించారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా చాలా చక్కగా వివరించారు. అనంతరం సామెతలు ఆవశ్యకత గురించి చాలా బాగుంది. 7:45 జిఎల్ నరసింహారావు గారు నర్మదా నది గురించి చాలా చక్కగా వివరిస్తూ నర్మదా నది తీరంలో పాట చాలా బాగుంది. అనంతరం ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలని, లేకపోతే చలానా రూపంలో జేబుకు చిల్లులు పెడుతుందని తెలియజేస్తూ అలా వైకుంఠపురం సినిమాలో రాములో రాములా సందర్భంగా పాట చాలా బాగుంది. అనంతరం ప్రేమ గురించి తెలియజేస్తూ హాయ్ నాన్న చిత్రంలో సమయమా అనే పాట చాలా బాగుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుంచి కొత్తగా కార్యక్రమాలపై ప్రోమోలు చాలా బాగున్నాయి. మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం, ప్రోమో చాలా బాగుంది, ధన్యవాదములు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిఎల్ నరసింహారావు గారి సందేశం చాలా బాగుంది. అనంతరం ఉద్యోగుల భద్రత గురించి వసతి గృహం నడుపుతున్న సుబ్బలక్ష్మి గారితో పరిచయం చాలా బాగుంది, వారికి ధన్యవాదములు. సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వేటసీను పద్యాలు పాడిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు రాగయుక్తంగా పాడి మా వీణుల విందు చేశారు, వారికి ధన్యవాదములు. కానీ వారి గొంతు పరిచయ కార్యక్రమాలప్పటి గొంతుకు, రంగస్థలి కార్యక్రమంలో గొంతుకు చాలా వ్యత్యాసం ఉంది. ఆదినారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అక్టోబర్ 2 ఉదయం 6:10 భక్తిరంజనీలు, దేవీ భక్తి గీతాలు, నాట్యాకాలం చాలా బాగుంది. సూక్తిముక్తావళి కార్యక్రమంలో అమ్మయే తొలి గురువు గురించి చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదములు. అనంతరం చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల పంటల సాగు వివరాల గురించి చాలా చక్కగా వివరించారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో గాంధీ జయంతి గురించి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా నేటి మాట శీర్షికన కార్యక్రమం చాలా బాగుంది. అనంతరం వినిపించిన గాంధీ మార్గం విని తరించాము. ఆదినారాయణ రెడ్డి గారి గళంలో చాలా బాగుంది, ధన్యవాదములు. రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం తీసేశారు. ఇప్పటికీ కూడా తపాలా దినోత్సవం జరుపుకుంటున్నాం. అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎంలో ఉత్తరాల పాటలు తీసేశారు, చాలా బాధాకరం. దయచేసి ఉత్తరాల పాటలు, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా లేని రోజుల నాటి నుంచి నేటి వరకు అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఉత్తరాల పాటలు వినిపిస్తున్నారు. కానీ మా అభిమాన ఆకాశవాణి కేంద్రం వారు తీసివేయడం చాలా బాధాకరం. జీర్ణించుకోలేకపోతున్నారు ఉత్తరాలు రాసే శ్రోతలు. సతీష్ గారు, ఉత్తరాల కార్యక్రమం తీసివేయలేదండి, కాకపోతే టైం మార్చారు. ప్రతి శుక్రవారం రాత్రి 10:30 ఉత్తరాల కార్యక్రమం ఎప్పటిలాగే ప్రసారమవుతుంది. మీరు కూడా ఉత్తరాలు రాయాలని

0: కోరుకుంటున్నాము. మార్కాపురం కేంద్రం వారు మహిళా భారతి స్త్రీల కార్యక్రమం అతివలు అభిప్రాయాలు మార్కాపురం మహారాణులు రెండు కార్యక్రమాలు మహిళల నుంచి మంచి ఆదరణ పెరుగుతుంది, మంచి కార్యక్రమాలు ఎప్పటికీ స్వాగతిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఉదయం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేసిన వారే చేస్తున్నారు, రాత్రి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం వారే చేస్తున్నారు. దయచేసి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం బదులు రికార్డ్ చేసి వినిపించండి, అందరికీ అవకాశం దొరుకుతుంది. లైవ్లో మాత్రం రోజు చేసిన వారే చేస్తున్నారు, వ్యాఖ్యాతలకు తెలియదు. రోజు ఉదయం వేరే వ్యాఖ్యాత, రాత్రి వేరే వ్యాఖ్యాతలు ఉంటారు, వారికి తెలియదు. ఉదయం చేశారా సాయంత్రం చేశారా అని దయచేసి గమనించగలరు అంటూ రాశారు. అలాగే సతీష్ గారు, మీరు ఫోన్ చేయండి, మీకు తెలిసిన వారి చేత ఫోన్ చేయించండి. ఇలా లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫోన్ అందని వారి కోసమే ప్రత్యేకంగా వచ్చే సోమవారం నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం వాట్సప్ పాటలు కూడా అందుబాటులోకి రానున్నాయండి. ఇక మీద ఫోన్ కలవకపోయినా వాట్సప్ ద్వారానైనా మీకు నచ్చిన పాటలను విని ఆనందించవచ్చు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారికి నమస్కారములు. డియర్ ఎఫ్ఎం, మీరు మేము కార్యక్రమానికి వాట్సప్ నెంబర్ కేటాయించండి. చాలా మంది శ్రోతలు కార్యక్రమాలు వింటున్నారు కానీ మెయిల్ పంపడం రావడం లేదు, దయచేసి వాట్సప్ నెంబర్ కేటాయించండి అంటూ రాశారు. వచ్చే వారం నుంచి డియర్ ఎఫ్ఎం కార్యక్రమానికి వాట్సప్ నెంబర్ కూడా కేటాయించడం జరుగుతుందండి, గమనించగలరు. ఇదండి ఈ వారం డియర్ ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్ డియర్ ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com, SROTALAMATA srotalamata@gmail.com.
1: మీరింతవరకు డియర్ ఎఫ్ఎం, మీరు మేము, శ్రోతల అభిప్రాయాలు విన్నారు. సమర్పణ శ్రీ వేమలకొండ శ్రీనివాసులు. కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు వింటారు. ముందుగా అంజీ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, రాధికా పాడినటువంటి పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు సినిమా పాట విన్నారు. ఇంతటితో ఈనాటి డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమం స్వాగతం సమాప్తం. సరే అండి, సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో దార్శనిక్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. చిత్తూరు డివిజన్ డిఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఒకప్పుడు మన దేశంలో ఒక వస్తువును తయారు చేయడం నుంచి వినియోగదారుడి చేతికి అది చేరే వరకు అనేక రకాల పన్నులు, అనేక విధానాలు, అనేక రకాల రేట్లు ఉండేవి. కేంద్రం, రాష్ట్రాలు వేర్వేరుగా విధించే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఇటువంటి పన్నులు ఆ పన్నుల వ్యవస్థను సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన అనేక పరోక్ష పన్నులను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఒక సమగ్ర పన్ను మార్కెట్కు మార్గం సుగమం చేసింది. 2027 జులైలో జీఎస్టీ 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఇది భారత పన్ను వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, అలాగే వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపింది, ఇంకా సరళమైన, పారదర్శకమైన పన్ను వ్యవస్థ కోసం ఎలాంటి సంస్కరణలు అవసరం, ఈ విషయాలపై

0: మనకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు డివిజన్ జిఎస్టి జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబీ హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ జిఎస్టి ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటి, అలాగే జిఎస్టికి ముందు ఉన్న పన్ను వ్యవస్థలోని ఎటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంస్కరణను తీసుకొచ్చారు?
1: మనకి జిఎస్టి 2017 జూలైలో వచ్చిందండి. సో దానికి ముందు, జిఎస్టి ఇంట్రడ్యూస్ అవడానికి ముందు గనక చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట ప్రభుత్వాలు కానీ రకరకాల చట్టాలు అనేటువంటివి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, వ్యాట్ ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని రాష్ట ప్రభుత్వాలు పన్ను విధించేవి. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే సర్వీస్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, అట్లా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేవి. సో ఇన్ని రకాల పన్నులు ప్లస్ ఒక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి ఇంకొక రాష్ట్రంలో ఉన్న వ్యాట్కి వ్యత్యాసం అనేటువంటిది ఉండేది అన్నమాట. సో ఇటువంటి బహుళ రకాల పన్నుల వ్యవస్థ నుంచి ఒక ఏకరూప పన్ను వ్యవస్థ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో 2017 లో, ఆఫ్టర్ చాలా చట్టసభల్లో డిస్కషన్స్ ఇవన్నీ అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి జిఎస్టిని తీసుకురావడం జరిగింది.
0: సార్, మరి ఇందాక మీరు ఇప్పుడు చెప్పినట్టు 2017 జులై 1 ఈ జిఎస్టి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రధాన నిర్మాణాత్మక మార్పు చోటు చేసుకుంది?
1: డెఫినెట్ గా అయితే నిర్మాణాత్మక మార్పు అనేది ఉందని చెప్పుకోవాలండి. సో ఈ దాదాపు మీరు అంటున్నట్టు ఈ 10 ఏళ్లలో జిఎస్టి అనేటువంటిది 17 స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు కూడా, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది కూడా ప్రభుత్వానికి వస్తున్నటువంటి పన్ను ఆదాయం అనేటువంటిది పెరుగుతూనే ఉంది. పన్ను ఆదాయం పెరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అంటే మార్కెట్ కూడా ఆ విధంగా పెరుగుతుంది అనేటువంటిది అర్థం. మార్కెట్ లో పెరుగుదల అనేది ఉండడము, బిజినెస్ గ్రోత్ అనేది ఉన్నప్పుడే ఆ టర్న్ ఓవర్లు అనేటువంటి పెరుగుతాయి, ట్యాక్స్ అనేటువంటిది కూడా ఆదాయం అనేటువంటిది ప్రభుత్వాలకు వస్తుంది. సో ఆదాయం అనేది ఉన్నప్పుడే ప్రభుత్వాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైనా చేయగలుగుతాయి. కాబట్టి సో ఇండైరెక్ట్ గా ఆ చట్టం అనేటువంటిది ఆ మార్కెట్ ని ఇంకా ఎక్స్పాండ్ చేసే విధంగా, దోహదపడే విధంగా ఉండాలి. సో జిఎస్టి రూపకల్పన అనేది ఆ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు.
0: సార్, మరి ఇప్పుడు జిఎస్టిని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అంటుంటారు. మరి ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఇంకా వివిధ జిఎస్టి స్లాబ్లను సామాన్యులకు అర్థమయ్యేలా ఒకసారి తెలియజేస్తాను.
1: అది ఇంతకుముందు ప్రారంభంలో చెప్పుకున్నట్టండి, అంతకుముందు జిఎస్టి ఇంప్లిమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు మనకి ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేదండి. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ సర్వీస్ ట్యాక్స్ నుంచి, అదేవిధంగా సెస్ డ్యూటీ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళకి ఆదాయం వచ్చేది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలకు చూసినట్లయితే కనుక వ్యాట్, లగ్జరీ ట్యాక్స్ అట్లా ఈ జిఎస్టికి ముందు ఎవరి పన్నుల వ్యవస్థ వాళ్ళకు ఉండేది, ఎవరి ఆదాయం వాళ్ళకు ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే జిఎస్టిని తీసుకురావడము, దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక పన్ను ఒక చట్టం, ఒక పన్ను ఒక దేశం అనేటువంటిది ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, సో ఇవన్నిటిని కలిపేయాల్సి వచ్చింది. సో దీని డెలిబరేషన్స్ లో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వము, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని, సో మన ఇప్పటి వరకు మనం విడివిడిగా ట్యాక్సులు ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాము, ఒక వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక్కొక్క ట్యాక్స్ గురించి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. సో మనం అందరం కలిపేసి సింగిల్ ట్యాక్స్, ఒక జిఎస్టి లాగా ఫామ్ అవుదాం, ఒక సింగిల్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. సో వ్యాపారస్తుడికి కూడా ఒక ఇంటర్ఫేస్ మాత్రమే ఉంటుంది, 10 మంది దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏదైనా అసెస్మెంట్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా. సో అలా అనుకుని ఇప్పటి వరకు ఆదాయం ఉన్నవి అందరూ కూడా రెండింటిని మొత్తం క్లబ్ చేసి సింగిల్ గా ఓన్లీ జిఎస్టి అనేటువంటిది పెట్టుకున్నాం. సో పన్ను అయితే జిఎస్టిగా ఒక సింగిల్ జిఎస్టిగా తీసుకొచ్చాము, కానీ ఎప్పుడైతే ఇద్దరు ఆదాయాలు కలిపి వచ్చిందో, సో ఈ జిఎస్టి రూపేణా వచ్చే ఆదాయం కూడా ఏమవ్వాలి, అగైన్ కేంద్ర ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త వెళ్ళాలి. సో దానికోసం ఏం చేసాము అంటే, అగైన్ మనకి 1 రూపాయి ట్యాక్స్ కలెక్ట్ అయ్యిందంటే 50 పైస కేంద్ర ప్రభుత్వానికి వెళ్లేటట్టు, 50 పైస రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టు నిర్ణయించడం జరిగింది. అదే మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి సిజిఎస్టి, ఎస్జిఎస్టి. జిఎస్టి అనేటువంటిది పన్ను, సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టి అని, అంటే ఆ పోర్షన్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఎస్జిఎస్టి అనేటువంటిది స్టేట్ జిఎస్టి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దాని మీద మనం కలెక్ట్ చేసేటువంటి పన్నునే ఐజిఎస్టి అని అంటారు అనమాట, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అని అంటారు.
0: సార్, మరి ఇప్పుడు జిఎస్టి అమలుతో ఈ కేంద్ర రాష్ట్రాల పన్నుల వ్యవస్థలో ముఖ్యంగా రాష్ట్రాల ఆదాయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
1: రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాల ఆదాయాలు అయితే కానీ గణనీయంగానే పెరిగాయండి. అంటే చెప్పాలంటే ఆదాయం పెరిగిందంటే ఒకటేనండి, మనకి బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుందో, బిజినెస్ అనుకూలమైన వాతావరణం అనేటువంటిది ఉన్నప్పుడు, సో ఆటోమేటిక్ గా బిజినెస్ లో కొత్త కొత్త బిజినెస్

0: రావడము, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్లడం కొత్త ప్లాంట్ లో, ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందనుకోండి, రకరకాల వ్యాపారవేత్తలు వచ్చి వ్యాపారం అనేటువంటి స్టార్ట్ చేస్తారు. పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ చిన్న చిన్న వాళ్ళైనా కావచ్చు. సో మార్కెట్ అవకాశాలు బాగున్నాయి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్న తను కూడా ఇంకొక బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారు. సో ఎప్పుడైతే ఇట్లా మార్కెట్ అనేటువంటిది మంచిగా ఉంటుందో, బిజినెస్ పెరిగినప్పుడు టర్న్ ఓవర్ పెరుగుతుంది, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఈ కోవిడ్ టైం ఒకటి పక్కన పెడితే మిగిలిన అన్ని ఇయర్స్ లో కూడా ఐ మీన్ ప్రభుత్వ ఆదాయం అయితే గణనీయంగానే పెరిగింది. అగైన్ దట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఈ చట్టము ఎంత ప్రభావితం చేసింది మార్కెట్ ని అనేటువంటిది కూడా, అంటే పాజిటివ్ గానే ప్రభావితం చేసింది అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గణనీయమైనటువంటి వృద్ధి అయితే సాధిస్తుంది జిఎస్టీలో.
1: సార్, మరి ఇప్పుడు గత 9-10 ఏళ్లలో జిఎస్టీలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో ఉన్న జిఎస్టీకి ప్రస్తుతం ఉన్న ఈ జిఎస్టీ వ్యవస్థకు మధ్య వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటి?
0: ముఖ్యమైన మార్పులు అంటే అండి, ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 2017లో, అగైన్ దీనికి కూడా మనము కాస్త ముందుకెళ్లాలి. సో బిఫోర్ 2017 రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎవరి ఆదాయ మార్గాలు వాళ్లకు ఉండేవి. సో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు నావి ఇన్ని రకాల పన్నులు, వీటి మీద నుంచి నాకు ఇంత ఆదాయం వస్తుంది. సో బడ్జెట్ పరంగా మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకోవాలి అనేది సేమ్ వే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా అనేటువంటిది ఉంది. కానీ ఎప్పుడైతే ఇవన్నీ రెండింటిని కలిపేసి మెర్జ్ చేసి ఒక సింగిల్ దాంట్లోకి తీసుకొచ్చారో, అప్పుడు ఏమైంది అంటే ఈ కొత్త మార్పు ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుంది అనేటువంటిది ఒక థియరటికల్ గా ఊహాగానాలే తప్పనిస్తే ఎవరికి కూడా తెలియదు 2017 జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో. అందువల్ల సో అప్పటికి ప్రభుత్వానికి ఉన్న ఆదాయాలు మినిమం ప్రొటెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక రెవెన్యూ న్యూట్రాలిటీ రేట్ అని అంటారండి. సో దాని ప్రకారము మినిమం ఇప్పుడున్న ఆదాయము కంటిన్యూ అయ్యే విధంగా ఈ పన్ను రేట్లు కూడా లైక్ 5, 12, 18, 28% అలా పన్ను రేట్లు ఉంటాయి 1% నుంచి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాదాపు 7-8 ఏళ్లు జిఎస్టీ అంతా నడిచిన తర్వాత ఈ మార్కెట్ పరిస్థితులు కానీ, మన మార్కెట్ కూడా ప్రైవేటైజేషన్ ఓపెన్ ఎకానమీ, ప్రపంచంలోని మార్కెట్లతోటి అనుసంధానం ఉంటుంది, ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వాటి ప్రభావం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదో 1-2 ఇయర్స్ అని కాకుండా దాదాపు ఒక 7-8 ఇయర్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే మనము ఈ పన్ను రేట్లు కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్న పన్ను రేట్లని కొన్ని వస్తువుల మీద, ఎవరైతే సామాన్య ప్రజలకు సంబంధించి వాడేటువంటి వస్తువులు గాని సేవలు గాని వాటి మీద మనము కొంచెం పన్ను తగ్గించినా సరే ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది ఏమి పోదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక మేజర్ రిఫార్మ్ అండి జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి. చిన్న చిన్నవి చాలా వచ్చాయి కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్పెషలీ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెప్టెంబర్ 2025లో జిఎస్టీ 2.0 అని రిఫార్మ్స్ ఇచ్చాయన్నమాట. సో అందులో చాలా వస్తువుల మీద సేవల మీద పన్ను రేట్లు తగ్గించారు. అంటే 28 నుంచి 18కి తీసుకురావడము, 18 ఉంటే 12, 12 నుంచి 5కి, 5లో ఉన్న వాటిని ఎగ్జెంప్ట్ చేయడము, అట్లా ఎస్పెషలీ కామన్ మ్యాన్ రెగ్యులర్ గా నిత్యావసరాలు వాటికి సంబంధించినవన్నీ కూడా, అది ఒక మేజర్ రిఫార్మ్ లాగా చెప్పుకోవచ్చు జిఎస్టీ 2.0 అనేటువంటిది.
1: చాలా మంచిది సార్. మరి జిఎస్టీ ప్రారంభ దశలో ఈ చిన్న వ్యాపారులు, ఈ ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలేంటి, వాటిని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
0: ఫస్ట్ నుంచి కూడా అండి చిన్న వ్యాపారస్తులకి, ఎంఎస్ఎంఈలకి అందరికి కూడా, అంటే వాళ్ళ వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్లను బట్టి జిఎస్టీలో ఏంటంటే పెద్ద వ్యాపారస్తులకి ఎలాగైతే రిటర్న్ ఫైలింగ్ ఇవన్నీ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉంటాయో బాధ్యతలు, అంటే పన్ను కలెక్ట్ చేసి ఎవ్రీ మంత్ డిపాజిట్ చేయడం అలాంటిది, రిటర్న్ ఫైల్ చేయడము, ఆన్లైన్లో పే చేయడం ఇలాంటివి. సో ఎంఎస్ఎంఈలు చిన్న తరహా పరిశ్రమలకి, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ట్రేడర్స్ కూడా కావచ్చు, సో వాళ్ళకి ఏంటంటే కాంపోజిషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే నా టర్న్ ఓవర్ 1.5 crore మించి ఎక్కువ ఉండదు, సేవల్లో 50 lakhs మించి ఎక్కువ ఉండదు, అట్లా అనుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ రెగ్యులర్ స్కీమ్ లో లేకుండా కాంపోజిషన్ స్కీమ్ లో ఉండొచ్చు అండి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా రెగ్యులర్ జిఎస్టీతో కంపేర్ చేసినప్పుడు ఈ కాంపోజిషన్ స్కీమ్ లో ఏంటంటే అన్ని చాలా సరళతరంగా ఉంటాయి. రిటర్న్స్ కూడా 3 నెలలకు ఒకసారి వేయచ్చు, ఓన్లీ ఒకే ఒక రేట్ ఉంటుంది, 1% అనే ఒక రేటు మాత్రమే ఉంటుంది, 3 నెలలకు ఒకసారి రిటర్న్ వేయచ్చు, పే చేసుకోవచ్చు, అట్లా కంప్లైన్స్ లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళది తక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో స్టార్టింగ్ నుంచి కూడా అది ఎంఎస్ఎంఈలకి కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఉందండి.
1: సార్, మరి చివరగా రాబోయే సంవత్సరాల్లో జిఎస్టీ మరింత సరళంగా, పారదర్శకంగా, ఇంకా ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీగా మారేందుకు ఎలాంటి సంస్కరణలు అవసరమని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
0: డెఫినెట్ గా.

0: ఇంకా కొన్ని అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు జిఎస్టీ 2.0 లో సెప్టెంబర్ 25 లో చాలా భారీ సంస్కరణలు అనేటువంటి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇటువంటివి, ఒకటి ఫైనల్ గా ఈ చట్టాల యొక్క ఉద్దేశం అండి, టాక్సేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవ్వాలి. ఎవరైనా సరే వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే స్వేచ్ఛగా పరిధిలోకి లోబడి చట్టాలకు లోబడి ఫ్రీగా చేసుకోగలగాలి, ఎక్కువ ఇబ్బందులు లేకుండా. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కి తగినంత ఆదాయం రావాలి. అండ్ అట్ ది సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కామన్ మ్యాన్ మీద ఎక్కువ బర్డన్ కూడా పడకుండా చూసుకోవాలి. సో ఈ మూడింటిని, ఏదైనా సరే ఒక పన్నుని ఒక 1% తగ్గించడం అయినా పెంచడం ఏదైనా సరే గవర్నమెంట్ అనేటువంటిది ఈ మూడింటిని కూడా దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటుంది. సో ఏదో ఒక్క దాని గురించి ఆలోచించి టక్కని డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ ఈ మూడు కూడా ఇంటర్లింక్డ్. ఇకపోతే మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే అన్ని చట్ట పరిధిలో లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా చేసుకునే వాళ్ళకి కంప్లీట్ ఆన్లైన్ అండ్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుందండి, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. బట్ ఏదన్నా ఇట్లా మిస్చీఫ్ చేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా దానికి తగినట్టు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో మీ ద్వారా నేను ఒకటి కామన్, అంటే మీ కామన్ రీచ్ మనం అందరు, మీరు ఆకాశవాణి ద్వారా ఎప్పుడు ప్రజలకి వెరీ హై రీచ్ లో ఉంటారు కాబట్టి ఒక చిన్న సందేశం నేను ఇవ్వాలనుకుంటున్నానండి. మనకి ఏంటంటే మెయిన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు ఈ పాన్ ఆధార్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. పాన్ అండ్ ఆధార్ లేకుండా, ఇండివిజువల్ యొక్క పాన్ గానీ ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేటువంటిది రాదు. సో అవి ఈ మధ్య మిస్యూజ్ అవుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తున్నామండి. సో అందరికీ కామన్ పబ్లిక్ కి నా యొక్క అపీల్ ఏంటంటే, ఎక్కడ కూడా తెలియని వాళ్ళకి, పరిచయం లేని వాళ్ళకి మీ యొక్క ఆధార్లు కానీ ఫోన్ నెంబర్ ఓటీపీలు ఆధార్లు పాన్ నెంబర్లు దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే అది ఏదో చాలా క్యాజువల్ గా ఏదో నెంబరే కదా ఇచ్చాను అనుకున్నా సరే, కార్డే కదా ఇచ్చాము అనుకుంటే కూడా వాటిని తీసుకుని మిస్యూజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఫైనల్ గా ఏమవుతుందంటే చట్ట ప్రకారము ఎవరిదైతే ఆధారు పాన్ ఉంటుందో వాళ్ళనే బాధ్యుల్లాగా కన్సిడర్ చేస్తారు. సో మేము కూడా వీలైనంత వరకు ఈ అవగాహన కల్పిస్తున్నాము. సో ఈ కార్యక్రమం ద్వారా ఐ థింక్ ఇది కనుక మీరు ఈ మెసేజ్ అందరికి రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి.
1: ధన్యవాదాలు సార్. జిఎస్టీ పన్నులో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, అవి మన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి, అలాగే వ్యాపారస్తులకు ఈ పన్ను చెల్లింపు ఎలా సులభతరమైంది, ప్రజలు జిఎస్టీ విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే విషయంపై చాలా చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మీరు ఇంతవరకు జిఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, చిత్తూరు డివిజన్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. బాలానందం.

0: గ్రామంలో మార్కాపురం జిల్లా బోడపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మండలం బోడపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా 5వ తరగతి విద్యార్థిని విద్యార్థులు బాలలం మేం బాలలం అనే గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు. విందామా మరి.

ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థులు బాలలం మేం బాలలం అనే గేయాన్ని చాలా చక్కగా ఆలపించారు కదా, వారికి జయజయలు చెప్దామా మరి. అనంతరం ఒకటో తరగతిలో ఉన్న అభినందన్ రెడ్డి పావని అనే చిన్న చిన్న చిన్నారులు తారంగం తారంగం అనే గేయాన్ని వినిపిస్తామంటూ మన ముందుకు వస్తున్నారు. విందామా మరి.

0: అభినందన్ రెడ్డి, పావని చాలా చక్కగా తారంగం తారంగం అనే గేయాన్ని పాడి వినిపించారు. వారికి మనం జయజలు చెప్దామా? మరి ఇప్పుడు రెండవ తరగతి విద్యార్థి భానువర్ధన్ అనే బాబు తగిన శాస్తి అనే కథ చెప్తానంటున్నాడు. ఆ కథ మరి విందాము.
1: ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు మీద ఒక్కకి గూడు పెట్టుకుని పిల్లలు లేపిందంట. ఆహారం తెచ్చి పెట్టి మళ్ళా ఆహారం తేరాని పోయిందంట. ఒకరోజు ఒక దొంగ పిల్లి పిల్లల్ని తినడానికి వచ్చిందంట. పిల్లలు గట్టిగా అరిచినాయంట. పక్కనున్న కొంగ ఆ అరుపులు విని పిల్లిని ముక్కుతో పొడిచి తరిమేసిందంట. కాసేపు ఉందంట, నేను బాతే మళ్ళా ఈ దొంగ పిల్లి వచ్చి ఈ పిల్లల్ని తింటాయి అని ఉందంట. ఆ కాకి వచ్చిన తర్వాత ఆ కాకి పిల్లలు చెప్పినాయంట, మామా నువ్వు పోయిన తర్వాత దొంగ పిల్లి వచ్చి మమ్మల్ని తినడానికి చూసినాయి. కాకి కృతజ్ఞతలు చెప్పింది.
0: రెండవ తరగతి విద్యార్థి భానువర్ధన్ అనే బాబు తగిన శాస్తి అనే కథ చక్కగా వినిపించారు కదా. ఆ బాబుకి మనం జయజయలు చెప్దామా? అనంతరం ఐదవ తరగతి విద్యార్థినులు నిహారిక, మనస్వినులు తండ్రి కొడుకుల సంభాషణ వినిపిస్తారు. విందామా? మరి
2: కట్టెల తేరా తిమ్మ, నాకు కడుపు నొస్తుందే మాయమ్మ. మంచినీళ్ళు తేపోరా తిమ్మ, నాకు మోకాలు నొప్పి వస్తున్నాయి మాయమ్మ.

0: పోయి పాలు తేపరా తిమ్మ, నా పంటి నొప్పి వస్తుంది మాయమ్మ, వచ్చి అన్నం తిందురారా తిమ్మ, అట్లా చెప్పే మాయమ్మ.
1: తండ్రి కొడుకుల సంభాషణ నిహారిక మనస్వినులు చాలా చక్కగా వినిపించారు కదా, వారికి జజలు చెప్దామా మరి. ఇప్పుడు 4వ తరగతి విద్యార్థినులు వేదశ్రీ, ధనుశ్రీ చరితాలు తేనెల తేటల మాటలతో అనే గేయాన్ని ఆలపిస్తారు, విందామా మరి.

0: మేధశ్రీ ధనుశ్రీ చరితలు చాలా చక్కగా తిన్నెల తిట్టల మాటలతో అనే గేయాన్ని ఆలపించారు కదా, వారికి జయజయలు చెప్దామా? మరి అనంతరం 5వ తరగతి విద్యార్థులు హర్షిత్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలు లటుకు చిటుకు అనే హాస్య సంభాషణ వినిపిస్తామంటూ మన ముందుకు వస్తున్నారు. విందామా మరి?
1: హరి, ఈ వీధి ఎక్కడికి వెళ్తుందండి?
2: శంకరం, ఈ వీధి ఎక్కడికి వెళ్ళట్లేదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ వీధి ఇక్కడనే ఉంటుంది.
1: హరి, మీ ఇంట్లో ఈ రోజున ఏం చేసినారండి?
2: శంకరం, ఏం చేస్తాం, తిన్నాం.
1: హరి, మీ ఊళ్ళో బరి సరిగ్గా జరుగుతుందా అండి?
2: శంకరం, ఒక అంగుళం కూడా జరగడం లేదు, మునుపున చోటనే ఉన్నది.
1: హరి, మీరు ఏమి ఎక్కి వచ్చారండి?
2: శంకరం, ఏమెక్కి పొద్దెక్కి ఎండెక్కి వచ్చాం.
1: హరి, మీరు తాగే నీళ్ళు మంచినీళ్ళ, చెరువు నీళ్ళ, నూటి నీళ్ళ?
2: శంకరం, అదేంటో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మంచినీళ్ళే తాగుతున్నాం.
1: హరి, ఏ పాలు పోల్చుకుంటే మనం చెడిపోతాం?
2: శంకరం, పాపాలు కోపాలు.
0: హర్షిత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి లటుకు చిటుకు సంభాషణ చాలా హాస్యంగా వినిపించారు కదా, వారికి మనం జయజయలు చెప్దామా? ఇప్పుడు 1వ తరగతి విద్యార్థులు యక్షిత్ రెడ్డి, బన్నీ, కౌశిక్లు అమ్మకు జయజయ గేయాన్ని పాడి వినిపిస్తాము అంటున్నారు. విందామా మరి?

0: ఎక్షిత్ రెడ్డి, బన్నీ, కౌశిక్ తమ ముద్దు ముద్దు మాటలతో అమ్మకు జేజి అని చెప్పారు కదా, మనం వారికి జేజీలు చెప్దామా? ఇప్పుడు 5వ తరగతి విద్యార్థి కార్తిక్ మనకు నీతి పద్యాలు చెప్పడానికి వస్తున్నాడు, తనని ఆహ్వానిద్దామా?
1: పుత్రో సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుణ్ణి గనుగోని పగడగా పుత్రో సాహంబు నాడు పొందర సుమతి. భావం, కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు, ప్రజలందరూ తన కొడుకుని పోడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. భావం, నేను బలవంతుననే గర్వంతో ప్రవర్తించకూడదు, ఎందుకంటే తనకంటే తక్కువ బలం కలవారి చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కంటే పాము బలమైనది కదా, అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు.
0: కార్తిక్ మనకి చక్కగా నీతి పద్యాలు చెప్పాడు కదా, ఆ బావుకి మనం జేజేలు చెప్దామా? ఇప్పుడు 3వ తరగతి విద్యార్థులు అదేవో తెలుగు తల్లి అనే గేయాన్ని ఆలపిస్తారు, విందామా మరి?

0: మూడో తరగతి విద్యార్థులు అదేవో తెలుగు తల్లి అంటూ చాలా చక్కగా ఆలపించారు కదా, వారికి జిజేలు చెప్దామా? ఇప్పుడు ఐదో తరగతి విద్యార్థి ఖలీఫా నక్క కొంగ అనే కథ వినిపిస్తానంటుంది, విందామా మరి.
1: ఒక నక్క ఒక కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు నక్క భోజనానికి పిలిచింది, మిత్రమా నువ్వు తప్పకుండా రావాలి, నీకు ఇష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది. నువ్వు మరీ అన్నిసార్లు చెప్పాలా, నేను ఖచ్చితంగా వస్తాను, మనము తింటూ హాయిగా గడుపుదాం అని కొంగ చెప్పింది. సంతోషంగా ఇంటికి వెళ్ళింది. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాసం ఎక్కువ, కొంగను భోజనానికి పిలిచింది కానీ అది ఎక్కువ తినేస్తుంది ఏమో అని భయపడింది. తీవ్రంగా ఆలోచించి సిద్ధం చేసింది. అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది. అబ్బా మొగమల వాసన వస్తున్నాయి, వెంటనే తినేయాలి, నోరు ఊరిపోతుంది అంది కొంగ. ఒక్క క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తున్నాను ఆగు అని చెప్పింది. నక్క హడావుడి చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి తయారు అయ్యారు. నక్క ఇద్దరికి భోజనం చదురైన పళ్ళాలలో పెట్టింది. చదురంగా ఉండడం వల్ల కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించిన అసలు తినలేకపోయింది. నక్క మటుకు పళ్ళం నాకొని నాకొని మొత్తం తినేసింది. కొంగ మాత్రం ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. తినలేదు అని నక్కకు ఆనందం పడింది. కొన్ని రోజులు గడిచాక ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, తప్పకుండా వస్తాను అని మాట కూడా ఇచ్చింది. నక్క అనుకున్న సమయానికి కొంగ ఇంటికి వెళ్ళింది. ఇల్లు గుమగుమలాడిపోతుంది. ఇలా నేను ఆగను, తొందరగా తినేద్దాం హా అంటూ హడావుడి చేసింది. తొందర పడకు, సిద్ధం చేయనివ్వు అని కొంగ చెప్పింది. ఆహారాన్ని రెండు కుండలల్లో అమర్చింది. నక్కకు అందలేదు. నక్కకు తల
2: మీరింతవరకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం జిల్లా బోడపాడు ఎంపీపీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం, సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూనమల్లి నుంచి వడపల్లిని వరకు నిర్మించిన 14.5 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే దృశ్య మాధ్యమం ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను పరిశీలించడంతో పాటు చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమని

0: history of Ethiopia. It belongs to Africa. And in many ways, it belongs to the history of the Global South. It strengthened the belief that all subjugated people had the right and the capacity to determine their own destiny, especially as our own freedom movement was also ultimately one about human dignity. It was also about political independence, certainly, and it was equally about the right and to make our own sovereign choices.
1: అదేవిధంగా ఆఫ్రికా దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికాకు భారత్ నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరువవుతుందని వెల్లడించారు. అలాగే భారత్ మద్దతుతో ఆఫ్రికా వ్యాప్తంగా 4.5 బిలియన్ డాలర్ల విలువైన 200కు పైగా అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆధునిక యుద్ద విధానాలతో పాటు ప్రపంచ భద్రతా వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పొరుగు దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాటి వ్యూహాత్మక ప్రభావాలను కూడా నిరంతరం అంచనా వేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వాయుసేన స్థావరంలో ఈరోజు నిర్వహించిన తరంగశక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు వ్యూహాత్మక దృక్పథం పరంగా సమూల మార్పులు చేసుకుంటున్నాయని తెలిపారు. కీలక రక్షణ సాంకేతికతలను దేశీయంగా రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ నిర్వహణ ఆధునీకరణ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే ఆత్మనిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: India's vision of Atmanirbhar Bharat doesn't mean isolation from the world. India is developing capabilities not only for its own requirements. The Akash air defense system, ISR radars, electronic systems and a growing range of unmanned and aerospace technologies demonstrate the increasing depth of that capacity. Crucially, our push now extends to advanced aero engine development and co-production, aiming to master the most complex pillar of aviation technology.
1: అందరికీ సులభంగా తక్కువ ఖర్చుతో కూడిన మానసిక ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలు మరింత మందికి విస్తరిస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 53 టెలిమానస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని, ఇప్పటివరకు ఈ హెల్ప్ లైన్ కు 48 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని తెలిపారు. మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలు కలంకాన్ని తొలగించేందుకు ఇది కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత నెలలో ఫ్లై దుబాయ్ విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లో కెప్టెన్ స్మిత్ మచార్పై జరిగిన దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. యాంటీ హైజాకింగ్ చట్టం 2016, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ 1961లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గుజరాత్కు చెందిన కెప్టెన్ స్మిత్ మచార్ గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానానికి పైలట్గా వ్యవహరించారు. విమానం గాల్లో ఉండగా కాక్పిట్ లోపల ఉన్న కో పైలట్ ఆయనపై దాడికి పాల్పడడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలైనప్పటికీ స్మిత్ మచార్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తాజాగా ఈ దాడి వెనుకున్న కుట్ర కోణాలను వెలికితీసేందుకు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తూ జమ్మూ కశ్మీర్పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని, అది శాశ్వతంగా భారతదేశంలోనే కొనసాగుతుందని స్పష్టం చేసింది. న్యూయార్క్లో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 4వ కమిటీ సమావేశంలో వలసవాద నిర్మూలన అంశంపై చర్చ సందర్భంగా భారత్ రైట్ ఆఫ్ రిప్లైను వినియోగించుకుంది. పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ మహిమా కుమార్ మేవార్, జమ్మూ కాశ్మీర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడానికి పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికను ఉపయోగిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో హక్కులు, కనీస అవసరాల కోసం ఆందోళన చేసిన పౌరులను పాకిస్తాన్ బలగాలు, వాటి మద్దతుదారులు హతమార్చారని ఆరోపించారు. విపక్ష కూటమి రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేందుకు, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. భోపాల్లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఓవైపు దేశ ప్రజలందరూ అండగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయాయని చెప్పారు. స్వదేశీ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో బీజేపీ

బీజేపీ ఎన్డీఏ సాధించిన విజయాలు కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ అభివృద్దిపై ప్రజలకున్న అపరిమితమైన నమ్మకానికి నిదర్శనమని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 8 వారాలుగా కొనసాగిన నష్టాల పరంపరకు ముగింపు పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం కారణంగా ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు పుంజుకోవడం విశేషం. ఈ వారం బీఎస్ఈ సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 72472 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచి 99 పాయింట్లు పెరిగి 22520 స్థాయికి చేరింది. ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 సూచి స్వల్పంగా లాభపడగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచి వారంలో 0.5% మేర పెరిగింది. వాతావరణం. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో కూడా రాగల 2 రోజుల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడా తీవ్రమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశముందని ఐఎండీ తెలిపింది. న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ డీసీపీ కుమార్ అభిషేక్ పాత్రికేయులకు తెలిపారు. న్యూఢిల్లీ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. నేటి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రణాళిక రచించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. మరోవైపు న్యూఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నామని, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా సహాయం అందిస్తున్నామని ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వికాష్ కుమార్ తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ బలగాలు సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానాలలో సమూల మార్పులు చేసుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. రాగల 2 రోజుల పాటు కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లోని పాటలు వింటారు. నమస్కారం. వినే ప్రతి హృదయానికి ఆనందాన్ని పంచుతూ మీ ముందుకు మరో ఆసక్తికరమైన విశేషంతో వచ్చేసాం. ఒక సినిమా ఎన్నో అద్భుతాలు, ఒక కథ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి, ఇదంతా సాధ్యమవుతుందంటే ఆ వెనుక ఉన్నది ఒక అసాధారణ సృజనాత్మకత. ఆయనే మన తెలుగు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈరోజు అంటే అక్టోబర్ 10 ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు. మరి మన ఆకాశవారి తరపున, మన శ్రోతలందరి తరపున దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరికొన్ని రాజమౌళి గారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక సినిమా పాట వింటారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోంచి మగధీర

సినిమా కోసం ఎంఎం కీరవాణి, నిగితా నిగమ్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

మీరు వింటున్నారు చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోని పాటలు 1973 అక్టోబర్ 10 జన్మించిన రాజమౌళి గారు తన అద్భుతమైన ఆలోచనలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో కథ మాత్రమే కాదు భావోద్వేగాలు కూడా ఉంటాయి, సాహసాలు ఉంటాయి, అబ్బురపరిచే దృశ్యాలు ఉంటాయి. మగధీర సినిమాలో చూసినట్టయితే ఆ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లినటువంటి ఆయన ఈగ సినిమా ఉంది కదా, ఆ సినిమాతో ఒక చిన్న జీవిని ఒక కథానాయకుడిగా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహాస్మతి సామ్రాజ్యం, అద్భుతమైనటువంటి యుద్ధ సన్నివేశాలు, భారీ నిర్మాణాలు, ఇవన్నీ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాయి. మరి ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు మరొక సినిమా పాట వింటారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి చిత్రంలోని బాహుబలి చిత్రం కోసం సత్యయామిని పాడినటువంటి పాట వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం K శివశక్తి దుట్ట

ఆ తర్వాత త్రిపులార్ సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవటం భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టం. శ్రోతలారా, ఎస్ఎస్ రాజమౌళి గారి విజయ రహస్యం ఏంటంటే, గొప్ప గొప్ప కళలు కనటం, వాటిని నిజం చేయటానికి నిరంతరం శ్రమించటం, ప్రతి సన్నివేశంలోనూ కొత్తదనాన్ని చూపించాలనే తపన, ఇవే ఆయన ప్రయాణంలో మనకు కనిపించే ముఖ్య లక్షణాలు. మరి ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఆయన దర్శకత్వం వహించినటువంటి మరొక సినిమా పాట ఇప్పుడు వింటారు. త్రిబులార్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగుంజ్ కాలభైరవ పాడినటువంటి పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

మీరు వింటున్నారు చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఎస్ఎస్ రాజమౌళి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి

కొన్ని వివరాలు తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించినటువంటి కొన్ని చిత్రాల్లోని పాటలు ఒక మంచి ఆలోచనకు పట్టుదల తోడైతే అది ప్రపంచాన్ని సైతం ఆకట్టుకోగలదు అని ఆయన విజయప్రస్థానం మనకు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఈ ప్రతిభావంతుడైనటువంటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారికి మన మార్కాపురం ఆకాశవాణి తరపున, శ్రోతలందరి తరపున మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో అద్భుత చిత్రాలతో భారతీయ సినిమా కీర్తిని మరింత పెంచాలని ఆకాంక్షిద్దాం. మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు ఈనాటి చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి తెలుసుకుంటూ ఆయన దర్శకత్వం వహించినటువంటి చిత్రాల్లోని పాటలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 83 32 90 50 37. ఈ కార్యక్రమం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 83 32 90 50 37. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

గుడ్ ఈవినింగ్ అండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: అలనాటి మధురాలు లైఫ్ పాయింట్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ఏ చిత్రానికి పాట కావాలండి?
1: ఓకే, మీ పేరండి? ఓకే, ధన్యవాదాలండి. మీకోసం మీ పాట వచ్చేస్తుంది. ఓకే సార్.

హలో, నమస్కారం సార్. హైదరాబాద్ నుంచి వెంకట్రావు గారండి. నమస్కారం అండి. మీకు అల్నాటి మధురాలు లైవ్ ఇన్ పోక్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? పాట పేరండి? ఓకే ఓకే అండి. మీకోసం, మీ ఫ్యామిలీ అందరి కోసం ఈ పాట వస్తుంది. ఓకే సార్, ధన్యవాదాలండి. ఫోన్ చేసినందుకు మీకు. ఓకే సార్, వస్తుంది, వినండి సార్.

కండలు కరగగ కష్టం చేసి తల వంచక జీవించుమురా, కూల రంగడిగ వెలుగుమురా, నీతికి నిలబడి నిజాయితీగా.

రేపుతూ హుషారుగా ఒకడున్నాడు, పల్కుషీ ఖుషీగా ఉన్నాడు. కన్న బిడ్డకు గంజి దొరకక ఉసూరు మణి ఒకడున్నాడు. చల్ చల్లే నీతికి నిలబ

హలో, నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. ఓకే అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు? ఏ పాట అండి? ఓకే ఓకే అండి, మీకోసం ఈ పాట వచ్చేస్తుంది. మీ మీకోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం, మీ మిత్రుల కోసం, శ్రోతలందరి కోసం ఈ పాట వినిపిస్తున్నామండి. గుడ్ నైట్ అండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. అలనాటి మధురాలు పాత సినిమా పాటలు వింటున్నారు. మీ పేరండి?
1: నథింగ్ సార్, కడప జిల్లా సార్, కొద్దిటూరు.
0: సరే, ఏ చిత్రం నుంచి పాట కావాలండి మీకు?
1: పాతాళ భైరవి సార్.
0: పాతాళ భైరవి ఏ పాట అండి? ఓకే ఓకే ఓకే అండి, బాగా పాడుతున్నారండి. మీకోసం, ఎవరెవరి కోసం అండి? ఓకే ఓకే అండి, ధన్య ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఓకే ఓకే ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీతిరాల గ్రామం దమ్మోతు వెంకటాచారి మాట్లాడుతున్నాను సార్ గారు.
0: నమస్తే అండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు మట్టిలో మాణిక్యంలో జిమ్ జిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షాబాల జిందాబాద్ అనే పాట కళ్యాణంలో ఆ పాట కోరుతున్నా సార్. నేను
0: ఓకే ఓకే అండి, మంచిదండి. అభిమానం హైదరాబాద్. ఓకే ఓకే ఓకే అండి, మీకోసం మీకు నచ్చినటువంటి పాట చెప్పండి సార్. ఓకే ఓకే ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. పాట వచ్చేస్తుంది, వినేయండి.

జాబ్ హాయ్ అని అంటాడొకడు, ఏ హాయ్ అని అంటాడొకడు, మతాలు భాష

తరకు నేలను గుర్ర కలువినరా, తెచ్చు తగ్గులు తొలిగే రోజు, తెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు.

0: హలో,
1: హలో నమస్తే.
0: నమస్కారం. నమస్తే అండి.

శుభ సాయంత్రం అండి, మీకే చిత్రం నుంచి పాట కావాలండి? చెప్పండి సార్, పాట చెప్ప పాట పేరు చెప్పండి. ఓకే ఓకే ఓకే ఓకే ఓకే వినిపిస్తానండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: సమయం లేనందున పాట కొంచెం మాత్రం వినిపించడం జరిగింది, క్షమించండి. మీరింతవరకు అలనాటి మధురాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: Concert, you are going to listen to a Carnatic vocal by Archana Upadhyaya.
2: Archana Upadhyaya ek prasiddh Carnatic shastriya sangeet gayika hain aur Akashvani ki A grade kalakar hain. Aap Vidushi Vasant Lakshmi Hebbar aur Dr. V Arvind Hebbar se apna sangeet prashikshan shuru kiya aur thode samay tak aap swargiya Shrimati Ranjani Hebbar se bhi shiksha hasil ki. आजकल आप संगीत गुरु चित्रवीणा एन रविकिरण के मार्गदर्शन में शिक्षा ले रही हैं. अपनी सहगायिका समन्वी के साथ आप लतांगी सिस्टर्स के रूप में प्रसिद्ध हैं. आप भारत और अमेरिका में 200 से अधिक संगीत समारोहों में प्रस्तुति दी है, जिनमें द म्यूजिक एकेडमी चेन्नई, क्लेवलैंड त्यागराज महोत्सव और शिकागो त्यागराज उत्सव जैसे प्रतिष्ठित मंच शामिल हैं. इसके अलावा आप भारत, दुबई और जर्मनी में प्रसिद्ध कथावाचक श्री विनय वाराणसी के साथ भी कई प्रस्तुतियां दी हैं. अर्चना को MS सुबलक्ष्मी फेलोशिप अवार्ड, युवा संगीत सम्राट प्रतियोगिता में प्रथम पुरस्कार और राग लय प्रभा जैसे कई प्रतिष्ठित सम्मानों से नवाजा जा चुका है. संगीत के साथ साथ आप कीर्तनास ऑफ कर्नाटक पुस्तक का सह लेखन किया है और दासार्चने प्रोजेक्ट के तहत 101 कृतियों की रिकॉर्डिंग भी की है.
1: अर्चना इज अ प्रोमिनेंट कर्नाटिक वोकल आर्टिस्ट एंड एन ए ग्रेडेड आर्टिस्ट ऑफ आकाशवाणी. शी बिगैन हर म्यूजिक ट्रेनिंग इन 2008 अंडर विद्वान वसंत लक्ष्मी हेब्बार एंड डॉक्टर वी अरविंद हेब्बार. शी ऑल्सो हैड अ ब्रीफ ट्रेनिंग पीरियड अंडर लेट श्रीमती रंजनी हेब्बार एंड has been continuing her advanced learning under the guidance of Chitraveena N. Ravikiran at present. Alongside her duet partner Samanvi, together known as the Latangi Sisters, she has performed over 200 concerts across India and the US, including prestigious venues like the Music Academy Chennai, Cleveland Tyagaraja Festival and Chicago Tyagaraja Utsavam. She has also collaborated with renowned storyteller Shri Vinay Varanasi across India, Dubai and Germany. Archana's accolades include the MS Subbulakshmi Fellowship.

0: ఫెలోషిప్ అవార్డ్, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ది యువ సంగీత సామ్రాట్ కాంపిటీషన్ అండ్ ది రాగ లయ ప్రభ అవార్డ్. అడిషనలీ, షీ కో ఆథర్డ్ ది బుక్ కీర్తనాస్ ఆఫ్ కర్ణాటక అండ్ రికార్డెడ్ 101 కాంపోజిషన్స్ అండర్ ది దాసార్చనే ప్రాజెక్ట్.
1: ఆజ్ కే సంగీత్ కార్యక్రమ్ మే ఆప్కో వయలిన్ పర్ సాత్ దే రహీ హై తన్మయీ ఉపంగళ, ఔర్ మృదంగం పర్ హై సునాద్ కృష్ణ అమయ్, ఔర్ మూర్సింగ్ పర్ హై బాలకృష్ణ హొసమనే. అర్చనా ఉపాధ్యాయ్ అప్నే కార్యక్రమ్ కి శురువాత్ లాల్గుడీ జీ జయరామన్ జీ కి ఏక్ రచనా ఎంతో ప్రేమ వర్ణా సే కర్ రహీ హై, జో రాగ్ బహుదారీ ఔర్ ఆది తాల్ మే నిబద్ధ హై.
0: In tonight's concert, she will be accompanied on the violin by Tanmayi Uppangala, on the Mrudangam by Sunada Krishna Amai, and on the Morsing, Balakrishna Hosmane. Archana Upadhyaya will begin her concert with Yento Prema, a valna in Raga Bahudari, set to Aditala, composed by Lalgudi G. Jayaraman.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

5.5 FM సమయం 11:09 దాటి 49 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 మెగాహెర్జ్పై రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు.